ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు నెల 19వ తేదీ బుధవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:53 దాటి 50 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ముందుగా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భావన కార్యక్రమంలో ఆక్రందన డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం వింటారు. భక్తిరంజని కార్యక్రమంలో ఈ ఉదయం 6:15 శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం వింటారు. 6:30 పొలం పనుల కార్యక్రమంలో జీవాల వలసలు జాగ్రత్తలు గురించి రాజనగర్ శాస్త్రవేత్త డాక్టర్ కె సుష్మగారు అందించిన వివరాలు ఈ ఉదయం 7:00 ఖమ్మం జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఈ ఉదయం 7:15 వరల్డ్ ఫోటోగ్రఫీ డే, వరల్డ్ హ్యుమానిటేరియన్ డే ఈ అంశాల గురించి కొన్ని విషయాలు. ఇంకా ఇది మన చట్టం శీర్షికన గృహహింస నుండి మహిళల పరిరక్షణ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మేడూరి శ్రీనివాస్ గారి వీణావాద్యం వింటారు. పగలు 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో వింజమూరి సుమన గారి గాత్రం వింటారు. వైలిన్ సహకారం శ్రీ పి వెన్నెల, మృదంగం శ్రీ పి జయభాస్కర్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ అద్వైత్ రాయ్ గారి గాత్రం వింటారు. సారంగి శ్రీ మహమ్మద్ అస్లాం ఖాన్, తబలా శ్రీ వివేక్ కాయల్, తాన్పూరా శ్రీ ఠాకూర్ కునాల్ సింగ్. ఇక మధ్యాహ్నం మా ప్రసారంలో

12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. మధ్యాహ్నం 1:20 చేను కబుర్లో గృహ విజ్ఞాన జ్యోతి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం.

ఇక సాయంత్రం మా ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ ఇంద్రావతి కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ సింగారపు రాజ్కుమార్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 చామంతి పూల సాగు ఉత్పత్తి లాభాలు, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ గద్దె జ్యోతి గారు అందించే వ్యవసాయ సూచనలు వింటారు. రాత్రి 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తి పంటలో ఆశించే చీడపీడల నివారణ గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త ఓ శైలజ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. రాత్రి 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమలతారాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. రాత్రి 8:03 నాటిక, 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చా కా విషయ్ హే. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పి పూర్ణచంద్ర గారి వయోలిన్ వాద్యం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 10:45 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: for Sustainable Development, the United Nations Framework Convention on Climate Change, and its Paris Agreement. The countries emphasized that enhanced international cooperation, including availability of finance from developed countries, is essential to enable developing countries to effectively address environmental and climate challenges. The government has approved an incentive scheme for promotion of domestic PNG connections aimed at bringing clean, safe and affordable piped cooking gas to households across the country. The scheme will be effective from 1st of next month. The Minister of Petroleum and Natural Gas said that the scheme is designed to fast-track the expansion of active PNG connections, ensuring that more families can start using piped natural gas in their kitchens at the earliest. Currently, there are 1.74 crore domestic PNG connections across the country. The ministry added the new scheme directly incentivizes the city gas distribution companies to actively convert unbuilt connections into working gas connections and expand the PNG network to new areas. It said that piped natural gas offers households a safer, cleaner and more convenient alternative to LPG cylinders and traditional cooking fuels. Ministry of Finance has said that regional rural banks, RRBs, have recorded strong growth in credit delivery during the financial year 2025-26. The ministry said the performance of RRBs under the Reserve Bank of India's priority sector lending framework remained strong during the year. However, the gross loans outstanding of RRBs increased by 10.3% from nearly 5,24,000 crore rupees in financial year 2024-25 to over 5,78,000 crore rupees in 2025-26. Indian Coast Guard's Daman Air Station conducted a swift operation to save the lives of 9 fishermen who were struck in a sinking boat. According to an official press release, the station received a distress call and immediately launched a Chetak helicopter to the location. In men's cricket, host Sri Lanka will resume the second innings at the overnight score of 84-4 on day 4 of the first test match of the series at the Gal International Stadium in Sri Lanka today. India were dismissed for 462 in the first innings, while Sri Lanka made 284 runs. And in hockey, the Indian men's team will face arch rivals Pakistan in a crucial Pool D encounter of the FIH Men's Hockey World Cup in Amstelveen, the Netherlands today, with both teams battling for a place in the next round. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భావన కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆక్రందన, డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం.
2: ఆక్రందము అంటే ఏడుపు, పిలుపు, భయంకర యుద్ధము అనే అర్థాలున్నాయి. దుఃఖము, బాధ, ఏడుపు, ఆక్రందన, చింత, విలాపము, దిగులు మొదలైనవన్నీ ఇంచుమించు ఒకే అర్థంతో వాడబడుతున్నప్పటికీ కొద్ది కొద్దిగా తేడాలు ఉన్నాయి. ఏదైనా మొండిపట్టు పట్టో, మొరాయించో, ఏ వస్తువైనా కావాలనో లేదా తమకు కావలసినది కాలేదనో బాధ కలిగినప్పుడు ఏడుపు వస్తుంది. ఆత్మీయతానురాగాలకు భంగం వాటిల్లినప్పుడు కూడా ఏడుపు వస్తుంది. తీవ్రమైన భావోద్వేగాలు ప్రభావితం చేసినప్పుడు ఈ పరిస్థితే వస్తుంది. అవమాన భారం కృంగదీసినప్పుడు వచ్చేది కూడా ఏడుపే. పరులను చూసి ఓర్చుకోలేని వారిని గురించి చెప్పేటప్పుడు వాడు ఇతరులను చూసి ఏడుస్తూ ఉంటాడు అని అంటారు. ఇది ఏడుపు లెక్కలోనిది కాదు, ఇది అసూయ కిందుకు వస్తుంది. తోటివారి ఎడబాటు, దగ్గరివారి వియోగం తీవ్రమైన దుఃఖాన్ని కలిగిస్తాయి. తమ వారి నుండో, తమ ప్రాంతము నుండో తాము దూరంగా వెళ్ళిపోయినప్పుడు కలిగే భావన బెంగ, దిగులు. దిగులు తీవ్రమైన కుంగుబాటుకు లోను చేస్తుంది. తమను పట్టించుకునేవారు లేనప్పుడు, తమ గోడు ఎవరితో వెళ్లపోసుకోవాలో తెలియనప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, తలవంచక తప్పని పరిస్థితులు ఎదురైనప్పుడు, హఠాత్ పరిణామాలు సంభవించినప్పుడు, తమ కష్టాలు తీరుతాయన్న ఆశ ఏమాత్రం లేనప్పుడు ఆక్రందన వస్తుంది. ఈ ఆక్రందనలు, హాహాకారాలు, అయ్యో అనే రోదనలు వినేవారు ఎవరూ ఉండరు. వినేవారే లేనప్పుడు కష్టాలు తీర్చేవారు కూడా ఎవరూ లేనట్లే. దీనిని అరణ్యరోదన అంటారు. అంటే వారి ఏడుపు కూడా వృధానే అన్నమాట. ప్రపంచంలో చెప్పుకోలేని బాధలు పడేవారు చాలామందే ఉన్నారు.

0: వారి మూగరోదనలు ఎవరి చెవినా పడవు. అన్యాయానికి గురి అయినవారు, నిర్లక్ష్యంతో బాధపడేవారు, కొల్లగొట్టబడిన అభిమానం కలవారు, ఇలా ఎందరో నిర్భాగ్యులు ఆక్రందనలు చేస్తూ అలమటిస్తూ ఉంటారు. ముఖ్యంగా యుద్ధ సందర్భంలో మనం ఈ ఆక్రందనలు అనే మాటను వింటూ ఉంటాం. యుద్ధరంగమంతా చెల్లా చెదురుగా ఉండి మిన్నుముట్టిన హాహాకారాలతో రోదనలతో నిండిపోయి ఉంటుంది. శత్రువుల భార్యలు అనాథలై ఆక్రందనలు చేసేలా చేస్తామని రాజులు చేసే శపథాలు మనకు కావ్యాలలో కనిపిస్తూ ఉంటాయి. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఏమీ పాలుపోని స్థితిలో ద్రౌపది శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. ద్రౌపది మొరను ఆలకించిన శ్రీకృష్ణుడు వెంటనే ఆమెను ఆదుకున్నాడు. అవమాన భారంతో బాధపడుతున్న ద్రౌపది శ్రీకృష్ణుడికి తన మనస్సులోని బాధను చెప్పుకున్నది. శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఊరడిస్తూ ఇలా అంటాడు, లలనా యుడుగుము, నీ ఏడుపుల కొలదియే కురు నృపాల పుత్రకళత్రంబుల ఏడుపులింక వానిన్ కలకల నవ్వుసువినంగా కాలం వయ్యన్ అని ధైర్యం చెప్పాడు. నీవేమీ చింతించవద్దు అని అనునయ వాక్యాలతో సోదరికి అభయమిచ్చాడు. ఇతరులను పీడించడం వలన ఆక్రందనలు వస్తాయి. పీడించే మనస్తత్వాన్ని విడిచిపెట్టి అందరి బాగును కోరుకున్నప్పుడు ఆక్రందనలు ఉండవు. ఆక్రందనలు లేని ఆనందంతో నిండిన సమాజం కోసం మనమంతా ఎదురు చూద్దాం.
1: ఇంతవరకు ఆక్రందన డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి, మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. భక్తి రంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం విందాం.

ఇవ సన్మనుజం సమస్తం రాగో విరాగ ఇవ సంవిశతి ప్రకామం యారాద్రినాథరు హరే.

సత్వమివభాతి విదిక్షు దిక్షు బ్రహ్మ స్వయం సురగణైః సహలోకపాలైః ధామం ప్రవిశ్య తవ మండప గోపురాజ్యం పంచాంగ శుద్ధిమభివర్ణయతి త్వదీయాం యా రాత్రినాగం హరే తవ సుప్రభాతం.

యదుష్ట సంహరణముత్తమలోక రక్ష దీక్షాం యనక్కి తవ రూపమహో సింహ తచ్చత్రయాదగిరిమూర్తి

తని పెంకరళంబ్రింగెదను రాముడు సర్వాత్మకుడను నిర్భాతముడు నెదను రాముడు సర్వాత్మకుడను నిర్భాతముడు నెదను రామానుజ భాష్యము నిజమను సరస్వ

ఇంతవరకు శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు రైతు సోదరుల కోసం.

0: ఈనాటి మా కార్యక్రమంలో జీవాల వలసలు జాగ్రత్తల గురించి పశువైద్య కళాశాల రాజేంద్రనగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. సుష్మ గారు అందించే వివరాలు విందాం.
1: మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఇప్పుడు వలస వెళ్లే జీవాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మరి ఈ జీవాలు వలస వెళ్లడానికి అవసరం ఏముంటుంది, మరి అటువంటి సమయాలలో మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మరి జీవాలు మేత కొరకు కానీ, లేదంటే నీటి సౌకర్యం లేదా, లేదంటే పశుగ్రాసాలు లభ్యం అవ్వనప్పుడు, అనుకూలమైన వాతావరణాలు మనకు కరెక్ట్గా లేనప్పుడు ఈ జీవాలు వలస వెళ్లడం చూస్తూ ఉంటాము. ఇటువంటి వలస వెళ్ళినప్పుడు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, మరి ముఖ్యంగా ఈ మేత కొరకు కానీ, మరి అనుకూలమైన వాతావరణం కొరకు కానీ వివిధ ప్రాంతాలకు దూరంగా తీసుకుని వెళ్తూ ఉంటారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో జీవాలు వలస వెళ్తూ ఉంటాయి. మరి మహబూబ్నగర్ జిల్లా గొర్రెలు విశాఖపట్నం వరకు కూడా వలస వెళ్లడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. సాధారణంగా నవంబర్ డిసెంబర్ మాసాల్లో జీవాలతో బయలుదేరి ఎండనక వాననక రోజంతా జీవాల పెంపకదారులు తిరుగుతూ ప్రతిరోజు జీవాల్ని మేపుతూ వాటితో పాటు ఎండలో ఎండుతూ వానల్లో తడుస్తూ వెళ్తూనే ఉంటారు. ఇలా ప్రయాణించే సందర్భాల్లో జీవన పెంపకదారులు మరియు వాటి జీవాలు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. మరి అటువంటి సమస్యలు ఎదుర్కొని చాలా సమయాల్లో నష్టపోతూ ఉంటారు. కాబట్టి వలస వెళ్లే జీవాలు కొన్ని

ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే చాలా వరకు నష్టాల బారిన పడకుండా చూసుకున్నట్లు ఉంటుంది. మరి ఇటువంటి సమయాల్లో వలస వెళ్లే జీవాలలో ఎదురయ్యే సమస్యల గురించి మనము ఇప్పుడు చర్చించుకుందాం. సరైన మేత లభించకపోవడము, ఆహారంలో మాంసకృతుల లోపం వలన మాంసోత్పత్తి అంతంత మాత్రమే ఉంటుంది. శక్తి లోపం వలన పునరుత్పత్తి లోపం ఏర్పడుతుంది. మనము ఇచ్చే దాణాలో మరి శక్తి, అలానే శక్తినిచ్చే పదార్థాలు, మాంసకృతులు, మరి ఖనిజ లవణాలు ఇటువంటివన్నీ కూడా మరి సమపాళ్లలో ఉన్నట్టయితేనే మనము కరెక్ట్గా రోగనిరోధక శక్తి పెంపొంది ఆరోగ్యంగా ఉండి మరి మాంసోత్పత్తిని కలుగుతాయి. కాబట్టి ఇటువంటి శక్తి లోపం వలన పునరుత్పత్తి లోపం కూడా ఏర్పడుతుంది. పొట్టేళ్లలో మరణాల శాతం ఎక్కువగా కనపడుతుంది. మరి ఈ టీకాలు, పునరుత్పత్తి మొదలైన కార్యక్రమాలు అమలు చేయడం కూడా కష్టమవుతుంది. అడవి జంతువులు, దొంగల బెడద, మరి వాహనాల ప్రమాదాలు కూడా మరి కారణాల వల్ల ఎక్కువగా నష్టాలు కలుగుతూ ఉంటాయి. మరి అలానే మినరల్ మిక్చర్ సరి అయిన దాణ లేకపోవడం వలన కాల్షియం డెఫిషియన్సీ కానీ, ఫాస్ఫరస్, కాపరు ఇటువంటి డెఫిషియన్సీ కూడా వాటికి ఉంటుంది. మరి బీళ్లలో ఎక్కువగా నడుస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ పీచు పదార్థం ఉన్న, తక్కువ శక్తి ఉన్న పశుగ్రాసాలు వాటికి లభ్యమవుతూ ఉంటాయి. అందువల్ల జీవాల్లో ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుంది. బరువు త్వరగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. తద్వారా మరణాల శాతం కూడా ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి జీవాల పెంపకదారులు, కుటుంబాలు ఒక దగ్గర స్థిరంగా ఉండటం కూడా వీలవదు. మరి ఇటువంటి సమయాల్లో జీవాల పెంపకదారులు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి? మరి జీవాలు వలస వెళ్లే ముందే అన్నింటినీ కూడా పేడ పరీక్ష చేయించి నట్టల మందులు తాగించాలి. ఈ పేడ పరీక్షలో వివిధ రకాల పొట్టలో ఉండే క్రిములు, వాటికి సంబంధించిన మందులు కనుక మన పశువైద్య సహాయ అధికారితో తాగించినట్లయితే ఎంతగానో మేలు చేకూర్చినట్టు అవుతుంది. మరి జీవాలకు చిటుక రోగం కానీ, గాలికుంటు మొదలగు వ్యాధులకు గాను నివారణ టీకాలు ముందుగానే వేయించుకొని బయలుదేరాలి. మరి జీవాలతో వెళ్లేవారు జీవాల ప్రథమ చికిత్సకు కావలసిన మందులను కూడా వెంట తీసుకెళ్లాలి. ముఖ్యంగా వాటిలో వచ్చేసి టించర్ అయోడిన్ కానీ, పొటాషియం పర్మంగనేటు, యాంటీబయాటిక్ కొన్ని టాబ్లెట్లు, మరి అలానే జ్వరం కానీ ఎప్పుడైనా నొప్పి ఉన్నప్పుడు వాటికి తగ్గ మెడిసిన్స్ కూడా మరి మాత్రలు తీసుకొని బయలుదేరవలసి ఉంటుంది. మరి వాటితో పాటు కొద్దిపాటి కాటన్ కానీ లేదంటే ఇంజెక్షన్స్ కూడా వెంట తీసుకుని వెళ్ళినట్లయితే ఫస్ట్ ఎయిడ్గా ఏమైనా ఇమ్మీడియట్ గా దెబ్బలు తగినట్టయితే మనము ట్రీట్మెంట్ చేసుకున్నట్లవుతుంది. మరి మేత వనరులున్న ప్రదేశాలను ముందే ఒక వ్యక్తి వెళ్లి పరిశీలించినట్లయితే ఆ జీవాల్ని తీసుకెళ్లడం కూడా ఈజీ అవుతుంది. అలానే వలస వెళ్లిన ప్రాంతాల్లో జీవాలకు సమస్యలు ఎదురవుతే అక్కడ లోకల్లో ఉన్న పశువైద్యాధికారి సలహాలు తీసుకోవాలి. ఒకవేళ మందులు కూడా వివరాలు మరి పేపర్లో రాసుకొని వాటిని పశువైద్యులకు చూపించినట్లయితే సరి అయిన సలహాల ద్వారా మనము నష్టాల బారిన పడకుండా చూసుకోవచ్చు. జీవాల్ని మరి తుఫాన్లు కానీ అధిక ఎండల సందర్భాల్లో కూడా ఎక్కువసేపు బయట ఉంచకూడదు, చెట్ల కిందకు చేర్చాలి. మరి అలానే జీవాలు నిల్వ ఉన్న మురికినీరు తాగకుండా శ్రద్ధ వహించాలి. ఒకవేళ అటువంటి నీరు ఎక్కడైనా ఉన్నట్లయితే వాటి దగ్గరికి వెళ్లకుండా మనము వాటిని నివారించాలి. ప్రవహించే నీరు కానీ లేదంటే బోరు నీటిని మాత్రమే వాటిని జీవాలని తాగనివ్వాలి. మరి ఒకవేళ రాత్రి పూట మనము బయలుదేరిన తర్వాత రాత్రి చీకటి అయిందని ఉంటే మరి వలలు కానీ, తడికలు కానీ లేదంటే జాలులు కానీ కట్టి వాటిని జాగ్రత్త పరచాలి. లేదు అంటే అడవి జంతువుల ద్వారా కానీ లేదంటే దొంగలు కూడా వాటి బారిన పడడం చూస్తుంటాం, లేదంటే కుక్కలు కూడా మరి వాటిని కరవటం కానీ అలాంటివి చూస్తుంటాం. కాబట్టి తగు జాగ్రత్త చర్యలు తీసుకొని అటువంటి తడికలు కానీ అటువంటివి దగ్గరలో ఉండేటట్లు చూసుకోవాలి. ఉదయం మంద మేతకు బయలుదేరే ముందు, సాయంత్రం మంద ఒక దగ్గర చేరిన తర్వాత జీవాల్ని ఒక పావుగంట సేపు జాగ్రత్తగా పరిశీలించాలి. అనారోగ్యంగా ఉన్న జీవాల్ని, గాయాలైన జీవాల్ని, చూడి జీవాల్ని గమనించి ఫస్ట్ ఎయిడ్ వాటికి చేయించాలి. ఒకవేళ ఖనిజ లోపనాల ఏమైనా డెఫిషియన్సీ ఉన్నప్పుడు అయితే మరి గల్ల ఉప్పు కానీ ఏదైనా రాళ్లపై జల్లితే అవి జీవాలు నాకుతా ఉంటాయి. మరి అట్లా పిల్లలతో పాటు పెద్దవాటిని అన్నిటినీ ఒకటేసారి నడిపించినట్టయితే మరి శక్తి కోల్పోయి నిరసించబడిపోతుంటాయి. కాబట్టి పిల్లల్ని కొద్దిసేపు కావాలంటే ఎత్తుకోవాల్సి ఉంటుంది. అలానే జీవాలు ఈనినప్పుడు కూడా మరి వాటిని సపోర్ట్ అందివ్వాల్సి ఉంటుంది. మాయను వెంటనే తొలగించాలి. మరి పిల్లల బొడ్డుకు టించర్ అయోడిన్ వరుసగా 3 రోజులు అద్దాలి. అట్లనే పిల్లలకు ముర్రుపాలు,
ఎంతో అధిక ప్రోటీన్ కలిగిన రోగ నిరోధక శక్తి పెంపొందించే ఇటువంటి మురుపాలు కంపల్సరీగా పిల్లలకు మొదటి

0: మూడు రోజులు తాగించాలి. మరి అది గనక లేట్ అయినట్లయితే వాటికి రోగనిరోధక శక్తి పెంపొందించదు. అట్లానే మందలో మేతమేయని మంద వెనుకబడే జీవాల్ని గమనిస్తూ వాటికి చెట్ల ఆకులు కానీ చెట్ల రెమ్మలు కానీ మరి కట్ చేసి వాటికి అందిస్తూ ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో విష పదార్థాలు కలిగిన ఆకులు కూడా మరి సంగ్రహిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని తినకుండా మనమే శ్రద్ధ వహించి అటువంటి మొక్కల దగ్గరకు పోకుండా చూసుకుంటూ ఉండాలి. మరి అనారోగ్యంగా వెనుకబడిన వాటిని తీసుకొని వాటికి జావ కానీ ఈజీగా డైజెస్ట్ అయ్యే అంబలి కానీ అట్టి పండ్లు కానీ వాటికి తినిపిస్తూ తక్కువ రేటుకు జీవాల్ని అమ్మివేయకుండా మరి వైద్యం అందిస్తూ ఉండాలి. ఇలా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వలస వెళ్లే జీవాల పెంపకదారులు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వివిధ కొత్త ప్రాంతాల్లో తిరుగుతుండడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఆహారం విషయాల్లో కూడా వారు తగు జాగ్రత్త వహించాలి. అలానే ఒకవేళ అనారోగ్యానికి గురైనట్లయితే ఆయా ప్రాంతాల్లో ఉన్న మెడికల్ డాక్టర్లను కూడా సంప్రదించాలి. మరి పోషక విలువలతో కలిగిన తాజా ఆహారము, శుభ్రమైన నీరు తీసుకుంటే చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ విధంగా మరి ముందే మనము వలస వెళ్లే జీవాలను గనక జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే మనకు మంద అభివృద్ధి చెంది లాభాల బాటన చేసుకోవచ్చు. ఈ విధంగా వలస వెళ్లే జీవాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. థ్యాంక్ యూ.
1: ఇంతవరకు జీవాల వలసలు జాగ్రత్తల గురించి పశువైద్య కళాశాల రాజేంద్ర నగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె సుష్మ గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తమిళనాడులో జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభలో ముఖ్యమంత్రి నిన్న ప్రసంగించారు. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం స్థానిక ఎన్నికలు నిర్వహించడం అవసరమని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో 28 జిల్లా ప్రజా పరిషత్లను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు వెల్లడిస్తూ,
1: స్థిరమైన పాలన ఇవ్వడానికి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డైరెక్ట్ ఎలక్షన్స్ కి శ్రీకారం చుడుతున్నాం. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. జిల్లాలు విభజన జరిగాయి, అందుకే 13 జిల్లాల నుంచి రాబోయే ఎన్నికల తర్వాత 28 జిల్లా ప్రజా పరిషత్తుల్ని ఏర్పాటు చేస్తున్నామని కూడా మీకు తెలియజేస్తున్నా. వెనుకబడిన వర్గాలు మాత్రం

0: ఎప్పుడు 0.01% డీవియేషన్. రాష్ట్ర భవిష్యత్తు బీసీ వర్గాల భాగస్వామ్యంతో కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
1: తమిళనాడులోని చెన్నై కోవలంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. 2 రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వం వహించనున్నారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు, సంబంధిత ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తొలిదశలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఒక్కో పరిశ్రమను ఎంపిక చేసి ప్రత్యేక పర్యావరణ హిత కార్యక్రమాలను నిర్వహించారు. గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ వరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో 26 పరిశ్రమలు నిర్దేశించిన హరిత లక్ష్యాలను సాధించినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 129 ఎకరాల విస్తీర్ణంలో 43,300 మొక్కలను నాటినట్లు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన వెండితెర ఓటీటీ అవార్డ్స్ 2025-26 కార్యక్రమానికి మంత్రి నిన్న ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగులకు ఉచితంగా సింగిల్ విండో విధానంలో వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చేవారికి భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. సముద్రంలోకి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. చర్యల పురోగతిపై జిల్లా ఎస్పీతో కలిసి నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మత్స్యకారుల ఫోన్ కాల్ డేటా, సాంకేతిక సమాచారాన్ని పోలీసులు విశ్లేషిస్తున్నారని తెలిపారు. మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ పేర్కొంటూ,
2: దే మైట్ ఎక్స్టెండ్ అరౌండ్ 4 to 5 డేస్ ప్లస్ ఆర్ మైనస్ లో వెళ్తుంది, డిపెండింగ్ అపాన్ ద క్యాచ్ దే హ్యావ్. సో ఎంత వరకు క్యాచ్ వస్తుందో దాన్ని బట్టి దిల్ వెయిట్ చేసి కమ్ బ్యాక్. సో వాట్ ఫ్రమ్ ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇస్ దే ఆర్ కాన్ఫిడెంట్ సజ్ దట్ ఎట్లీస్ట్ కమింగ్ 2-3 డేస్ లో డెఫినెట్లీ విల్ బీ ఏబుల్ టు కాంటాక్ట్ దెమ్ ఆర్ అదర్వైజ్ దే విల్ బి కమింగ్ బ్యాక్. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఆల్రెడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్లి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇలా మీ ప్రయత్నాలు చేస్తున్నారు, మనకి ఇంకొక 2-3 డేస్ ఈ ఆలోచన ఎక్కువ నెగిటివ్ సెంటిమెంట్స్ లో వెళ్లకుండా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరుగుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత, రాయలసీమ తాగునీటి అవసరాలు, నీటి కేటాయింపులు, వినియోగంపై అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి లభ్యతపై అనిశ్చిత పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని, ప్రధానంగా తాగునీటి చెరువులను నింపేందుకు ఉపయోగించాలని స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మంజిందర్ సింగ్ సిర్సా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నియామకాల ప్రక్రియ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ, డీఎస్సీ ద్వారా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా 16,000 మందికి పైగా ఉపాధ్యాయులను నియమించామని తెలిపారు. విద్యాశాఖ కార్యకలాపాల పర్యవేక్షణకు లీప్ యాప్ను రూపొందించినట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీ మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాధవరావు నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా మాధవరావుకు పార్టీ శాసనమండలి సభ్యులు

సభ్యులంతా మద్దతు ఇచ్చి ఎన్నిక సాఫీగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాబోయే వర్షాలు వరదలను అంచనాలతో కాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను ప్రామాణికంగా తీసుకుని నీటి కేటాయింపులు చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని జలసౌధలో జల ప్రాజెక్టులు, సాగు, తాగునీటి అంశాలపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రాష్టంలో అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఫ్లూ క్యూరిడ్ వర్జీనియా ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పొగాకు బోర్డు ఉన్నతాధికారులతో కొనుగోళ్ల పరిస్థితిపై అమరావతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మెరుగైన ధర లభించేలా అవసరమైన అన్ని చర్యలు

0: మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పొగాకు బోర్డు ఉన్నతాధికారులతో కొనుగోళ్ల పరిస్థితిపై అమరావతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మెరుగైన ధర లభించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు సంస్థలు ట్రేడర్లతో సమన్వయం చేసుకుని కొనుగోళ్లు పెంచాలని మంత్రి సూచించారు. ఉపరితల ఆవర్తన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
1: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తమిళనాడులో జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
2: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका ऋचा झा.

0: अन्ताराष्ट्रिय सहयोगं सुदृढीकर्तुं विकासशील देशानां पर्यावरण सम्बद्धानां जलवायु सम्बन्धानां च आह्वानानां प्रभावीरूपेण समाधानम् आवश्यकमस्ति. भारतम् अस्मिन् वर्षे सहनशीलतायै नवोन्मेषायै सहयोगायै सततविकासाय च निर्माणम् इति विषयवस्तुना ब्रिक्स संघस्य अध्यक्षतां करोति. ब्रिक्सदेशानां मन्त्रिभिः सततविकासस्य साधनरूपां चक्रीयार्थव्यवस्थां प्रवर्धयितुं भारतस्य नेतृत्वस्य अपि प्रशंसा कृता. केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य सायं तमिलनाडुराज्यस्य द्विदिवसीय यात्रायै चेन्नईनगरं प्राप्स्यति. असौ श्वः चेन्नईनगरस्य समीपे कोवलम् इत्यत्र आयोज्यमाने दक्षिणभारतस्य मुख्यमन्त्रिणां सम्मेलने भागं ग्रहीष्यति. सम्मेलने तमिलनाडु, केरल, आन्ध्रप्रदेश, तेलंगाना, पुडुचेरी चेत्येतेषां प्रदेशानां मुख्यमन्त्रिणः भागं ग्रहीष्यन्ति. राष्ट्रिय परीक्षणाभिकरणेन स्वस्य परीक्षादलस्य व्यापकं पुनर्निर्माणं कृत्वा 600 पुरातनान् विशेषज्ञान् निष्कास्य तेषां स्थाने नूतनाः विशारदाः संगृहीताः. शिक्षामन्त्रालयेन सामाजिकान्तर्जालीय पटले संसूचितं यत् परीक्षापत्राणां सूक्ष्मपरीक्षणं सुदृढं विधातुं एनटीए संस्थया चतुःस्तरीय प्रश्नपत्र परीक्षण प्रणाली कार्यान्विता भविष्यति. वित्तमन्त्रालयेन संसूचितं यत् क्षेत्रीय ग्रामीण बैंक संघैः प्रवर्तमान वित्तवर्षस्य ऋण प्रदान क्षेत्रे तीव्रवृद्धिः अंकिता. मन्त्रालयानुसारं भारतीय रिजर्व बैंकस्य प्राथमिकता क्षेत्र ऋण प्रणाल्याः अन्तर्गतं क्षेत्रीय ग्रामीण बैंकानां प्रदर्शनम् अतीव उत्कृष्टमासीत्. भारतर्तु विज्ञान विभागेन अद्य पूर्व पश्चिमोत्तर प्रदेशेषु, पूर्व मध्य प्रदेशे तथा उत्तराखण्ड राज्ये कतिपयेषु स्थानेषु अतिवृष्टेः पूर्वानुमानं प्रकटितम् इति वार्ताः.
1: आकाशवाणी हैदराबाद केंद्रम समयం 7 గంటలు. ఇప్పుడు వినండి ఖమ్మం జిల్లా సమాచార లేఖ. లేఖ అందిస్తారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్.
2: ఖమ్మం జిల్లాలో విద్యుత్ డిమాండ్ గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగినప్పటికీ వ్యవసాయం, పరిశ్రమలు, గృహ అవసరాలు సహా అన్ని రంగాలకు ఎలాంటి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో ఉత్పత్తిని పెంచుతున్నామన్నారు. మౌలిక వసతులను నిరంతరం విస్తరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి జిల్లాలో చేపడుతున్న అభివృద్ది పనుల గురించి వివరించారు. ఖమ్మం నగరంలో పాకబండలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మ్యాన్ పవర్ వినియోగించకుండా ఉప కేంద్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ నుంచే దీనిని నిర్వహించే విధంగా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో మొత్తం 1,57,854 ఓట్లు తొలగించారు. ఒక్క ఖమ్మం నియోజకవర్గంలోనే 80,663 ఓట్లు తీసేశారు. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల క్రమబద్దీకరణలో భాగంగా జిల్లాలో 19 కొత్తగా ప్రతిపాదించారు. ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి సమర్పించకుంటే ఓటు తొలగించినట్లు కాదని, వీరు ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఎక్కడా ఓటు లేదని ప్రకటిస్తూ సరైన ధృవపత్రాలు సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆధునిక హంగులతో కలకలాడుతోంది. ప్రవేశాల్లో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచిన ఈ విద్యాలయం ఆ పరంపర నిలబెట్టుకునేలా ముందుకెళ్తోంది. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని వసతులు, పరిసర ప్రాంతాల్లోని పేద విద్యార్థులతో తరగతి గదులు కలకలలాడుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రతి చోట జిల్లా విద్యాశాఖ 10% ప్రవేశాల సంఖ్య పెంచాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ లెక్కన 26/27 338 మంది పాఠశాలలో చేరాల్సి ఉంది. లక్ష్యానికి మించి 420 మంది ప్రవేశాలు పొందడం విశేషం. ఖమ్మంలో వ్యాపారులు, ప్రజలకు ఉపయోగపడేలా పండ్ల మార్కెట్ ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఖానాపురంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యాన నిర్మించిన వీధి వ్యాపారుల ప్రాంగణంతో పాటు పక్కనే ఉన్న స్థలం కలుపుకుని మార్కెట్ ఏర్పాటుకు నిర్ణయించారు. వీధి వ్యాపారుల ప్రాంగణం వినియోగంలో లేకపోవడంతో 2.3 3.0 ఎకరాల్లో మార్కెట్ ఏర్పాటు చేస్తారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో మార్కెటింగ్ శాఖ అధికారులు అవసరమైన

0: నిర్మాణాలు నిధులతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి. ఖమ్మంలో పండ్ల మార్కెట్ ఏర్పాటైతే రైతులకే కాక వ్యాపారులు, ప్రజలకు ఉపయోగపడనుంది. పాలేరు నియోజకవర్గంలో భూముల రీసర్వేకు రెవెన్యూ యంత్రాంగం సిద్దమైంది. కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం గ్రామీణం, తిరుమలాయపాలెం మండలాల్లోని 19 గ్రామాల్లో అధునాతన రోవర్లతో సర్వే ప్రారంభించనున్నారు. పూర్తయితే కబ్జా కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములు బయటపడనున్నాయి. రైతులకు వారి భూముల కొలతలతో కూడిన భూధార్ నంబర్ను కేటాయించి పాస్బుక్ పంపిణీ చేయనున్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సామాజిక స్పృహ కలిగిన యువతకు ఆపద మిత్రలుగా శిక్షణ ఇవ్వనున్నట్లు మేరా యువ భారత్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటరాంబాబు తెలిపారు. వరదలు, భూకంపాలు వంటి విపత్కర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టే భద్రతా దళాలకు అండగా ఉండడానికి యువతకు శిక్షణ ఇప్పిస్తామని పేర్కొన్నారు. వారం పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఖమ్మం నగర ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో మున్సిపల్ కార్పొరేషన్ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 160 కోట్ల రూపాయలతో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు వృధా కాకుండా ఓవర్ హెడ్ ట్యాంకుల నుంచి వినియోగదారుడి ఇంటికి నీరు చేరుతుంది. పట్టణ నీటి సరఫరా, ఆధునిక జల నిర్వహణ, సుస్థిర అభివృద్దికి సంబంధించి అంశాలపై సదస్సులు, సాంకేతిక ప్రదర్శనలు, అధ్యయనాల్లో పాల్గొని ఖమ్మం వచ్చిన కమిషనర్ అక్కడి ప్రత్యేకతలు, వాటి ఆధారంగా ఖమ్మంలో చేపట్టే పనులను ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య వివరించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయవాదులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ మేరకు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మహిళా న్యాయవాదులకు జావలిన్ త్రో పోటీలు నిర్వహించగా ఉమారాణి, లిఖిత, లక్ష్మి మొదటి 3 స్థానాల్లో నిలిచారు.
1: ఇంతవరకు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్ అందించిన ఖమ్మం జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో అర్హులైన లబ్ధిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారతదేశంలో తమ పెట్టుబడులను, భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో పటిష్టమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన అందుబాటు ధరల్లో పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పైపుడు నేచురల్ గ్యాస్ను త్వరగా వినియోగించడం ప్రారంభించేలా పీఎన్జీ కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయడానికి ఈ పథకాన్ని రూపొందించినట్టు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.74 కోట్ల దేశీయ పీఎన్జీ కనెక్షన్లున్నాయి. ఎల్పీజీ సిలిండర్లు సాంప్రదాయ వంట ఇంధనాలతో పోలిస్తే పీఎన్జీ గృహాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం 6 నెలల కాలపరిమితితో 2 విడతలుగా అమలు చేయబడుతుంది. భారతదేశంలో తమ పెట్టుబడులను, భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. న్యూఢిల్లీలో జపాన్ ప్రతినిధి బృందంతో మాట్లాడుతూ ఆయన, శాంతి, పురోగతి, ఇండో పసిఫిక్ ప్రాంతంలో శ్రేయస్సు అనే ఉమ్మడి ఆకాంక్షలపై ఆధారపడిన భాగస్వామ్యాన్ని ఇరుదేశాలు పంచుకుంటున్నాయన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్, జపాన్ ద్వైపాక్షిక వాణిజ్యం 27.5 బిలియన్ డాలర్లకు చేరుకుందని, అలాగే భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరంగా జపాన్ 5వ అతిపెద్ద వనరుగా ఉందని మంత్రి చెప్పారు. ముంబై అహ్మద్

0: అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్, ఢిల్లీ అహ్మదాబాద్ బెంగళూరు చెన్నైలలో జపాన్ సహకారంతో నడుస్తున్న మెట్రో వ్యవస్థలు, అలాగే 8 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 11 జపాన్ పారిశ్రామిక టౌన్షిప్లను ఉదహరిస్తూ భారత్ జపాన్ భాగస్వామ్య ఫలితాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. 2005-2022 మధ్య కాలంలో భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలియజేశారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రస్తుతం దేశంలోని మొత్తం విద్యుత్ సామర్థ్యంలో సగానికి పైగా స్వచ్ఛ ఇంధన వనరుల నుంచే వస్తోందని పేర్కొన్నారు. మానవత్వానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో సుస్థిరతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
1: The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. ఆయన రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నేషనల్ పర్మిట్ వ్యవస్థ కింద నడిచే బ్యాటరీ, హైడ్రోజన్ ఫ్యూయల్, సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల ఫిట్నెస్ కాలపరిమితిని మరో 5 పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నేషనల్ పర్మిట్ ప్రక్రియలను సరళీకృతం చేయడం, డిజిటల్ విధానాలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రకారం వాహనదారులు ప్రతి ఏటా కాకుండా ఒకేసారి 5 కాలపరిమితికి పర్మిట్ అనుమతి పొందవచ్చు. దీనికోసం 5 ₹82,500 రుసుముగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై 30 అభ్యంతరాలు, సూచనలు పంపించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో బలమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యతారంగ రుణాల ప్రణాళిక కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరు ఈ ఏడాది సమర్థవంతంగా సాగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,24,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఆర్ఆర్బీల మొత్తం బకాయి రుణాలు 2025-26 నాటికి 10.3% పెరిగి 5,78,000 కోట్ల రూపాయలకు పైగా చేరుకున్నాయి. 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాజస్థాన్ బరాన్లో మంత్రి 1,258 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మహిళల స్వయం ఉపాధికి 13,461 కోట్లు అందించామని, రాజస్థాన్లో రాజీవిక ద్వారా 32 లక్షల మంది లఖ్పతి దీదీలను తీర్చిదిద్దుతామని చెప్పారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడాయ్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో పాఠశాల పిల్లలకు సంబంధించి 2 కోట్లకు పైగా నిర్బంధ బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసింది. ఇప్పటివరకు 1.56 లక్షలకు పైగా పాఠశాలల్లో పిల్లలకు నేరుగా ఈ సదుపాయం కల్పించారు. 5-15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు బయోమెట్రిక్ సమాచారాన్ని నవీకరించడం తప్పనిసరి. విద్య

0: విద్యార్థులను ప్రోత్సహించేందుకు 7 నుంచి 15 ఏళ్ల వారికి 1 ఏడాది పాటు రుసుమును మినహాయించారు. బయోమెట్రిక్ నవీకరించకపోతే ప్రభుత్వ పథకాలు, పోటీ పరీక్షల నమోదులో ఇబ్బందులు ఎదురవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత షెట్లర్లు అద్భుత విజయాలు సాధించారు. పురుషుల సింగిల్స్లో లక్ష్యా సేన్ తొలి రౌండ్లో ఆస్ట్రియాకు చెందిన కొలిన్స్ ఫిలిమోన్ను ఓడించగా భారత జోడి ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారతదేశంలో తమ పెట్టుబడులను, భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో పటిష్టమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఉదయ్ తరంగిణి కార్యక్రమానికి మా శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా కార్యక్రమంలో వరల్డ్ ఫోటోగ్రఫీ డే, వరల్డ్ హ్యుమానిటేరియన్ డే, దీని గురించి కొన్ని విషయాలు. ఇంకా ఇది మన చట్టం శీర్షికన గృహహింస నుండి మహిళల పరిరక్షణ, ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. ఈ కార్యక్రమాలు వింటారు ఉదయ తరంగిణి కార్యక్రమంలో. ముందుగా వినండి వరల్డ్ ఫోటోగ్రఫీ డే, ఇంకా వరల్డ్ హ్యుమానిటేరియన్ డే, ఈ రెండింటి గురించి కొన్ని విషయాలు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.

ఈరోజు ఆగస్టు 19వ తేదీ అంటే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటున్న రోజన్నమాట. 1937లో లూయిస్ డెగెర్ అభివృద్ధి చెందిన డెగెరోటైప్ అనే ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ ఆవిష్కరణకు గుర్తుగా ఈ రోజున ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ ప్రక్రియను ఫ్రెంచ్ ప్రభుత్వం 1939 ఆగస్టు 19న ప్రపంచానికి ఒక బహుమతిగా అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుండి ఫోటోగ్రఫీ అపారంగా అభివృద్ధి చెంది భావ వ్యక్తీకరణ, సమాచార ప్రసారం ఇంకా డాక్యుమెంటేషన్కు ఒక శక్తివంతమైన మాధ్యమంగా మారింది మన ఈ ఫోటోగ్రఫీ. అందువల్ల దీని చరిత్రలోని ఒక ముఖ్యమైన మైలురాయిని గౌరవించడానికి ఈ రోజున అంటే ఈ ఆగస్టు 19వ తేదీన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా ఎంచుకున్నారు. ఫోటోగ్రఫీ యొక్క కళ, శాస్త్రం మరియు చరిత్రను గుర్తించి గౌరవించడానికి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ఆవిర్భవించినప్పటి నుండి సమాజం, సంస్కృతి మరియు సమాచార మార్పిడిపై చూపిన ప్రభావాన్ని స్మరించుకునే రోజు ఈరోజు. మనం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. ఏంటంటే, ఫోటోగ్రఫీ యొక్క తొలి విజయవంతమైన రూపాల్లో ఒకటైన డాగరోటైప్ ప్రక్రియను 1939 ఆగస్టు 19న ప్రకటించారు. ఈ సంఘటన చిత్రాలను సంగ్రహించి మరియు భద్రపరిచే విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి ఆధునిక ఫోటోగ్రఫీకి పునాది వేసింది.

ఫోటోగ్రఫీ అనేది ఒక గ్రీకు పదం నుండి వచ్చింది. ఫోటో అంటే కాంతి అని, గ్రాఫీ అంటే తీసుకోవడం అని దానర్థం. ప్రపంచ ఫోటో దినోత్సవం దీనిని 19 ఆగస్టు 1910 మొదటగా జరుపుకున్నారు. ఫోటోగ్రఫీ దినోత్సవం డాగ్రో టనేవి శాస్త్రవేత్త ఆవిష్కరణ నుండి ఉద్భవించింది.

ఫోటోగ్రఫీ యొక్క కళ, శాస్త్రం మరియు చరిత్రను గుర్తించి గౌరవించడానికి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ఆవిర్భవించినప్పటి నుండి సమాజం, సంస్కృతి మరియు సమాచార మార్పిడిపై చూపిన ప్రభావాన్ని స్మరించుకునే రోజు ఈరోజు. ఫోటోగ్రఫీ యొక్క తొలి విజయవంతమైన రూపాల్లో ఒకటైన డాగరోటైప్ ప్రక్రియను 1839 ఆగస్టు 19 ప్రకటించారు. ఈ సంఘటన చిత్రాలను సంగ్రహించి మరియు భద్రపరిచే విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి ఆధునిక ఫోటోగ్రఫీకి పునాది వేసింది. అయితే ఒక కళారూపంలో ఫోటోగ్రఫీని ప్రోత్సహించారు ఆనాడు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఔత్సాహిక మరియు వృత్తిపరమైన ఫోటోగ్రాఫర్లను వారి పనిని ఎంచుకొని, పనిని పంచుకొని మరియు ఫోటోగ్రఫీ యొక్క సృజనాత్మక అంశాలను జరుపుకోవడానికి ప్రోత్సహిస్తుంది. చిత్రాల ద్వారా ప్రపంచ సౌందర్యాన్ని, ఇంకా వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక అవకాశంగా మారింది. దీని చరిత్ర, ఇంకా సంస్కృతి, దీని దైనందిక జీవితాన్ని నమోదు చేయడంలో ఫోటోగ్రఫీ కీలక పాత్ర పోషిస్తుంది. భవిష్యత్ తరాల కోసం ఈ దృశ్య రికార్డులను భద్రపరచడం, దాని యొక్క ప్రాముఖ్యతను ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం నొక్కి చెప్తోంది. దీని డాక్యుమెంటేషన్ మరియు పరిరక్షణ అప్పట్లో చాలా మట్టుకు చేసేవారు. అదే మన భవిష్యత్ తరాలకు

ఒక ఉపయోగకరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు ఇంకా ఫోటోగ్రఫీ ఔత్సాహికులు ఒక చోట చేరి ఫోటోగ్రఫీ పట్ల తమకున్న అభిరుచిని పంచుకుని దాని ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు దీని గురించి అందించే వివరాలను చాటి చెప్పే రోజు ఈరోజు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఫోటోగ్రఫీ యొక్క సాంకేతిక అంశాలను, సమాజంపై దాని ప్రభావం, ఇంకా చిత్రాలను రూపొందించడంలో ఉన్న నైతిక పరిగణనల గురించి అవగాహన కల్పిస్తుంది. దృశ్య అక్షరాస్యత, ఇంకా చిత్రాల ద్వారా కథలు చెప్పటం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించడానికి, సమాచారం అందించడానికి, ఇంకా అనుసంధానించడానికి ఫోటోగ్రఫీకి ఉన్న శక్తి ప్రపంచంలో మరింక దేనికి లేదనే చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కాబట్టి మనందరం ఎవరైతే ఈ ఫోటోగ్రఫీ దీంట్లో ఉండి అందరినీ ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని మనం కూడా ప్రోత్సహిద్దాం. మనవంతు సహాయం చేసి వాళ్లతో మనం మనవంతుకు ముచ్చట్లు చేసుకుందాం, జరుపుకుని వాళ్ళకి మన ఉద్దేశాన్ని కూడా వివరించి చెప్దాం. ఫోటోగ్రఫీలో ఉన్న తప్పులు, ఒప్పులు, అంటే మంచి వాటిని ఏ విధంగా గ్రహించాలి, చెడుని ఏ విధంగా తగ్గించాలి, దాంట్లో ఉన్న మంచి చెడులను మనవంతు ఉద్దేశాలను వాళ్లతో పంచుకునే రోజు ఈరోజు.

అయితే ఈ ఫోటోగ్రఫీ గురించి చాలా యూనివర్సిటీలు వారి వారి యూనివర్సిటీల్లో శిక్షణ ఇస్తున్నారు. అయితే దీని గురించి కొన్ని ప్రైవేటు శిక్షణా కేంద్రాలు కూడా ఉన్నాయి. ఫోటోగ్రఫీ 4 ఏళ్ల కోర్సులో 8 సెమిస్టర్లు ఉంటాయి. అయితే వీటిలో మంచి ఫ్యాషన్, పారిశ్రామిక, పర్యాటక, ట్రావెల్స్, జర్నల్స్కి సంబంధించి కూడా ఫోటోగ్రఫీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ కోర్సులు కూడా శిక్షణ ఉంటుంది. అయితే దీంట్లో పురుషులు మాత్రమే కాదండి, స్త్రీలకు కూడా అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం పురుషులతో పాటు మహిళలు కూడా ఈ రంగంలో ఎక్కువ మక్కువ కనపరుస్తున్నారు.

0: ఇంతవరకు వరల్డ్ ఫోటోగ్రఫీ డే గురించి విషయాలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డే కాదండి, వరల్డ్ హ్యుమానిటేరియన్ డే కూడా. అంటే ప్రపంచ మానవతా దినోత్సవం కూడా. మానవత్వమే దైవత్వం అన్నారు కదా, మానవ సేవే మాధవ సేవ అంటారు.

నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసిన వారిని, ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, అంటువ్యాధులు వంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మానవ సేవలో ధన్యులైన వారిని స్మరించుకోవడం ఈ ప్రపంచ మానవ దినోత్సవం తాలూకా ముఖ్య ఉద్దేశం. అంటే ఈరోజు ఆగస్టు 19న

ఈ ప్రపంచ మానవత్వ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈరోజు. ఈ కార్యక్రమానికి ఈ తేదీనే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, బ్రెజిల్ దేశానికి చెందిన సెర్గియో డిమెల్లో, ఆయన దాదాపు 3.5 దశాబ్దాల పాటు ఐక్యరాజ్య సమితి మానవతావాద సహాయ కార్యక్రమాల్లో అంకిత భావంతో పనిచేశారు. చాలా దేశాల్లో యుద్ధాల మధ్య యుఎన్ఓ సహాయ కార్యక్రమాలు చేపట్టిన ఆయన 2003 ఆగస్టు 19 ఇరాక్లోని ఒక బాంబు పేలుడులో 21 మంది సహచరులతో సహా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుండి యుఎన్ఓ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.

ప్రపంచ ఐక్యతను బలోపేతం చేయడం, స్థానిక సమాజాలకు సాధికారత కల్పించడం అనే ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు.

ప్రాణాలకు తెగించి ఇతరులకు సాయం చేసే సేవా కార్యక్రమాలను గౌరవించడానికి మరియు ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించడానికి ఈ రోజును జరుపుకుంటారు. ఆపదలో ఉన్న ప్రజలకు నిస్వార్థంగా సాయం చేసేవారిని గుర్తించడం ఈ ప్రపంచ మానవతా దినోత్సవం తాలూకా ముఖ్య ఉద్దేశం. ఇరాక్లోని బాగ్దాద్లో జరిగిన బాంబు దాడిలో యునైటెడ్ నేషన్స్ అధికారి సెర్గియో వియరాడిమెల్లో ఇంకా అతని సహా అనుచరులు మరణించారు. వారి త్యాగానికి గుర్తుగా ఈ రోజును జరుపుకుంటాం.

మానవతావాద కార్యకర్తలు సంక్షోభ సమయాల్లో ప్రజలకు సహాయం చేస్తారు. అవి యుద్ధాలు, వరదలు, భూకంపాలు, ఇంకా అంటువ్యాధులు వంటి విపత్తుల్లో ఉపశమనం కలిగిస్తాయి. ఈరోజు మనకు దయ, ప్రేమ మరియు సహకారం యొక్క సందేశాన్నిస్తుంది ఈ ప్రపంచ మానవతా దినోత్సవం. మానవత్వాన్ని గొప్ప మతంగా పరిగణిస్తారు. విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సమాజానికి కూడా సహాయం చేయవచ్చు. ప్రపంచ మానవతా దినోత్సవం మనకు ఒకరి పట్ల మరొకరు కరుణ మరియు గౌరవం కలిగి ఉండాలని బోధిస్తూ ఉంటుంది.

అవసరంలో ఉన్నవారికి వీలైనంత సాయం చేసే గొప్ప గుణమే మానవత్వం. ఎదుటివారికి సాయపడడం, ప్రతిఫలాన్ని ఆశించకపోవడం, హోదాను బట్టి కాక వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించడం లాంటివన్నీ మానవత్వానికి చిహ్నాలే. సంక్షోభ సమయాల్లో ఇతరులకు సాయం చేయడానికి ముందుకొచ్చేవారిని గౌరవించే లక్ష్యంతో ప్రతి ఏటా మన ఈ 19 ప్రపంచ మానవతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న మానవతా సంక్షోభాల గురించి అవగాహన పెంచడంతో పాటు అవసరంలో ఉన్నవారికి మద్దతు ఇవ్వడానికి చేపట్టే చర్యలను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం.

0: ఈ ప్రపంచ మానవత దినోత్సవం మనకొక బాధ్యతని గుర్తు చేస్తుంది. ఏంటంటే తోటి మనుషుల పట్ల ప్రేమ, జాలి, సహాయ గుణం కలిగి ఉండాలని, ప్రతి మనిషికి కనీస ధర్మాన్ని మనం నెరవేర్చాలని, అంతేకాకుండా కష్టాల్లో ఉన్నవారికి మనవంతుగా ఆర్థిక సహాయం లేదా శారీరకంగా సహాయం చేయాలని, ఇంకా కుల మత ప్రాంత భేదాలు లేకుండా మానవత్వమే గొప్పదని చాటి చెప్పాలని మన బాధ్యతని గుర్తు చేస్తుంది ఈ ప్రపంచ మానవతా దినోత్సవం. కాబట్టి మనవంతు సహాయ సహకారాల్ని ఈ దినోత్సవంకి అందించాలని కోరుతూ మరొకసారి అందరికీ ప్రపంచ మానవతా దినోత్సవ శుభాకాంక్షలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇంతవరకు వరల్డ్ ఫోటోగ్రఫీ డే, ఇంకా వరల్డ్ హ్యుమానిటేరియన్ డే గురించి కొన్ని విషయాలు విన్నారు ఉదయ్ తరంగిణి కార్యక్రమంలో. ఇప్పుడు వినండి ఇది మన చట్టం శీర్షికన గృహహింస నుండి మహిళల పరిరక్షణ. దీని గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయ్ భాస్కర్ రెడ్డి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు కార్యక్రమంలో డొమెస్టిక్ వైలెన్స్, గృహ హింస నుండి మహిళల పరిరక్షణ, ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం విజయభాస్కర్ రెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా అసలు గృహ హింస నుండి మహిళల పరిరక్షణ అంటే ఏమిటి?
1: ముఖ్యంగా మన భారతదేశ సమాజం లోపల 140 కోట్ల మంది జనాభా ఉంది.

0: దాలోపల 50% కంటే ఎక్కువ మహిళలే ఉన్నారండి. అయినప్పటికీ కూడా మహిళలు చాలా సందర్భాల్లో గృహంలో నాలుగు గోడల మధ్య బయటకి చెప్పుకోలేనటువంటి బాధపడుతున్నారు. వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అసలు ఎందుకు పడుతున్నారో తెలియదు, దేనికోసం పడుతున్నారో తెలియదు. ఇవన్నీ కూడా గుర్తించి మన భారత ప్రభుత్వం వారు 2005 లోపల ఒక చట్టం తీసుకొచ్చారండి. దాని పేరే మన గృహహింస నుండి మహిళల పరిరక్షణ చట్టం అని అంటామన్నమాట. ఈ యొక్క చట్టము యాక్చువల్గా 26 అక్టోబర్ 2006 నుండి కూడా అమల్లోకి వచ్చిందండి. ఆమోదించబడింది మాత్రం 2005 లోపల. ముఖ్యంగా ఈ చట్టం వచ్చిన తర్వాత మహిళలు అనేక విధాలుగా కూడా వాళ్ళు రిలీఫ్ పొందుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మహిళలకి ఈ చట్టము ఒక వరము లాంటిది అని చెప్పి చెప్పవచ్చు. చాలామందికి చాలా విషయాలు తెలుస్తున్నాయి, ఎందుకంటే ఎవరితోటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, తర్వాత ఎందుకు పడుతున్నారు, తర్వాత దానికి కౌన్సిలింగ్స్. ఈ ముఖ్యంగా ఈ యొక్క చట్టం లోపల ఏంటంటే గొప్పతనము, వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో దానికి గురించి ఇప్పుడు మన చట్టం డైరెక్ట్గా పెడితే వాడికి కౌన్సిలింగ్స్ కానీ తర్వాత ఇది కానీ ఉండదు. కానీ ఈ చట్టం లోపల గొప్పతనం ఏంటంటే వాళ్ళని పిలిచి మాట్లాడటము, జడ్జి గారు, తర్వాత దానికి సంబంధించిన ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అంటామన్నమాట వ్యక్తులు, దానికి సంబంధించిన అధికారులు పిలిచి మాట్లాడటం, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయటం, దానికి ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత శిక్షలు అవన్నీ కూడా వస్తాయన్నమాట.
1: మీరు అంటున్నట్టు మహిళలకి ఒక వరంగా చెప్పుకోవచ్చు అన్నారు, చట్టం ప్రకారం చట్టపరంగా ఏమేమి హక్కులు ఉన్నాయి?
0: ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఒక గృహం లోపల అనేక మంది మహిళలు ఉంటారండి. భార్య ఉంటుంది, తల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, సహజీవనంతో ఉండే మహిళ కూడా ఉంటారు. అలాగే ఇతర కుటుంబ సభ్యులు అంటే పెళ్ళైన విధవ చెల్లెలు కానీ అక్క కానీ అట్లా రకరకాల వేరే మహిళలు కూడా ఉంటారు. వీరి లోపల ఎవరు అయినా సరే ఒక మహిళ ఇంకొక మహిళతోటి ఇబ్బంది పడుతుంటే కూడా ఆ మహిళ మీద ఈ మహిళ కేసు పెట్టచ్చండి. అంటే అత్తగారి మీద కోడలు పెట్టవచ్చు, కోడల మీద అత్తగారు కూడా పెట్టవచ్చు. కానీ ముఖ్యంగా ఈ యొక్క చట్టము మహిళలకు సంబంధించిందండి. కానీ ఒక మగ వ్యక్తి మళ్ళీ ఈ చట్టాన్ని ఆసరాగా తీసుకుని కేసు పెట్టడానికి ఉండదు, కేవలం మహిళలు మాత్రమే కేసు పెట్టడానికి ఉంటుంది. అంటే భర్త మీద పెట్టచ్చు, భర్త తరపు బంధువుల మీద పెట్టచ్చు, అలా పెట్టచ్చు. ఒక భర్త భార్య మీద కేసు పెట్టడానికి గృహహింస చట్టం పనికిరాదండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఇందాక అన్నట్టుగా ఈ గృహహింసలకు ఎన్ని రకాల హింసలు ఉంటాయంటున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే శారీరక హింస, తర్వాత మానసిక హింస, తర్వాత లైంగిక హింస, అలాగే ఆర్థిక హింస, ఇట్లా రకరకాల హింసలు ఉంటాయండి. అవన్నీ ఏంటంటే కొన్ని కొన్ని బయటికి చెప్పుకోలేము. శారీరక హింస కానీ అంటే ఏదో ఫిజికల్ అబ్యూస్ కానీ, ఇమోషనల్ అబ్యూస్ కానీ, వెర్బల్, ఒక్కోసారి ఏంటంటే చేష్టల ద్వారా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు మహిళల్ని, భర్త కానీ అక్క కానీ. ఇంటి లోపల ఒక అక్క ఉంది, తమ్ముడు ఉన్నాడు, అక్క తమ్ముడి మీద కూడా పెట్టచ్చండి కేసు. తమ్ముడు వచ్చి బెదిరిస్తుంటాడు, ఒక భర్త మీదే పెట్టాలని కాదు కేసు. ఎవరైనా సరే ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు వాళ్ళ ద్వారా అన్బేరబుల్, ఎప్పుడైతే వాళ్ళు భరించలేని పక్షం లోపల ఆ యొక్క సమస్యని, ఆ హింసని భరించలేకపోతే అప్పుడు వాళ్ళు ఈ యొక్క గృహహింస కింద రక్షణ పొందే అవకాశం ఉంటుందండి. అలాగే ఈమె ఇందాక మనం అనుకుంటే వెర్బల్ అబ్యూస్ అని చెప్పేసి, ఇమోషనల్ అబ్యూస్, లైంగిక హింస అంటే ఇది ఏంటంటే ఒక భర్త తాగి వచ్చేసి ఇష్ట, కొన్ని కొన్ని మనము ప్రసార మాధ్యమాల ద్వారా చెప్పలేము కొన్ని కొన్ని విషయాలు. ఆ స్త్రీలు కూడా బయటికి చెప్పాలంటే ఇబ్బంది పడతారు. అందుకని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాంఘిక సంక్షేమ అధికారి వారి కార్యాలయం లోపల, అంటే ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం లోపల సాంఘిక సంక్షేమ అధికారిని ఉంటారన్నమాట. వాళ్ళు ముఖ్యంగా మహిళలే ఉంటారు. అయితే అప్పుడు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు భర్త కానీ ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉంటే దానికి వారు ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళు పోయి చెప్పుకుంటారు లేడీస్ కాబట్టి, వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. తర్వాత అతను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, తర్వాత ఎట్లా హింస పెడుతున్నాడు అనేది వాళ్ళకి చెప్పడం. అలాగే ఆర్థిక హింస, ఆర్థిక హింస అనేటప్పటికీ ఇప్పుడు ఏమవుతుందంటే డౌరీ తీసుకురమ్మని, సరిపోలేదు ఇంకా డౌరీ ఇంకా తీసుకురండి, లేకపోతే ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి, బండి కొనివ్వండి, లేకపోతే కారు కొనివ్వండి, లేకపోతే అది చేయండి ఇది చేయండి అని హింస పెడుతున్నాడు అనుకోండి. ఇది కూడా ఆర్థిక హింస కిందకి వస్తుంది, ఎకనామిక్ అబ్యూస్ కిందకి మనం భావించడం జరుగుతుందన్నమాట. వీటన్నిటిలో ఎటువంటి హింస జరిగినా సరే వారు మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చండి. మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాను ఇదని చెప్పిన పక్షం లోపల అవతల పార్టీ వారిని కూడా పిలిచి వారితో మాట్లాడి వారికి సమస్య కుదిర్చి వారికి ఒక సమస్య దూరం చేయడానికి పరిష్కారం చేస్తారు. వారికి సఖీ సెంటర్ అని ఉంటుంది, సఖీ అనేది ఒక సెంటర్ ఉంటుంది, అక్కడికి పంపిస్తారు, అక్కడ వారికి తగినంత సహాయం చేస్తారు. వాళ్ళకి అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడితే, ఎక్కడ ఆ భర్త గారింట్లో ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడితే కూడా వారికి ఆ సఖీ సెంటర్ లోపల ఇమీడియట్గా కొంత రిలీఫ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ఉండడానికి కానీ, తిండికి కానీ, లేకపోతే వారికి ఏదైనా శిక్షణ ఇవ్వటం, కుట్టు మిషన్లో కానీ, ఏదైనా కొవ్వొత్తులు తయారు చేయడం, అలాంటి వాళ్ళ చిన్న చిన్న వాటి లోపల వాళ్ళకి తరిపేది ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా దేశసేవ అలాంటివి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ దీంతో చేయటం జరుగుతుందండి.
1: మీరు చెప్పినట్టు వాళ్ళు నాలుగు గోడల మధ్య ఉంటారు, బయటకు చెప్పుకోలేరు, ఎవరి ద్వారా న్యాయ వ్యవస్థని అప్రోచ్ అవ్వాలో తెలియని వారికి చట్టపరంగా అంటే లీగల్ హెల్ప్ లైన్ లాగా ఏమైనా ఉందా? ఇమీడియట్గా వారికి న్యాయపరమైన సేవలు, సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏదైనా ఆస్కారం ఉందా చట్టంలో?

0: 100 ఉంటుంది, దానికి పోలీసులకి ఫోన్ చేసిన పక్షాలపై అది ఒక రకమైన ప్రొటెక్షన్ వస్తుంది. అలాగే 181 అనేది ఉంటుందండి, 181 కూడా ఫోన్ చేసి చెప్పచ్చు, ఉమెన్ సపోర్ట్ అనమాట 181 అనేది. అలాగే 1091 ఉమెన్ హెల్ప్ లైన్, ఇట్లా ఈ 3 నెంబర్లు ఉన్నాయన్నమాట. ఈ మహిళలకి వాళ్ళ ఇంటి లోపల సమస్యకి హింసతోటి ఇబ్బంది పడుతుంటే ఇమీడియట్గా 100 లేకపోతే 181 లేకపోతే 1091 ఈ 3 నెంబర్లకు కూడా కాల్ చేసిన పక్షం తక్షణ సహాయం, తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
1: సార్, మీరు చెప్పినట్టు 2005లో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా మహిళలకు హక్కులు తీసుకురాబడ్డాయి. దానికి ముందు ఎలాంటి పద్ధతులు ఉండేవి, రిలీఫ్ మెజర్స్ ఏమైనా ఉన్నాయా?
0: ఈ చట్టం రాకముందు చాలా చట్టాలు ఉన్నాయండి మహిళలకి. అయితే ఏమవుతుందంటే ముఖ్యంగా 4-5 చట్టాల గురించి చెప్తాను. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961లో వచ్చింది, అలాగే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971లో వచ్చింది, అలాగే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ వచ్చింది 1961, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976లో, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, ఇట్లా రకరకాల చట్టాలు ఉన్నాయండి. అయితే ఈ చట్టాల ద్వారా కూడా వాళ్ళు రిలీఫ్ పొందేవాళ్ళు మహిళలు, కాకపోతే కనుక చాలా లేట్ అవుతుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు ఏదైతే మనం హింసలు చెప్పుకున్నామో వాటికి సరైన డెఫినేషన్ వాటిల్లో లేదు, అందుకని చెప్పేసి ఈ చట్టం ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది అనమాట. తర్వాత ఏంటంటే రిలీఫ్ కూడా మీకు ఇమీడియట్గా ఇది జరుగుతుంది. యాక్చువల్గా ఇది సివిల్ దీని కిందకు వస్తుంది. ఎప్పుడైతే కనుక కోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేస్తారో ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ జరగనంత వరకు సివిల్ మ్యాటర్ అండి. ఆర్డర్ పాస్ చేశారు దాన్ని వాళ్ళు పాటించడం లేదంటే అప్పుడు క్రిమినాలిటీ స్టార్ట్ అవుతుందండి. అంటే ఇది క్వాసీ క్రిమినల్ కింద భావించబడుతుంది అనమాట. అంటే సగం క్రిమినల్ సగం సివిల్, కానీ చట్ట ప్రకారం ఇది పూర్తిగా సివిల్ మ్యాటరే. సాధారణ ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు, సివిల్ మ్యాటర్స్ పోలీస్ స్టేషన్ లోపల ఎంటర్టైన్ చేయకూడదు కదా, మరి దీన్ని ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు అని. అంటే సివిల్ మ్యాటర్ చేయకూడదు, అది వాస్తవమే, మామూలు పోలీస్ స్టేషన్లో చేయకూడదు. ఇది మహిళా పోలీస్ స్టేషన్ అనమాట. మహిళా పోలీస్ స్టేషన్లో ఇక్కడ మనం పోలీస్ స్టేషన్ అంటే మహిళా పోలీస్ స్టేషన్ అనుకోవాలి, అంతే తప్పించి జనరల్ పోలీస్ స్టేషన్ అనుకోకూడదు అనమాట. మహిళా పోలీస్ స్టేషన్లు దీనికోసమే స్థాపించబడ్డాయి, మహిళల యొక్క రక్షణ కోసం స్థాపించబడ్డాయి. ముఖ్యంగా ఏంటంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే లీగల్ కౌన్సిలింగ్ కానీ తర్వాత కోర్టు వరకు వెళ్ళడం, తర్వాత ఇది పిలిపించడం, మాట్లాడడం కానీ చేయడం వరకు సివిల్ మ్యాటరే ఉంటుందండి. తర్వాత కోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్ లోపల కనుక ప్రతివాదులు స్పందించకపోతే అప్పుడు క్రిమినాలిటీ స్టార్ట్ అవుతుందండి.
1: చట్టపరమైన హక్కులు వారికి కల్పించింది చట్టం.
0: అవునండి.
1: అయితే లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు. ఇప్పుడు నేను భారతదేశంలో కాకుండా ఆ భార్యాభర్త కావచ్చు, మీరు ఎవరైతే కేసు విషయమై వారు విదేశాలకు ప్రయాణం చేసినప్పుడు అక్కడ గృహహింసకు గురవడం ఏదో జరిగింది, మళ్ళీ తిరిగి దేశం తిరిగి వచ్చేసారు, ఆ విషయమై మెన్షన్ చేస్తూ నేను భర్త వల్ల కానీ వారికి సంబంధించిన బంధువులు కానీ నేను ఇలా ఇబ్బందికి గురయ్యాను అని ఏదైనా కోర్టును ఆశ్రయిస్తే దానికి ఏమైనా?
0: ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు, అమెరికా వెళ్ళిపోయారు, అక్కడ గృహహింసకి బాధితులయ్యారు, ఇంకా వాళ్ళు అక్కడే ఉండి ఉంటుంటే కనుక అక్కడ లోకల్ వాళ్ళ దీంట్లో లా ఆఫ్ ది ల్యాండ్, అక్కడ వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు ఇండియాకు వచ్చేసి ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ చట్టం కింద వాళ్ళు రక్షణ పొందవచ్చు. అప్పుడు ఏంటంటే ఏమైనా కోర్టుకు వెళ్ళేసి రక్షణ ఉత్తర్వులను పొందవచ్చు, అంటే ప్రొటెక్షన్ ఆర్డర్స్ తీసుకోవచ్చు కోర్టు ద్వారా. అలాగే నివసించే హక్కు అంటే రైట్ ఆఫ్ రెసిడెన్స్, అలాగే ఆర్థిక సహాయం మానిటరీ బెనిఫిట్ తీసుకోవచ్చు, రిలీఫ్ కూడా పొందవచ్చు అట్లానే. తర్వాత తాత్కాలిక ఆశ్రయం అంటే షెల్టర్ హోమ్స్ అంటూ ఉంటాం అన్నమాట, అవన్నీ కూడా తీసుకునే ఉంటే ఇది అవకాశం ఉంటుంది. అలాగే పోలీసుల సహాయం కూడా తీసుకోవచ్చు ఈ చట్టం ద్వారా. ఎప్పుడైతే కోర్టు వారు ఈ ఆర్డర్స్ ఏదైతే ఇప్పుడు చెప్పానో రక్షణ ఉత్తర్వులు కానీ తర్వాత నివసించే హక్కు, అంటే ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నారండి ఒక ఇంట్లో, ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, తర్వాత అతను కలిసి ఉండే పరిస్థితి లేదు, కానీ ఆ బయటికి కూడా పోయి ఉండలేరు ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళు చూస్తారనేది లేదు, తర్వాత పెళ్ళి అయిపోయింది పిల్లలు ఉన్నారు ఇదంతా ఉన్నప్పుడు ఆమెకి రైట్ టు రెసిడెన్స్ అని చెప్పేసి కోర్టు వారు ఆర్డర్ పాస్ చేస్తారనమాట. అంటే భర్త ఉన్న ఇంట్లోపల ఆమె కూడా నివసించే హక్కు, అతను కనుక ఆ ఇంట్లో ఒకటే రూమ్ ఉంది, తల్లి ఉంటారు తండ్రి ఉంటారు అందరూ ఉండాలని పడితే ఆమెకి సపరేట్గా ఒక ఇల్లు దగ్గర లోపల చూడాల్సిన బాధ్యత భర్త మీదే ఉంటుంది. ఆ విధంగా ఆర్డర్ పాస్ చేస్తారు, ఆ ఇంటికి కావాల్సిన కరెంట్ బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ ఇంటి అద్దె కానీ ఇతనే భరించాలి, ఎవరు భర్తనే భరించాలి, అటువంటి ఆర్డర్ కూడా కోర్టు వారు పాస్ చేస్తారనమాట. ఆ కోర్టు వారు ఆర్డర్ పాస్ చేసినప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేయనప్పుడు వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అలాగే మానిటరీ రిలీఫ్, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ ఫీజు కట్టాల్సిన బాధ్యత అతనిది, తీసుకెళ్ళి ఒక స్కూల్ ఫీజు ఒకటే కడతాను, నేను బుక్స్ కొనను, తర్వాత యూనిఫామ్ ఇవ్వను, తర్వాత ఇంకా ఇప్పుడు అదొకటే కాదు కదా, ఇప్పుడు వాళ్ళ వైద్య దగ్గర బయటకు వెళ్తుంటారు ఏదో ఇది అవుతుంటుంది, అవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత అతనిది అనమాట. వాటన్నిటి కూడా సపరేట్ సపరేట్గా ఆర్డర్స్ పాస్ చేయడానికి ఈ చట్టం లోపల వెసులుబాటు ఉంది. అదే మీరు ఇందాక అడిగినట్టుగా వేరే చట్టాల లోపల అంత క్లారిటీగా లేదనమాట, ఉంది వాటిలో ఏమని చెప్తారు తప్పించి. అక్కడ మీరు వెళ్తే ఇక్కడ ఏంటంటే వితిన్ 60 డేస్ లోపల క్లోజ్ చేయాలి ఇక్కడ ఇష్యూ వస్తే, అక్కడైతే 10 ఇయర్స్ కావచ్చు 15 ఇయర్స్ కావచ్చు,
1: హక్కులు స్పష్టంగా వెల్లడించారు
0: ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది. తర్వాత ఏంటంటే ప్రతిదానికి కూడా ఇక్కడ ఇమీడియట్ రిలీఫ్, మీరు ఇట్లా చేస్తే ఇట్లా ఉంది, ఇట్లా చేస్తే ఇట్లా ఉంది అనేది ఇక్కడ వివరించడం జరిగింది. ఆ మిగతా చట్టాలు అంత క్లారిటీగా అంత ఇదిగా లేదనమాట.
1: గృహహింసకు వ్యతిరేకంగా సామాజిక బాధ్యత గురించి చట్టం ఏదైనా వివరిస్తుందా?
0: ఇక్కడ ముఖ్యంగా ఏంటంటారండి, చాలామంది వారం

0: పల్లెటూరులో కానీ తర్వాత వేరే ప్రాంతాల్లో కానీ లేదా సిటీలో ఉన్న వారికి కూడా చాలామందికి చట్టం గురించి వీటి గురించి తెలియదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏంటనేది. ఇందాక మనం హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చాము, తర్వాత ఎక్కడికి వెళ్తే ఏమవుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు వాటికి ఏంటంటే ముఖ్యంగా దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేయటం అనేది చాలా చాలా ప్రధానం అన్నమాట. అలాగే బాధితులకి మద్దతు ఇవ్వడం, అంటే ఎవరైతే హింసలకు గురవుతున్నారో వారికి మనం చూసి వారిని చేయటం, తర్వాత ఏంటంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రధానం. అయితే ముఖ్యంగా ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు చేయాలంటే మహిళలకు సురక్షితమైన జీవితాన్ని అందించడం ప్రధానమండి. అలాగే హింసను అరికట్టడం, తర్వాత బాధితులకు న్యాయం చేయడం, తర్వాత కుటుంబాల్లో హింసను తగ్గించడం, తర్వాత మహిళా సాధికారత.
1: గృహహింస నుండి మహిళల పరిరక్షణ అంశం గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు విజయభాస్కర్ రెడ్డి గారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.

0: ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన గృహహింస నుండి మహిళల పరిరక్షణ, ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి కోపిశెట్టి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దేవుళ్ళు ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన జొన్న విత్తుల గీతం వినండి. సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి 100% లవ్ చిత్రం కోసం హరిణి పాడిన రామజోగేశాస్త్రి గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 9 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మేడూరి శ్రీనివాస్ గారి వీణావాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ వి కాళీప్రసాద్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికాల్లో పర్యటించనున్నారు. లండన్, బోస్టన్లలో హార్వర్డ్, ఎంఐటి, కేంబ్రిడ్జ్తో సహా ప్రముఖ వర్సిటీలను సందర్శించి పలు బృందాలతో సమావేశమవుతారు. ఈ పర్యటన ముగించుకుని ఈ నెల 30న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద వన్వే నిబంధనలతో బస్సు రూట్లలో మార్పులు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు రూట్లను ఆర్టీసీ అధికారులు మార్పులు చేశారు. కొండాపూర్ కోఠి, పటాన్చెరు కోఠి, కొండాపూర్ సికింద్రాబాద్ రూట్లు, మణికొండ సికింద్రాబాద్, జేబీఎస్ రూట్ను క్రమబద్దీకరించారు. వందే మాతరాన్ని ఆలపించకుండా అడ్డుకోవడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సోనియా ఖర్గే తీరుపై ప్రతి భారతీయుడు ఆశ్చర్యానికి లోనవుతున్నారని తెలిపారు. వందే మాతరానికి ఒకప్పుడు బ్రిటిష్ వాళ్లు భయపడ్డారని, ఇప్పుడు కాంగ్రెస్ భయపడుతోందని బండి సంజయ్ విమర్శించారు. తూర్పు, మధ్య భాగాల కంటే పశ్చిమ హిమాలయాలు వేగంగా వేడెక్కుతున్నాయని అధ్యయన నివేదిక తెలిపింది. 120 ఏళ్ల డేటాను విశ్లేషించి అక్కడ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ మంచు త్వరగా కరిగిపోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడై దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో పాఠశాల పిల్లలకు సంబంధించి 2 కోట్లకు పైగా నిర్బంధ బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసింది. ఇప్పటి వరకు 1.56 లక్షలకు పైగా పాఠశాలల్లో పిల్లలకు నేరుగా ఈ సదుపాయం కల్పించారు. క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం 2025 విశిష్ట పురస్కారాలు ప్రకటించింది. హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గాయత్రి గోపీచంద్, బధిర షూటర్ ధనుష్ శ్రీకాంత్తో సహా 17 మందికి అర్జున అవార్డు దక్కగా, 3 కోచ్లు ద్రోణాచార్య పురస్కారానికి ఎంపికయ్యారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత షట్లర్లు అద్భుత విజయాలు సాధించారు. పురుషుల సింగిల్స్లో లక్ష్యాసేన్ తొలి రౌండ్లో ఆస్ట్రియాకు చెందిన కొలిన్స్ ఫిలిమోన్ను ఓడించగా, భారత జోడీ ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఈరోజు పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సప్తపది ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం వినండి. సంగీతం కేవి మహాదేవన్.

తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం

తరగడతం ధీంకు తస ఢీంకు కరదగ తరగడతం కరదగ తరగడతం కరదగ తరగడతం కరదగ తరగడతం కరదగ తరగడతం కరదగ తరగడతం.

తస్తజంత తకతజంత తరిడతగతి తకజికు తజింకిణతం తస్తజంత తకతజంత తరిడతగతి తకజికు తజింకిణతం తజంత తరిడతగతి తకజికు తజింకిణతం తజంత తరిడతగతి తకజికు తజింకిణతం తజంత ధణాంత తరుం తదీం తరిడతం తిగిణతం గిణతం తది గిణతం తక తది గిణతం తక.

0: విన్న పాట ఆనందభైరవి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన దేవులపల్లి గీతం, సంగీతం రమేష్ నాయుడు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: శ్రోతల చిత్ర సీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శంకరాభరణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO

0: లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతల చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి స్వర్ణ కమలం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన సిరివెన్నెల గీతం. సంగీతం ఇళయరాజా.

చిత్రసీమలో ఇప్పుడు వినండి స్వరాభిషేకం. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, రాధికా బృందం పాడిన వేటూరి గీతం వినండి. సంగీతం విద్యాసాగర్.

0: अचानक पैसों की जरूरत है तो बेफिक्र हो जाइए, क्योंकि ट्रस्ट है।
1: अगर आपके घर में पुराना सोना रखा है तो उसे ले आइए ट्रस्ट के पास और पाइए उसकी सबसे बेहतर कीमत। किसी भी ज्वेलर से खरीदा हुआ सोना हो, ट्रस्ट आपको सिर्फ 10 मिनट में 100% भरोसे और पूरी पारदर्शिता के साथ देगा सोने की सही कीमत।
0: अभी कॉल करें 8592916917 पर। ट्रस्ट है ना?
2: उफ, इंटी पनंता नेने चेयाल्सी उंटुंदी।
3: क्लीनिंग, शॉपिंग, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
5: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
6: శ్రోతల చిత్ర సీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సాగర సంగమం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి సుందరరామూర్తి గీతం, సంగీతం ఇళయరాజా.

0: మాస్టర్ చెప్పినమాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
1: ట్రస్ట్?
0: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారమైనా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీ తో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: శ్రోతల చిత్రసీమలో ఇప్పుడు వినండి అభినందన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆత్రేయ గీతం, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అత్యవసర సమయమా? చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
2: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారమైనా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని పొందండి.
1: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు అనగా 20వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జి ప్రాముఖ్యత, ఆవశ్యకత ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. మరి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324 0852, మరో నెంబరు 2324 0853, మరో నెంబరు 2955 0923. ఈ నంబర్లకు ఫోన్ చేసి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.

0: చిత్రసీమలో ఇప్పుడు వినండి. మయూరి ఈ చిత్రం కోసం జానకి పాడిన వేటూరు గీతం వినండి. సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.
1: యద పద మొక్క

0: డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి సిరివెన్నెల. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం కేవీ మహదేవన్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నేషనల్ పర్మిట్ వ్యవస్థ కింద నడిచే బ్యాటరీ, హైడ్రోజన్ ఫ్యూయల్, సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల ఫిట్నెస్ కాల పరిమితిని మరో 5 ఏళ్లు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ప్రారంభించనున్నారు. ప్రజల మధ్యకు వెళ్లే ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు సైదాపూర్ మండలంలో పర్యటిస్తారు. బదిలీలపై ఇతర రాష్ట్రాల్లో పనిచేసే తెలంగాణకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్, బీడీఎస్లలో స్థానిక కోటా కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జీవో 150కి సవరణ చేసే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఎంబీబీఎస్, బీడీఎస్ ఏ కేటగిరీ ప్రవేశాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు కాలేజీ వర్సిటీ మరో అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. హైదరాబాదులో ప్రజాయుద్ధ నౌక గద్దర్ డాక్యుమెంటరీ పోస్టర్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడుదల చేశారు. గద్దర్ ప్రజాక ఉద్యమాలకు చిరునామా అని కొనియాడిన ఆయన గద్దర్ ఆశయాలను, పోరాట స్ఫూర్తిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పేరిట నెలకొల్పిన ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం ఈ ఏడాది ప్రముఖ కవి, రచయిత, అనువాదకుడు డాక్టర్ నలిమెల భాస్కర్కు అందజేస్తున్నట్లు పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, కార్యదర్శి జుర్రు చెన్నయ్య ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ డోన్ సెక్షన్లోని దూపాడు రైల్వే స్టేషన్లో అదనపు లూప్ లైన్ ఏర్పాటు కోసం నాన్ ఇంటర్లాకింగ్ పనుల్ని చేపడుతున్న నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. మహిళల హాకీ ప్రపంచకప్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. తొలి మ్యాచ్లో చైనాను అడ్డుకున్న సలీమాసేనా మంగళవారం జరిగిన పూల్ డీ పోరులో దక్షిణాఫ్రికాను 6-1 తేడాతో చిత్తు చేసి టోర్నీలో మొదటి గెలుపును నమోదు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @EIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ప్రేమ ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన ఆత్రేయ గీతం వినండి. సంగీతం ఇళయరాజా.

చిత్రసీమలో ఇప్పుడు వినండి డ్యూయెట్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన రాజశ్రీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? భగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలికతలేడు పలుకుతలేడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

0: హలో,
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో

0: అరే రాజు, రాజు.
1: బాబాయ్.
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
1: బాబాయ్ కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
1: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మన ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
1: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్ కి ఫోన్ చేయాలే.
2: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

విన్న పాట బాంబే. ఈ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల ఇరవైవ తేదీ అంటే రేపు గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైపుడు న్యాచురల్ గ్యాస్ పిఎన్జీ ప్రాముఖ్యత, ఆవశ్యకత ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. మరి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 232408852, మరో నెంబరు 232408853, మరో నెంబరు 295509923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి పైపుడు న్యాచురల్ గ్యాస్ పిఎన్జీ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు. చిత్రసీమలో ఇప్పుడు వినండి చెట్టు కింద ప్లీడర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన జొన్న విత్తుల గీతం వినండి, సంగీతం ఇళయరాజా.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989858102కి లేదా హైదరాబాద్ వాటర్ డాట్

శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, జనతా గ్యారేజ్ చిత్రం కోసం యాజిన్ నిజార్ నేహాబాసిన్ పాడిన రామజోగేశాస్త్రి గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అంటే రేపు గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జీ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ బీజీఎల్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు.

మరి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324085252, మరో నెంబరు 2324085353, మరో నెంబరు 2955092 ఈ నెంబర్లకు ఫోన్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జీ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు శ్రోతల చిత్రసీమలో. ఇప్పుడు వినండి. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం యాజర్ నిజార్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: విన్న పాట రేసు గుర్రం చిత్రం కోసం దినేష్ కనకరత్నం మేఘ పాడిన రెహమాన్ గీతం, సంగీతం ఎస్ఎస్ థమన్.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు టైటానిక్ చిత్రం కోసం శ్రేయ ఘోషల్, వినోద్ యాజమాన్య పాడిన భార్గవ కార్తీక గీతం. సంగీతం యాజమాన్య.

అందుబాటు ధరలో పైప్డ్ వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో పటిష్టమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికాల్లో పర్యటించనున్నారు. లండన్, బోస్టన్లలో హార్వర్డ్, ఎంఐటి, కేంబ్రిడ్జ్ సహా ప్రముఖ వర్సిటీలను సందర్శించి పలు బృందాలతో సమావేశమవుతారు. ఈ పర్యటన ముగించుకుని ఈ నెల 30న తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ప్రారంభించనున్నారు. ప్రజల మధ్యకు వెళ్లే ఈ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు సైదాపూర్ మండలంలో పర్యటిస్తారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ఏ కేటగిరీ ప్రవేశాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు కాలేజీ వర్సిటీ మరో అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. సికింద్రాబాద్ డోన్ సెక్షన్లోని దూపాడు రైల్వే స్టేషన్లో అదనపు లూప్ లైన్ ఏర్పాటు కోసం నాన్ ఇంటర్లాకింగ్ పనుల్ని చేపడుతున్న నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. నేడు పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశముందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఆకాశవాణి నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. దేశంలో అర్హులైన లబ్ధిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన అందుబాటు

ఆకాశవాణి హిందుస్థానీ ఆకాశవాణి భక్తి సంగీత కార్యక్రమంలో వింజమూరి సుమన గారి గాత్రం, వయలిన్ సహకారం శ్రీ పి వెన్నెల, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ముందుగా రాసే హరిమిహ రాగమాలిక ఆదితాళం జయదేవ అష్టపది.

కార్యక్రమంలో ఇప్పుడు రామచంద్రుడితడు, ద్విజావంతి రాగం, తిస్రగతి, ఆదితాళం, అన్నమాచార్య కీర్తన.

చివరిగా పంతువరాళి రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి వందన ద్యుతి.

ఇంతవరకు వింజమూరి సుమన గారి గాత్రం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ పి వెన్నెల, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి సినిగీతాలు విందాం. ముందుగా మృగరాజు చిత్రం కోసం హరిహరన్ సాధన సరగం ఆలపించిన వేటూరి సుందర్రామ్మూర్తి గీతం, సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జీవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సినిగీతాలు వింటున్నారు. ఇప్పుడు మన్మధుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ అద్వైత్ రాయ్ గారి గాత్రం, వాయిద్య సహకారం సారంగి శ్రీ మహమ్మద్ అస్లాం ఖాన్, తబలా శ్రీ వివేక్ కాయల్, తాన్పురా శ్రీ ఠాకూర్ కునాల్ సింగ్, రాగ్ తోడీ.

0: ఇంతవరకు శ్రీ అద్వైతరాయ్ గారి గాత్రం విన్నారు. వాయిద్య సహకారం సారంగి శ్రీ మహమ్మద్ అస్లాం ఖాన్, తబల సహకారం శ్రీ వివేక్ కాయల్, తాన్పురా శ్రీ ఠాకూర్ కునాల్ సింగ్. ఈనాటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలోనూ ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే ప్రియాంక అరోడా. सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने कहा है कि भारत की आर्थिक वृद्धि को अब वैश्विक स्तर पर मान्यता मिल रही है. श्री वैष्णव ने आज नई दिल्ली में उत्तर प्रदेश जापान निवेश शिखर सम्मेलन में कहा कि देश 6-8% की विकास दर से आगे बढ़ रहा है.
2: इन्वेस्टमेंट स्टोरी, हमारी विकास यात्रा में निवेश की अहम भूमिका रही है. आज हम हर साल करीब $130 अरब का सार्वजनिक निवेश कर रहे हैं. इससे अर्थव्यवस्था में $1 के निवेश पर करीब $3.6 की आर्थिक गतिविधि होती है. इसके साथ ही इससे रोजगार के नए अवसर सृजित हुए हैं और ये सुनिश्चित करने में भी सहायता मिली है कि विकास का लाभ समाज के हर वर्ग तक पहुँचे.
3: बेनिफिट्स ऑफ ग्रोथ रीच एवरी सेगमेंट ऑफ द सोसाइटी.
1: श्री वैष्णव ने कहा कि देश के 99.6% रेलवे नेटवर्क का विद्युतीकरण हो चुका है.
2: आज देश का 99.6% रेलवे नेटवर्क विद्युतीकृत हो चुका है. पिछले एक दशक में 38,000 किलोमीटर नई रेल लाइनें जोड़ी गई हैं और 162 सेमी हाई स्पीड ट्रेनें शुरू की गई हैं.
1: श्री वैष्णव ने कहा कि पिछले 10 वर्षों में

అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు ఆకాశవాణి. ఈరోజు యువాని కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మంచి మంచి టాపిక్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అవన్నీ ఏంటో తెలుసుకుందామా? చలో పదండి. మరి మన జీవితంలో మనం చాలా విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. మన జాబ్ ఎలా ఉండాలి, మన కెరియర్ ఎలా గ్రో అవ్వాలి, ఎంత మనీ సంపాదించాలి, మంచి హౌస్ ఎప్పుడు కొనాలి, ఇలా మనం చాలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ అవసరమే, కానీ మన చుట్టూ ఉన్న మనుషుల గురించి, వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ గురించి కూడా మనం ఒకసారి ఆలోచించాలి. మన పక్కనే ఉన్న ఒక ఫ్యామిలీకి తినడానికి సరైన ఫుడ్ లేకపోవచ్చు. ఒక్కొక్క వ్యక్తికి ఎమర్జెన్సీలో మెడికల్ హెల్ప్ కూడా అవసరం ఉండొచ్చు. అలాంటి సమయంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పడం చాలా

పెద్ద గొప్ప విషయం. అదే హ్యుమానిటేరియన్ స్పిరిట్. ఇంతకీ ఈరోజు ఏంటో తెలుసా? వరల్డ్ హ్యుమానిటేరియన్ డే. సహాయం అంటే ఎప్పుడు పెద్ద అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వడం కాదు, కొన్నిసార్లు ఒక బాటిల్ వాటర్ కూడా ఇవ్వడం హెల్ప్ కూడా అవుతుంది. రోడ్డుపై ఇబ్బందిలో ఉన్న వ్యక్తికి దారి చూపించడం కూడా హ్యుమానిటేరియనే. అంటే హ్యుమానిటేరియన్ అనేది పెద్ద ఆర్గనైజేషన్ మాత్రమే చేసే పని కాదు, మనలో ప్రతి ఒక్కరూ మన స్థాయికి చేయగలిగిన సహాయం చేయడం. మనకు ఒక కామన్ హ్యాబిట్ ఉంటుంది, ఎవరికైనా ప్రాబ్లం కనిపిస్తే మొదట ఎవరైనా హెల్ప్ చేస్తారు అని అనుకుంటాం కదా. ఇది గవర్నమెంట్ చూసుకుంటుంది ఆర్ ఎన్జిఓస్ చూసుకుంటాయి అని అనుకుంటూ ఉంటాం, ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తారు అని అనుకుంటాం. కానీ మనం ఎందుకు ఆ ఎవరో ఒకరు కాకూడదు? మనకు చేతనైనంత చిన్న హెల్ప్ అయినా మనమే ఎందుకు చేయకూడదు? ఇదే వరల్డ్ హ్యుమానిటేరియన్ డే మనకి రిమైండ్ చేస్తుంది. మన దగ్గర ఉన్న చిన్నది ఏదైనా మన ఇంటెన్షన్ జెన్యున్గా ఉంటే దాని వాల్యూ ఉంటుంది. మనకు జీవితంలో మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు, మనం లక్కీగా ఉన్నప్పుడు మనకి కూడా ఒకప్పుడు ఎవరో హెల్ప్ చేసి ఉంటుంటారు కదా. ఒక టీచర్ మనకు ఎంకరేజ్ చేసి ఉండవచ్చు, ఒక ఫ్రెండ్ మన డిఫికల్ట్ టైంలో మనతో ఉండి ఉండవచ్చు, ఒక స్ట్రేంజర్ మనకు రోడ్లో హెల్ప్ చేసి ఉండవచ్చు. అంటే మనం కూడా ఎవరికైనా అదే సపోర్ట్ ఇవ్వాలి. మన దగ్గర కైండ్నెస్ ఉంటే అది ఇంకొకరికి వెళ్తుంది, వాళ్ళు ఇంకొకరికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలా ఒక చిన్న గుడ్ యాక్షన్ కూడా ఒక పెద్ద చైన్గా మారవచ్చు. మనకు నేను ఒక్కడినే నేనే ఏం చేయగలను అనే థాట్ రావచ్చు కదా. కానీ హిస్టరీలో చాలా చేంజెస్ ఒక వ్యక్తి చిన్న యాక్షన్తోనే మొదలవుతూ ఉంటాయి. మన చిన్న యాక్షన్ చిన్నదైనా అది ఇంకొకరికి జీవితంలో పెద్ద డిఫికల్టీగా ఆర్ ఆ టైంలో వాళ్ళకి చాలా డిఫరెన్స్కి తీసుకురావచ్చు. ఒక చైల్డ్కి ఎడ్యుకేషన్ కోసం మీరు ఇచ్చిన ఒక బుక్ ఆర్ అతని ఫ్యూచర్లో ఉపయోగించుకోవచ్చు. ఒక డిప్రెస్డ్గా ఉన్న వ్యక్తితో మాట్లాడిన కన్వర్జేషన్ అతనికి హోప్ కూడా ఇవ్వవచ్చు. అందుకే మనం చేసే చిన్న మంచి పనిని ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. మనకు హ్యుమానిటీరీ అంటే ఏమిటంటే అని ఒక్క మాటలో చెప్పాలంటే, ఇంకొక మనిషి బాధను చూసి మనకు తగలడం, మన మనసుకు తగలడం, దాన్ని మనకు చేతనైనంత సహాయం చేయడానికి ముందుకు రావడం. అది పెద్ద ఫిలాసఫీ కాదు, చాలా సింపుల్ విషయం. మనకు ఎవరైనా హెల్ప్ అవసరమైనప్పుడు మనం కూడా ఎవరో ఒకరు ముందుకు రావాలనుకుంటాం కదా. అలాగే మనం కూడా ఇంకొకరికి ఆ సంబంధం ఎందుకు అవ్వకూడదు? మనం కూడా ఇంకొకరికి ఆ సంబంధం అవ్వాలి. మనం పెద్ద ప్రామిసెస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను ప్రపంచాన్ని మార్చేస్తాను అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనకు ఎంత మనీ ఉన్నా, ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా, ఎంత సక్సెస్ ఉన్నా, మనలో హ్యుమానిటీ లేకపోతే ఆ సక్సెస్కి పూర్తి మీనింగ్ ఉండదు కదా. సరే, మరి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు ఈ పాట వినేసేయండి మరి.

ఎస్, సూపర్ హిట్ సాంగ్ విన్నేశారు కదా. మనం ఇప్పుడు హ్యుమానిటేరియన్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ హ్యుమానిటేరియన్ ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం 19 ఆగస్టున ఇది మనం నిర్వహించుకుంటూ ఉంటాం. 2003 ఆగస్టు 19 ఇరాక్లో బగ్దాద్లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఉగ్రదాడిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాణత్యాగాలను మరియు వాళ్ళ సహాయక సహకార్యాలను గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు వరల్డ్ హ్యుమానిటేరియన్ని జరుపుకుంటూ ఉంటాం. మనిషిగా పుట్టడం మన చేతుల్లో లేదు, కానీ మంచి మనిషిగా ఎలా ఉండాలో, ఎలా మారాలో అనేది మన చేతుల్లోనే ఉంటుంది కదా.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో ఓటర్

0: ఈసీఐ.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: अचानक पैसों की जरूरत है तो बेफिक्र हो जाइए क्योंकि ट्रस्ट है.
2: अगर आपके घर में पुराना सोना रखा है तो उसे ले आइए ट्रस्ट के पास और पाइए उसकी सबसे बेहतर कीमत. किसी भी ज्वेलर से खरीदा हुआ सोना हो, ट्रस्ट आपको सिर्फ 10 मिनट में 100% भरोसे और पूरी पारदर्शिता के साथ देगा सोने की सही कीमत.
1: अभी कॉल करें 8592916917 पर. ट्रस्ट है ना?

ఈరోజు ఇంకొక స్పెషల్ డే కూడా ఉందండోయ్. అదేంటంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే. మనలో చాలామందికి ఫోటోలు అంటే చాలా ఇష్టం. ఏదైనా మంచి ప్లేస్కి వెళ్తే వెంటనే ఫోన్ బయటికి తీసేసి మంచి మంచి క్లిప్స్ని మనం క్యాప్చర్ చేస్తూ ఉంటాం. బయటికి వెళ్తే సెల్ఫీలు తీసుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఫోటో అంటే కేవలం ఒక పిక్చర్ అయినా కాదు కదా. ఒక ఫోటోలో ఒక మూమెంట్ ఉంటుంది, ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక మెమరీ ఉంటుంది, కొన్నిసార్లు ఒక కంప్లీట్ స్టోరీ కూడా ఉంటుంది. ఒక్కసారి కెమెరాతో నేచర్ని చూడడం మొదలు పెడితే అదే ప్రపంచం మనకు ఇంకొక కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రకృతిని ఫోటోగ్రఫీ చేసేటప్పుడు పేషెన్సీ చాలా అవసరం. ఒక బర్డ్ పర్ఫెక్ట్ పొజిషన్లో కూర్చోవడానికి వెయిట్ చేయాల్సి ఉంటుంది. సన్సెట్లో రైట్ మూమెంట్ కోసం కొన్ని మినిట్స్ అబ్జర్వ్ చేయాల్సి కూడా ఉంటుంది. రెయిన్ ఫోటోగ్రఫీ చేయాలంటే సరైన వెదర్ కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే నేచర్ ఫోటోగ్రఫీ మనకు మంచి విషయం నేర్పుతుంది, స్లో డౌన్ అండ్ అబ్జర్వ్. ఇప్పుడు మన లైఫ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, అందరూ బిజీ, ఫోన్, వర్క్, సోషల్ మీడియా, మీటింగ్స్, ఇలా రోజంతా పరుగులు పెడుతూనే ఉంటుంటారు. కానీ కెమెరా తీసుకొని ఒక పార్క్కి వెళ్ళి ఒక గంట కూర్చొని నేచర్ని అబ్జర్వ్ చేస్తే మన మైండ్ చాలా రిలాక్సింగ్ అండ్ కామ్గా అనిపిస్తుంది కదా. సన్సెట్ని ఎలా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ ఫోటో తీయాలని అనిపిస్తూ ఉంటుంది. స్కైలో ఆరెంజ్, పింక్, రెడ్, పర్పుల్ కలర్స్ స్లోగా చేంజ్ అవుతూ ఉంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. దాన్ని నాకైతే క్యాప్చర్ చేయాలని భలే ఆరాటంగా ఉంటుంది. ఒక సన్సెట్ని ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ క్యాప్చర్ చేసిన ఫొటోస్ని కంప్లీట్గా డిఫరెంట్గా ఉండొచ్చు, ఎందుకంటే దే పాయింట్ ఆఫ్ వ్యూ వేరేగా ఉంటుంది కాబట్టి. కానీ వాటిని ఫోటోగ్రఫీ చేయడం కాకుండా ప్రొటెక్ట్ చేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. మన అబ్జర్వేషన్ స్ట్రాంగ్గా ఉంటే చిన్న థింగ్స్లో కూడా బ్యూటీనే మనం వెతుక్కోవచ్చు. మన డైలీ లైఫ్లో కూడా ఇది అప్లై అవుతుంది. మనకు ఉన్న మంచి థింగ్స్ని చాలాసార్లు నార్మల్గా తీసుకుంటూ ఉంటాం, కానీ ఒక్కసారి స్లో డౌన్ అయ్యి అబ్జర్వ్ చేస్తే మనం చూస్తే ఎంత బ్యూటీగా ఉంటుందో కదా. అందుకే వరల్డ్ ఫోటోగ్రఫీ కేవలం ఫొటోస్ కోసం మాత్రమే కాదు, అది మనకు అబ్జర్వ్ చేయడం అండ్ వెయిట్ చేయడం కూడా మనకు నేర్పిస్తూ ఉంటుంది.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, 6 నుంచి 8% వృద్ధి రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన ధ్రువ్ కపిలా తనీషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. దేశ ఆర్థిక వృద్ధి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది 6 నుంచి 8% వృద్ది రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, సమగ్ర వృద్ధి, తయారీ రంగంపై బలమైన దృష్టి అనే 4 ప్రధాన మూల స్తంభాల ఆధారంగా ఈ వృద్ధి నడుస్తోందని మంత్రి చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన

0: ఆంధ్రప్రదేశ్ జపాన్ పెట్టుబడుల సదస్సు 2026ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, భారత్ ప్రతి సంవత్సరం సుమారు 130 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెడుతోందని, దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు కీలకమైన భాగమని అన్నారు.
1: We have been growing at a very sustained pace of 6-8% growth band with moderate under control inflation, with very good balance sheet and making sure that the entire country grows together. This is possible because of the four pillars of our growth story: investment in social, digital and physical infrastructure.
0: దేశంలోని రైల్వే నెట్వర్క్లో ఈనాడు 99.6% విద్యుదీకరణ పూర్తయిందని మంత్రి వెల్లడించారు. గత దశాబ్ద కాలంలో సుమారు 38,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు అదనంగా నిర్మించామని, అలాగే 162 సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టామని తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ను కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాల భాగస్వామ్యం ఉమ్మడి వృద్ధి సాంకేతికతలపై ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రం ఇప్పుడు దేశంలోని మొదటి 3 అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 96 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈ యూనిట్లు, 35,000కు పైగా భారీ పరిశ్రమలు, 22,000కు పైగా స్టార్టప్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడుతున్నాయని వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఈ ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఉన్నారు. 2022లో స్థాపించిన ఐఎస్ఎంఆర్ భారత్ సింగపూర్ మధ్య ఒక కీలకమైన ఉన్నత స్థాయి ఆర్థిక వేదిక. ఇది అధునాతన తయారీ, కనెక్టివిటీ, డిజిటలైజేషన్, ఆరోగ్య సంరక్షణ, వైద్యం, నైపుణ్యాభివృద్ది, సుస్థిరత అనే 6 ప్రధాన విభాగాల కింద పురోగతిని సమీక్షించడానికి, కొత్త సహకార రంగాలను అన్వేషించడానికి ఉపయోగపడుతుంది. ఈ విభాగాల కింద సాధించిన పురోగతి ఆధారంగా ముందుకు సాగడానికి, భారత్ సింగపూర్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి 4వ ఐఎస్ఎంఆర్ దోహదపడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన, అందుబాటు ధరల్లో పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పైపుడు న్యాచురల్ గ్యాస్ను త్వరగా వినియోగించడం ప్రారంభించేలా పీఎన్జీ కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయడానికి ఈ పథకాన్ని రూపొందించినట్టు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.74 కోట్ల దేశీయ పీఎన్జీ కనెక్షన్లున్నాయి. ఎల్పీజీ సిలిండర్లు సాంప్రదాయ వంట ఇంధనాలతో పోలిస్తే పీఎన్జీ గృహాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం 6 నెలల కాల పరిమితితో 2 విడతలుగా అమలు చేయబడుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో బలమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యతా రంగ రుణాల ప్రణాళిక కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరు ఈ ఏడాది సమర్థవంతంగా సాగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,24,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఆర్ఆర్బీల మొత్తం బకాయి రుణాలు 2025-26 నాటికి 10.3% పెరిగి 5,78,000 కోట్ల రూపాయలకు పైగా చేరుకున్నాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. డెహ్రాడూన్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2025-27 బ్యాచ్ ట్రైనీ అధికారులనుద్దేశించి ప్రసంగిస్తారు. ముస్సౌరీలోని

0: అల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో రేపు జరగనున్న 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల ప్రొఫెషనల్ కోర్స్ 2వ విడత ముగింపు వేడుకలకు కూడా ఆయన హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. ఆయన రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక హోటల్లో ఈ తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా మరో 6 గాయపడ్డారు. ఫైర్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న ఈ 5 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయని, 3వ అంతస్తు నుండి దట్టమైన పొగలు కమ్ముకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంపై ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాధాకృష్ణన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దుర్ఘటనలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మిక్స్డ్ డబుల్స్ లో భారత్కు చెందిన ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. వీరు మకావూకు చెందిన లియాంగ్ వెంగ్చి జోడీపై 21-11, 21-11 తేడాతో ఘన విజయం సాధించారు. ఈ జోడీ తదుపరి రౌండ్లో చైనాకు చెందిన చెన్ఫాంగ్ గువో జిన్వా జంటతో తలపడుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, 6-8% వృద్ది రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వచ్చే ఎన్నికల్లో బహుజనుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని ట్యాంక్బండ్పై సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిషేధిత 22A ప్రైవేట్ భూములను పరిశీలించి 2 రోజుల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హుస్నాబాద్లోని దుద్దినపల్లిలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన పల్లె దవాఖానను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. బహుజనుల అండదండలతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ట్యాంక్బండ్పై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. పాపన్న పోరాట స్ఫూర్తిని అందరికీ చాటేందుకే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే ప్రతి ఏటా అక్టోబర్ 22వ తేదీన పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించారు. ప్రతిపక్షాలు అబద్దపు ప్రచారాలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విమర్శించారు. 22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న భూములు ప్రైవేటు అయితే రెవెన్యూ అధికారులు 2 రోజుల్లో పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు ఈ భూములను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేని జాబితా రూపొందించాలని ఆదేశించారు. ప్రజలు దళారులను ఆశ్రయించవద్దని, ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూరు మండలం చిన్పపోర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, మౌలిక వసతులు, పాఠశాల పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి నేరుగా మాట్లాడి వారి చదువు, విద్యా ప్రగతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడిన మంత్రి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించి విద్యా ప్రమాణాలు

మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కూడా వాకిటి శ్రీహరి చెప్పారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేలాగా అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో చిన్పుపోర్ల, పెద్దపోర్ల గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ప్రస్తావించిన మంత్రి, ఇరు గ్రామాల మధ్య వంతెన నిర్మాణం చేపట్టినట్లు విద్యార్థులకు చెప్పారు. తెలంగాణలో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టాలని రాష్ట బీజేపీ డిమాండ్ చేసింది. ఆయన జయంతి సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేతలు ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, కిలాషపురంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని వారు కోరారు. అలాగే వందే మాతరం గీతం పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరును వారు తీవ్రంగా ఖండించారు. ఓటు బ్యాంక్ రాజకీయాలను పక్కన పెట్టి దేశభక్తిని గౌరవించాలని హితో పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలకు R&R ప్యాకేజ్ భూసేకరణ కోసం 206 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేయడంతో గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న నిర్వాసితులకు ఊరట లభించనుందని పేర్కొన్నారు. బస్వాపురం రిజర్వాయర్ పూర్తయితే సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు భువనగిరి, వలిగొండ, నకరేకల్, రామన్నపేట మండలాల రైతులకు సాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడుతుందని అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అవుతుంది. సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారు. విద్యార్థుల ఆందోళనల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. అయోధ్య రామాలయం విరాళాల చోరీ అంశంపై పోరాట కార్యాచరణ రూపకల్పనపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. దీంతోపాటు వచ్చే ఏడాది జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల సన్నద్ధతపై కూడా సీడబ్ల్యూసీ చర్చించే అవకాశం ఉంది. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఆ పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్రమైన తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రుల్లోని డొల్లతనం, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే నెపంతోనే తమను అడ్డుకుంటున్నారని హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. ప్రతిపక్షాల గొంతుకు నొక్కేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తోందని ఆయన ఆరోపించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని దుద్దినపల్లిలో నిర్వహించిన పల్లె పల్లెకు పొన్నమన్న అనే కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని 20 లక్షల రూపాయలతో నిర్మించిన పల్లె దవాఖానాను ప్రారంభించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో చేపట్టిన ఇందిరామైళ్లు, పింఛన్లు, రుణమాఫీ వంటి పలు సంక్షేమ పథకాల పురోగతిని వివరించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని, నీటి సంరక్షణతో పాటు ఆరుతడి పంటలు, ఆయిల్ పంప్ సాగుపై రైతులు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి పూట తొలగించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం పోలీసులు అక్రమంగా వ్యవహరించవద్దని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని హెచ్చరించారు. విగ్రహం తొలగింపు నిరసిస్తూ ఆందోళన బాట పెట్టిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ముందస్తు అరెస్టులను తప్పుబట్టారు. అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని, అక్రమ కేసులు పెడితే సహించేది లేదని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో సింగరేణి సీఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు 50,000 మంది ఉపాధ్యాయులను నియమించిందని ఆయన చెప్పారు. చెన్నూరు ఆసుపత్రిలో 100 పడకల నూతన భవనాన్ని సెప్టెంబర్ 4వ తేదీన ప్రారంభించనున్నట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దిశ కమిటీ సర్వసభ్య సమావేశం, ఖమ్మం ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ రామసహాయం రఘురామరెడ్డి అధ్యక్షతన నిన్న సాయంత్రం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులకు అవసరమైన సిటీ స్కాన్ వంటి వైద్య పరికరాల కొనుగోలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని, ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని ఎంపీ ఆదేశించారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని ముడుమాల్ గ్రామ శివారులో కృష్ణానది ఒడ్డున వెలిసిన ఆది మానవుల నిలువురాళ్లను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ పురావస్తు నిపుణుల బృందం సంయుక్తంగా పరిశీలించింది. డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ప్రొఫెసర్ మణికొండ వేదకుమార్ ఆధ్వర్యంలో ఈ పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఆది మానవుల నిలువురాళ్లు మెనీర్లు, స్టోన్ సర్కిల్స్, మెగాలిథిక్ సమాధులు, భారీ శిలలు,
వాటి అమరికలు తదితర అంశాలను నిపుణులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

0: నుంచి అధ్యయనం చేశారు. తెలంగాణ ప్రభుత్వ వారసత్వ శాఖ సంరక్షణలో ఉన్న ముడుమాల్ మెగాలిథిక్ ప్రాంతం ఇప్పటికే యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించిందని ఆర్కియాలజిస్ట్ డాక్టర్ రోహిణి పాండే తెలియజేశారు.
1: I feel that many tourists should come here and many enthusiasts of heritage should come here to understand how naturally the site can be preserved without giving much of the plastic amenities like walking tracks, and people will be having a hotel nearby and all that, but they should come here and experience this nature and enjoy the beauty of the site very well.
0: మరణానంతరం కూడా జీవిస్తూ ఎదుటివారి జీవితాల్లో వెలుగులు నింపేలాగా అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని వనపర్తి వైద్య ఆరోగ్య శాఖ జిల్లాధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ కోరారు. వనపర్తి జిల్లాలో అవయవదానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని డాక్టర్ భాస్కర్ నాయక్ చెప్పారు.
2: అవయవదానం చేస్తే అనారోగ్య పాలవుతామను ఇలాంటి అపోహల నుంచి కూడా దూరం కావడానికి మేము అనేకమైన అవగాహన సదస్సులు మరి ఏర్పరచడం జరిగింది. జుగ్ జుగ్ జియో అభియాన్ అనే నేషనల్ ప్రోగ్రామ్ ద్వారా మరి అవగాహన కల్పించడమే కాదు, ఆన్లైన్ లో ఎన్రోల్మెంట్ చేస్తూ అనేక మందిని మరి ప్రేరేపించగలుగుతామనే ఉద్దేశంతో అనేకమైన కుటుంబాల్లో కొత్త ఆశ కలిగించాలి.
0: ఈ రోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. గోస్వామి తులసీదాస్ 529వ జయంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయనకు నివాళులర్పించారు. శ్రీరామ్చరిత్ మానస్ వంటి రచనలతో భారతీయ సంస్కృతి భక్తి భావనలు చాటిన తులసీదాస్ సాహిత్యం తరతరాలకు స్ఫూర్తిదాయకమని గవర్నర్ పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆవరణలో మెడ్ ప్లస్ గ్రూప్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తారు. దీని ద్వారా 100 ఫార్మసిస్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ చీఫ్ టి రాము చెప్పారు. విశేషాలు మరొకసారి. వచ్చే ఎన్నికల్లో బహుజనుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని ట్యాంక్ బండ్పై సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 22A ప్రైవేట్ భూములను పరిశీలించి 2 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హుస్నాబాద్లోని దుద్దనపల్లిలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి
4: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: చేను కబుర్లు,
1: పంట సాగు, ఇంటి బాగు,
0: చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
2: చేను కబుర్లు మీ చింత
3: లేదిక, మీ ఇంట చింత.
4: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తర

0: తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటున్నారు. అన్నదాత సుఖీభవ, రైతు ఉత్పత్తిదారుల సంస్థ FPO, రైతుల అభివృద్ధి మార్గం. రైతు సోదరులకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్న చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మేము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జగిత్యాల వ్యవసాయ కళాశాలలో 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం. నేడు మేము రైతు ఉత్పత్తిదారుల సంస్థ గురించి అవగాహన కల్పించేందుకు మీ ముందుకు వచ్చాము. ఈ సంభాషణలోని పాత్రలు మరియు పోషించు వ్యక్తులు: రైతు రామయ్యగా సాయితేజ, రైతు భార్య లక్ష్మిగా అస్మ, పొరుగున ఉన్న రైతు సుధాకర్గా శ్రీలక్ష్మి, వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాస్గా సృజన, వ్యవసాయ విస్తరణ అధికారిగా కీర్తన.
1: రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనేది రైతులు తమ ఉమ్మడి అవసరములను తీర్చుకునుటకు స్వచ్ఛందముగా స్వతంత్రముగా ఏర్పాటు చేసుకున్న సంస్థ. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో నియంత్రించబడే సంస్థ. సభ్యులు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని

0: పరస్పర ప్రయోజనంతో ఏర్పాటు చేసుకున్న సంస్థ ఎఫ్పిఓ. భారతదేశంలో ఉన్న కర్షకులలో ఎక్కువ భాగం చిన్న మరియు సన్నకారు రైతులు. మన దేశం జనాభివృద్ధి కూడా ఎక్కువ ఉంది. దానివల్ల భూమి నిష్పత్తి ప్రతి రైతుకు కూడా తగ్గుతూ వస్తుంది. దానివల్ల రైతులకు వ్యవసాయంలో లాభాలు కూడా తగ్గుతున్నాయి. వీటిని పారద్రోలి రైతులకు చేదోడు వాదోడుగా నిలిచే సంస్థ మన రైత ఉత్పత్తిదారుల సంస్థ. ఈ సంస్థ వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, రైతులు పండించే పంట ఉత్పత్తి కోసం కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులను, సేంద్రియ పదార్థాలను సరైన ధరకు సరైన సమయానికి రైతులకు అందుతాయి. సమగ్ర సస్యరక్షణ విధానాలు ప్రోత్సహించడం ద్వారా సాగు ఖర్చు, రైతుల ఆదాయం పెరుగుతుంది. రైతులకు కావాల్సిన నూతన వ్యవసాయ పరికరాలను, యంత్రాలను అందుబాటులో ఉంటాయి. వివిధ రకాల శిక్షణలు, ఫీల్డ్ సందర్శనలు, ఇతర కార్యక్రమాల ద్వారా రైతులకు వివిధ సాంకేతిక వ్యవసాయ పద్ధతులపై సరైన అవగాహన కలుగుతుంది. పండించిన పంటకు సరైన మార్కెటింగ్ సదుపాయం ఉంటుంది. పండించిన పంటకు రవాణా, ఉత్పత్తి, నిల్వ చేయడం, విలువ జోడింపు వంటి సదుపాయాలు అందుబాటులో వస్తాయి. దృశ్యం. రామయ్య ఇంటి వాకిలిలో పొలం పనుల అనంతరం భార్యతో మాట్లాడుతుండగా పక్కింటి రైతు సుధాకర్ వస్తాడు. కాసేపటికి వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాస్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారి అనిత గారు గ్రామంలోకి వస్తారు ఎఫ్పిఓపై అవగాహన కలిగించేందుకు.
1: లక్ష్మి, రోజు రోజుకి వ్యవసాయం చేయడం కష్టం అవుతుంది. ఏదోలా పంట పండించామనుకో, కానీ ధర రావడం లేదు. మధ్యవర్తులు ఎంత ఇస్తే అంత తీసుకోవాల్సి వస్తుంది.
2: నిజమేనయ్యా, నిన్ననే మన సుధాకర్ అన్న కూడా ఇదే మాట్లాడుతున్నాడు.
0: ఇంతలో సుధాకర్ రామయ్య ఇంటికి వస్తాడు. రామయ్య అన్న, మన ఇద్దరి పరిస్థితే కాకుండా రైతులందరి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రైతులు ఎంత కష్టపడినా లాభం మాత్రం మధ్యవర్తులది. మనం ఏదైనా మార్గం వెతకాలి.
1: ఏదైనా పరిష్కారం ఉంటే బాగుండేది.
2: ఈరోజు మన ఊరికి శాస్త్రవేత్త శ్రీనివాస్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారి అనిత గారు వస్తున్నారు అని విన్నాను. వాళ్ళని కలిస్తే మనకు ఏదైనా పరిష్కారం దొరకవచ్చు.
1: మంచి ఆలోచన లక్ష్మి, ఇప్పుడే మనం వెళ్ళి కలుద్దాం పద.
0: ఇంతలో వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాస్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారి అనిత గ్రామానికి వచ్చారు.
3: నమస్కారం, నేను వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాస్. రైతుల అభివృద్ధికి ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ అవగాహన కల్పించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారి అనిత గారితో కలిసి వచ్చాను.
2: బాగుంది బాబు, మా రైతుల కష్టాలను మీరు అర్థం చేసుకుని ఎవరైనా పరిష్కారం చెబితే మంచిదే.
0: మా పరిస్థితి మీకు ఇప్పటికే అర్థమైందనుకుంటా సార్. రైతులకు మంచి ధర రాదు, మధ్యవర్తుల చేతిలో మోసపోతున్నాం. దీని నుంచి బయటపడే మార్గం ఉందా?
4: మీరు చెప్పిన సమస్యలకు పరిష్కారం ఉంది. రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా మీరు ఆర్థికంగా స్థిరపడొచ్చు.
3: అవును, అనిత గారు చెప్పినట్టు రైతులకు ఇది గొప్ప పరిష్కారం. దీని ద్వారా రైతులు కలిసి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లో గిట్టుబాటు ధరలకు అమ్ముకోవచ్చు.
1: సార్, అసలు ఎఫ్పిఓ అంటే ఏంటి?
3: ఎఫ్పిఓ అంటే రైతు ఉత్పత్తిదారుల సంస్థ. ఇది చిన్న మధ్యతరహా రైతులు కలిసి ఏర్పాటు చేసుకునే వ్యవసాయ సమూహం. ఈ సంస్థ ద్వారా రైతులు పంటల విక్రయం, ఎరువులు, విత్తనాలు కొనుగోలు, మార్కెటింగ్, రుణాలు పొందడం లాంటివి కలిసి చేసుకోవచ్చు.
0: సార్, ఎఫ్పిఓ అనేది కొత్త విషయమేనా, లేకపోతే ఇంతకు ముందు కూడా ఇలాంటి సంస్థలు ఉన్నాయా?
4: లేదండి, ఇది కొత్తది కాదు. 2011లో మొదటి రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. 2013లో కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయల నిధులతో ఎఫ్పిఓల అభివృద్ధి కోసం ఓ విధానం రూపొందింది. 2020లో భారత ప్రభుత్వం 10,000 కొత్త ఎఫ్పిఓలను ఏర్పాటు చేయడానికి 6,865 కోట్ల పెట్టుబడి ప్రకటించింది.
2: సార్, ఎఫ్పిఓల ముఖ్య ప్రయోజనాలు ఏమిటి?
4: రైతులకు తక్కువ ధరలకు వ్యవసాయ ఉపకరణాలు, విత్తనాలు, ఎరువులు, కీటకనాశనాలు అందించటం, వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లో మంచి ధరలకు అమ్మే అవకాశం, ప్రభుత్వ రుణాలు, సబ్సిడీలు పొందే అవకాశం, కూలీల ఖర్చు తగ్గించి ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించేందుకు అవకాశం, రుణాలు పొందడం లాంటివి కలిసి చేయవచ్చు.
0: అంటే మనం నేరుగా మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉందా?
4: అవును, ఎఫ్పిఓ ఏర్పాటుతో రైతులు నేరుగా మార్కెట్లలో వెళ్లి తమ ఉత్పత్తులకు మంచి ధర పొందవచ్చు. ముఖ్యంగా ఈనాం ద్వారా ఉత్పత్తులను డిజిటల్ మార్కెట్లో విక్రయించవచ్చు.
2: మంచి విషయం. మరి మనం ఎఫ్పిఓను ఎలా ప్రారంభించాలి?
3: ఎఫ్పిఓ ప్రారంభించడానికి కనీసం 10 మంది రైతులు సభ్యులుగా ఉండాలి. ఈ సంస్థను ప్రభుత్వం దగ్గర లేదా నబార్డులో రిజిస్టర్ చేయాలి. ఒక అధ్యక్షుడు, కార్యదర్శి, ఖజానాదారుని నియమించాలి. ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల ద్వారా నిధులు పొందవచ్చు.
0: అసలు నాబార్డ్ మనకి ఏ విధంగా

0: విధంగా సహాయం చేస్తుంది?
1: నాబార్డ్ ఎఫ్పిఓలకు ఆర్థిక సహాయం, శిక్షణ మరియు మార్కెట్ కనెక్షన్ను అందిస్తుంది. అలాగే 15 లక్షల వరకు ప్రభుత్వ మద్దతు నిధులు పొందవచ్చు.
2: ఇది రైతులకు నిజంగా అద్భుతమైన అవకాశం. అయితే దీన్ని ప్రారంభించేందుకు ఏవైనా పత్రాలు అవసరమా?
3: అవును, మీరు ఆధార్ కార్డ్, భూమి పత్రాలు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సమర్పించాలి.
0: ఇది మంచి మార్గం, కానీ మా ఉత్పత్తులను ఎక్కడ విక్రయించాలో తెలియకుంటే?
1: ఎఫ్పిఓలు వ్యవసాయ మార్కెట్ కమిటీ, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతి కంపెనీలు మరియు సూపర్ మార్కెట్లతో ఒప్పందాలు చేసుకోవచ్చు.
0: మరి మనం ఈ సంస్థ ద్వారా కొత్త వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవచ్చా?
3: ఖచ్చితంగా. ఎఫ్పిఓ ద్వారా రైతులు నూతన టెక్నాలజీలు, మెషినరీ, డ్రోన్ స్ప్రేయింగ్, మెకనైజ్డ్ ఫార్మింగ్ మరియు సేంద్రీయ వ్యవసాయం వంటి విషయాలు నేర్చుకోవచ్చు.
2: మేము దీన్ని ఏర్పాటు చేసుకుంటే ఏవైనా ప్రయోజనాలు ఉంటాయా?
3: ఖచ్చితంగా ఉంటాయి. పంటలకు మంచి ధర లభిస్తుంది. మధ్యవర్తులు లేకుండా నేరుగా మార్కెట్కు అమ్ముకోవచ్చు. ఎరువులు, విత్తనాలు తక్కువ ధరకు లభిస్తాయి. పెద్ద మొత్తంలో కొన్నప్పుడు డిస్కౌంట్ కూడా వస్తుంది.
1: అంతేకాకుండా ప్రభుత్వం నుంచి రాయితీలు, రుణాలు లభిస్తాయి. బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లతో రుణం ఇస్తాయి. పంట పోగొట్టుకోవడంపై రక్షణ ఉంటుంది. బీమా పథకాలు లభిస్తాయి. ఎఫ్పిఓల ద్వారా రైతులు కొత్త వ్యవసాయ సాంకేతికాలు నేర్చుకోవచ్చు.
2: ఇది నిజంగా అద్భుతమైన అవకాశం, కానీ ఇది ప్రారంభించడానికి ఎక్కడికైనా వెళ్ళాలా?
3: మీరు గ్రామ వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు, లేదా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పిఎంఎఫ్పిఓ యోజన ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే 15 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు.
0: ఇది మన రైతుల భవిష్యత్తుకు చాలా ఉపయోగపడే విధంగా ఉంది. మన గ్రామంలో ఇతర రైతులతో కూడా చర్చించి ఎఫ్పిఓ ఏర్పాటు చేద్దాం.
4: అదే మంచిది. మేము మా పొలం ఉత్పత్తులను అమ్మడానికి ఎక్కడెక్కడ అవకాశం ఉందో తెలుసుకోవచ్చు.
2: సరిగ్గా. మనం ఇక మధ్యవర్తుల కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. మనం కలిసొచ్చి మంచి లాభాలను పొందవచ్చు.
3: ఇది సరైన నిర్ణయం. మీరు త్వరలోనే ఎఫ్పిఓగా రిజిస్టర్ అవ్వండి. నేను మీకు ఎప్పుడైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను.
0: అవును, ఇలా చేయాలంటే మనం ఏదైనా విజయవంతమైన ఎఫ్పిఓ గురించి తెలుసుకోవడం మంచిది.
3: నాకు తెలిసిన ఒక విజయవంతమైన ఎఫ్పిఓ ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో 2019లో భూమిపుత్ర రైతు ఉత్పాదక సంస్థ అనే ఎఫ్పిఓ ప్రారంభమైంది. ఈ సంస్థ ప్రారంభానికి ముందు రైతులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు.
2: అవునా, వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు సార్?
3: వాళ్లకు వర్తకులు దరాలుల వల్ల తక్కువ ధరలకే పంట అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. రసాయనిక ఎరువుల ధరలు అధికంగా ఉండేవి. బ్యాంకు రుణాలపై అధిక వడ్డీ భారంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన లేకపోయేది.
4: మరి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఎఫ్పిఓ ఈ సమస్యల్ని పరిష్కారం చూపగలిగిందా?
1: అవును, ఎఫ్పిఓ ద్వారా వాళ్ళు ఎంచుకున్న పరిష్కారాలు ఏమిటంటే, సమూహ సహకారం అంటే రైతులు కలిసి వ్యవసాయ ఉత్పత్తులను పండించడంతో పాటు పెట్టుబడులను పంచుకోవచ్చు. ప్రత్యక్ష మార్కెటింగ్ ద్వారా రైతులు ఉత్పత్తులను నేరుగా ఎఫ్ఎంసీజి కంపెనీలు, హోటళ్లు, ప్రభుత్వ రేషన్ షాప్లకు సరఫరా చేస్తారు. అధునాతన వ్యవసాయం అమలు చేస్తారు. కూరగాయలు, ధాన్యం, మిర్చి వంటి ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విలువ జోడింపు ద్వారా అధిక లాభాలు పొందారు. అంతేకాకుండా బ్యాంకుల నుండి తక్కువ వడ్డీ రుణాలు పొందడానికి ఎఫ్పిఓ మద్దతు నిలిచింది.
3: ఇలా విజయవంతంగా ఎఫ్పిఓ ఏర్పాటు చేసుకోవడం ద్వారా రైతుల ఆదాయం 40% పెరిగింది. దళారుల అవసరం లేకుండా ప్రత్యక్షంగా మార్కెటింగ్ చేయగలిగారు. గ్రామంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి.
0: ధన్యవాదాలు సార్, రైతులకు ఉపయోగపడే ఈ మంచి సమాచారాన్ని అందించినందుకు.
2: మనం ఇక ముందు కలిసికట్టుగా వచ్చి పని చేద్దాం. మన ఊరికి ఒక విజయవంతమైన ఎఫ్పిఓ కేంద్రంగా మార్చుకుందాం.
0: అందరూ ఉత్సాహంగా చర్చ ముగించుకొని ఎఫ్పిఓ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతారు. ధన్యవాదములు.
5: ఈ వారం మన చేను కబుర్లలో సుస్థిర జీవనం, అభివృద్ధి మరియు వాటి లక్ష్యాల గురించి తెలుసుకుందాం. సుస్థిర జీవనం అంటే ఒక జీవన శైలికి నిర్వచనం. ఈ జీవన విధానంలో భూమిలో దొరికే సహజ వనరులను, ఒక వ్యక్తికి సంబంధించిన వనరులను ఆ వ్యక్తి లేదా సమాజం తక్కువలో తక్కువ ఉపయోగించాలి. ఈ విధానాన్ని తరచుగా భూమితో మమేకమై బ్రతకడమని లేదా సున్నా ప్రభావ జీవితం అని పిలుస్తారు. రవాణా, శక్తి వినియోగం, ఆహార పద్ధతులను మార్చడం ద్వారా ఈ జీవన విధానాన్ని పాటించేవారు తరచూ వారి పర్యావరణ పాదముద్రలను తగ్గించడానికి ప్రయత్నిస్తారు. ఈ విధానాన్ని పాటించేవారు తమ జీవితాలను సుస్థిరతకు అనుగుణంగా, సహజంగా, సమతుల్యతతో, భూమి యొక్క సహజ పర్యావరణంతో, మానవాళి యొక్క సహజీవన

సంబంధాన్ని గౌరవించే విధంగా మసలాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. సుస్థిర జీవనం అనేది ప్రాథమిక జీవన శైలి ఎంపికలు, నిర్ణయాలతో ముడిపడి ఉంటుంది. ప్రకృతిని, ప్రపంచం యొక్క సుస్థిరతను ఈ జీవితం కోరుకుంటుంది. భవిష్యత్ తరాల కోసం మన జీవన శైలితో రాజీ పడకుండా ప్రస్తుత పర్యావరణ, సామాజిక, ఆర్థిక ఈ మూడు అవసరాలను తీర్చడం ద్వారా స్థిరమైన జీవనానికి సంబంధించిన ఒక భావనగా అర్థమవుతుంది. మరొక విస్తృత భావనలో సుస్థిర జీవనం అంటే ఆర్థిక శాస్త్రం, జీవన శాస్త్రం, రాజకీయాలు, సంస్కృతి ఈ నాలుగు అంశాలను కలుపుకొని స్థిరంగా జీవించడం. సుస్థిర రూపకల్పన, సుస్థిర అభివృద్ధి స్థిరమైన జీవనానికి కీలకమైన అంశాలు. సుస్థిర జీవన ప్రణాళిక తగిన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కలిగి ఉంటుంది. ఇది స్థిరమైన జీవన విధానాలను ప్రధానమైంది. మౌలిక సదుపాయాలలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడమే సుస్థిర అభివృద్ధి. ఈ పద్ధతికి కొన్ని ఉదాహరణలు: సుస్థిర భవన నిర్మాణం, సుస్థిర వ్యవసాయం, విద్యుత్తు, ఇంధనం కోసం దహనం చేయగల సేంద్రియ పదార్థాల జాబితా, మార్చు, చెరుకు పిప్పి, బయోగ్యాసు, సహజ ఎరువు, పొలంతో కోత తయారు మిగిలిన వ్యర్థం, వట్టిగడ్డి, అప్పటికే వాడేసిన వంట నూనె, కలప. ప్రకృతిలో సహజంగా మీథేన్ వాయువును జీర్ణక్రియ ద్వారా జంతువులు తయారు చేస్తాయి. ఇదే పద్ధతిని వాడి బయోమాస్ ఉత్పత్తి చేస్తాయి. మురుగునీటిని క్రమీకరించి అందులో నుండి మీథేన్ వాయువును తయారు చేసి ఆ మీథేన్ వాయువును దహించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఈ మీథేన్ వాయువు సహజంగా బంజారా చిత్తడి భూభాగాల్లో, మరుగు ప్రదేశాల్లో దొరుకుతుంది. మీథేన్ ను వాతావరణంలో కలవకుండా అరికడితే అది ఈ భూ ఉపరితల ఉష్ణోగ్రతను పెంచకుండా ఆపవచ్చు. బయోమాస్ ఇంధన ఉత్పత్తికి వాడే ఈ పద్ధతి సహజంగా పెద్ద ఎత్తున మాత్రమే జరుగుతున్నప్పటికీ ఈ చిన్న స్థాయిలో కూడా వాడచ్చు. సుస్థిర జీవనంలో ప్రాథమిక సూత్రాలను ఒకటి, తగ్గించడం, పునర్వినియోగించడం, రీసైకిల్ చేయడం అనే మంత్రం. ఈ వినియోగాన్ని తగ్గించడం, వస్తువులను తిరిగి ఉపయోగించడం, వ్యర్థాలను రీసైకిల్ చేయడం ద్వారా పర్యావరణంపై మన ప్రభావాన్ని తగ్గించవచ్చు. అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేసి ఎక్కువ కాలం మన్నే న్యాయమైన వస్తువులను ప్రాధాన్యత ఇవ్వాలి. కాగితం, ప్లాస్టిక్, గాజు, లోహం వంటి పదార్థాలను రీసైకిల్ చేయాలి. శక్తిని సంరక్షించడం. సుస్థిర జీవనానికి శక్తి పొదుపు చాలా ముఖ్యమైనది. అవసరం లేనప్పుడు లైట్లు ఆర్పివేయాలి, ఎలక్ట్రానిక్ పరికరాలను ప్లగ్ నుంచి తొలగించాలి, విద్యుత్తును తక్కువగా వినియోగించాలి, పరికరాలను ఉపయోగించాలి, సాధ్యమైనంత వరకు సహజమైన వెలుతురును ఉపయోగించాలి, ఇంట్లో ఉష్ణోగ్రతను సమర్థంగా నిర్వహించడం, ఇన్సులేషన్ వంటి పద్ధతులను కూడా శక్తి వినియోగాన్ని గమనీయంగా తగ్గిస్తాయి. మూడవది, పునరుత్పాదక వనరులను ఉపయోగించడం. పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం సుస్థిర జీవనానికి ముఖ్యమైన అడుగు. వీలైతే ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసి సూర్యశక్తిని ఉపయోగించవచ్చు. అలాగే గాలి, జల, భూగర్భ ఉష్ణశక్తి వంటి పునరుత్పాదక వనరుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఉపయోగించవచ్చు. నాలుగవది, సుస్థిర ఆహారాన్ని తీసుకోవడం. మన ఆహార ఎంపికలు పర్యావరణంపై గమనీయ ప్రభావాన్ని చూపిస్తాయి. సాధ్యమైనంత వరకు స్థానికంగా లభించే సేంద్రియ మరియు కాలానుగుణంగా పండ్లు, కూరగాయలను ఎంచుకోవాలి. మాంసం, పాల ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించి మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఐదవది, నీటి వినియోగాన్ని తగ్గించాలి. నీరు అమూల్యమైన సహజ వనరు. అందువల్ల నీటి సంరక్షించడం సుస్థిర జీవనంలో ముఖ్యమైన అంశం. ఇంట్లో నీటి లీకేజీని వెంటనే సరిచేయాలి. నీటిని పొదుపు చేసి పరికరాలను ఉపయోగించాలి. స్నానం చేసేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, మొక్కలకు నీరు పోసేటప్పుడు నీటి వినియోగంపై జాగ్రత్త వహించాలి. తోటల కోసం వర్షపు నీటిని సేకరించడం ద్వారా కుళాయి నీటిపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. స్థానిక మరియు పర్యావరణ రహిత వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం. స్థానిక వ్యాపారాలను మరియు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చే సంస్థలను ప్రోత్సహించడం ద్వారా సుస్థిర ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వవచ్చు. పర్యావరణ రహిత మద్దతులను పాటించే, నైతికంగా వనరులను సేకరించే సంస్థల ఉత్పత్తులు, సేవలను ఎంచుకోవాలి. దీనివల్ల బాధ్యతాయుతమైన వ్యాపార పద్ధతులను
ప్రోత్సహించారు.

తో పాటు రవాణా సరుకు పంపిణీ వల్లే కలిగే కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు. 7వది, పర్యావరణ రహిత ఉత్పత్తులను ఎంచుకోవడం. వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు పర్యావరణంపై తక్కువ ప్రభావం చూపే ఉత్పత్తులను ఎంచుకోవాలి. రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారైన వస్తువులు, సేంద్రియ పదార్థాలతో తయారైన ఉత్పత్తులు లేదా పర్యావరణ ధృవీకరణ గుర్తులు ఉన్న ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల సుస్థిర తయారీ విధానాలకు మద్దతు లభిస్తుంది. 8వది, ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ ను తగ్గించడం. ప్లాస్టిక్ సంచులు, స్ట్రాలు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు వంటి ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులను కాలుష్యానికే కారణమవుతున్నాయి మరియు పర్యావరణ వ్యవస్థలకు హాని కలిగిస్తున్నాయి. వీటి స్థానంలో పునరుపయోగించే వస్తువులను ఉపయోగించాలి. పునర్వినియోగ నీటి బాటిల్, వస్త్ర సంచులను ఉపయోగించాలి. ప్లాస్టిక్ స్ట్రాలను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి లేదా వాటిని పూర్తిగా నివారించాలి. 9వది, బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని పాటించడం. ప్రయాణించే సమయంలో పర్యావరణ పరిరక్షణకు మరియు స్థానిక సమాజానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రదేశాలు, కార్యకలాపాలను ఎంచుకోవాలి. స్థానిక సంస్కృతి, పర్యావరణాన్ని గౌరవించాలి. పర్యావరణ రహిత పద్ధతులను పాటించే స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించాలి. వన్యప్రాణులకు హాని కలిగించే లేదా అధిక పర్యాటకానికి కారణమయ్యే కార్యకలాపాలను నివారించాలి. మనం సందర్శించిన ప్రదేశాన్ని ఎలా పొందామో దానికంటే మెరుగైన స్థితిలో వదిలి వెళ్ళాలి. 10వది, సుస్థిర తోటను ఏర్పాటు చేయడం. ఇంట్లో పెరడు లేదా చిన్న బాల్కనీ ఉన్న సుస్థిర తోటను ఏర్పాటు చేసుకోవచ్చు. సేంద్రియ పద్ధతులను ఉపయోగించి పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు మరియు సుగంధ ద్రవ్య మొక్కలను పెంచుకోవచ్చు. వంటగది నుంచి వచ్చే సేంద్రియ వ్యర్థాలను కంపోస్ట్ చేసి నేలకు సహజమైన పోషకాలను అందించవచ్చు. మన ఆహారాన్ని మనమే పండించుకోవడం ద్వారా రవాణా వల్ల కలిగే కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు జీవన వైవిధ్యాన్ని ప్రోత్సహించవచ్చు. 11వది, పోషకాలు సమృద్ధిగా ఉన్న మట్టి కోసం కంపోస్టింగ్. ఆహార వ్యర్థాలను తగ్గించడంతో పాటు మొక్కలకు ఉపయోగపడే పోషకాలు సమృద్ధిగా ఉన్న మట్టిని తయారు చేసుకోవడానికి కంపోస్ట్ ఒక మంచి పద్ధతి. పండ్లు, కూరగాయల తొక్కలు, కాఫీ పొడి, తోటలోని ఆకులు మరియు ఇతర సేంద్రియ వ్యర్థాలను కంపోస్ట్ బిన్ లో వేయాలి. కొంతకాలం తర్వాత అవి కుళ్ళి విలువైన కంపోస్ట్ గా మారతాయి. దీనివల్ల రసాయన ఎరువుల అవసరం తగ్గుతుంది. 12వది, అవగాహన కల్పించడం. సుస్థిర జీవనం గురించి మనకు తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకోవాలి. పర్యావరణ పరిరక్షణపై చర్చల్లో పాల్గొనాలి. సహజ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి మరియు సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులను కూడా సుస్థిర జీవన విధానాలను పాటించే విధంగా ప్రోత్సహించాలి. అందరం కలిసి పచ్చని, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. సుస్థిర అభివృద్ధికి అనేక లక్ష్యాలున్నాయి. వాటిని సమిష్టిగా అనుసరించినప్పుడు వాటి అమలు సహజం. ఆర్థిక వ్యవస్థ మరియు పర్యావరణం యొక్క సమతుల్య వృద్ధిని నిర్ధారిస్తోంది. 1వది, తరాల మధ్య సమానత్వం. భవిష్యత్ తరాలు తమ అవసరాలను తీర్చుకోవడానికి ఆటంకం కలిగించని రీతిలో ప్రజలు నేడు వనరులను ఉపయోగించుకునేలా ఇది హామీ ఇస్తోంది. నేటి దోపిడీ పద్ధతుల కంటే దీర్ఘకాలిక ప్రణాళిక మరింత ముఖ్యమైనది. పర్యావరణం మరియు అభివృద్ధి సమానత్వం. సామాజిక మరియు ఆర్థిక ప్రణాళికలో పర్యావరణాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అభివృద్ధి వల్ల జీవావరణ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావాలు పడకుండా ఆర్థిక వృద్ధితో పాటు పర్యావరణ ఆరోగ్యం కూడా పరీక్షించబడేలా విధానాలు నిర్ధారిస్తాయి. సమ్మిళిత ఆర్థిక వృద్ధి. సుస్థిర అభివృద్ధి సమాజంలో అన్ని వర్గాలకు, ప్రత్యేకించి అత్యంత వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా అవకాశాలను కల్పిస్తుంది. ఇది అసమానతను తగ్గిస్తుంది, జీవనోపాధిని సులభతరం చేస్తుంది మరియు సంపద సృష్టి సముచితంగా పంపిణీ చేయబడేలా నిర్ధారిస్తుంది. సామాజిక సమ్మిళితం మరియు సమానత్వం. ఇది ప్రతి వ్యక్తికి విద్య, ఆరోగ్యం మరియు ప్రాథమిక వనరులను పొందేందుకు హామీ ఇస్తుంది. ఈ లక్ష్యం కోసం సమానత్వం మరియు న్యాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఇది సామాజిక ఐక్యతను బలపరుస్తుంది మరియు అభివృద్ధి ప్రక్రియలో ఎవరు వెనుకబడకుండా చూస్తోంది. సుస్థిర వనరుల నిర్వహణ అంటే నీరు, అడవులు, ఖనిజాలు వంటి వనరులను క్షీణతను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. తద్వారా
భవిష్యత్ తరాలకు వనరుల లభ్యత

0: నిర్ధారిస్తోంది. భాగస్వామ్య పాలన సుస్థిర అభివృద్ధికి స్ఫూర్తితో ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, స్థానిక సమాజాలు వంటి భాగస్వామ్యులందరూ నిర్ణయాలు తీసుకోవడంలో తప్పనిసరిగా పాల్గొనాలి. పారదర్శకత, జవాబుజారితనం ద్వారా సమ్మాళిత ఫలితాలను సాధించడానికి నిబద్ధత ఉండాలి. స్థితి స్థాపకత మరియు అనుకూలత. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు లేదా ఆర్థిక పతనం వంటి అఘాతాలను తట్టుకునేలా ఈ వ్యవస్థలు నిర్మించబడ్డాయి. అటువంటి అనుసరణ ద్వారా ఈ సమాజాలకు స్థిరమైన మనుగడను, స్థిరత్వాన్ని అందిస్తాయి. సాంకేతిక ఆవిష్కరణ సుస్థిర సాంకేతికతలు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి, పర్యావరణ ప్రభావాన్ని తగ్గిస్తాయి మరియు జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి. అవి పర్యావరణ సమతుల్యతకు భంగం కలిగించకుండా శక్తి, వ్యవసాయం మరియు పారిశ్రామిక కార్యకలాపాలలో ఆవిష్కరణను ప్రోత్సహిస్తాయి. సుస్థిర అభివృద్ధి యొక్క 5 సూత్రాలు. సుస్థిర అభివృద్ధికి సంబంధించిన 5 సూత్రాలను వాస్తవానికి ప్రజలు, శ్రేయస్సు మరియు భూగోళం మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తాయి. ఇటువంటి సూత్రాలు సమతుల్య వృద్ధికి, దీర్ఘకాలిక శ్రేయస్సుకి అవసరమైన విధానాలను అనుచరులకు కూడా మార్గనిర్దేశం చేస్తాయి. ఈ సూత్రాలు నైతిక మరియు సుస్థిర అభివృద్ధికి ఒక చట్టాన్ని అందిస్తాయి. సమగ్ర దృక్పథం సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణ వ్యవస్థల మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని పరిగణిస్తోంది. ఒక వ్యవస్థలోనికి జోక్యాలు మరియు వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు. ఇది సుస్థిరతలో సమగ్రమైన విస్తృతి దృక్పథం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన ప్రాథమిక జీవన ప్రమాణాలు, విద్య మరియు అవకాశాలు పొందే హక్కు, అభివృద్ధి అనేది సమాజంలోని సభ్యులందరికీ న్యాయాన్ని మరియు వనరులకు సమాన ప్రాఖ్యతను ప్రోత్సహించాలి. తరాల మధ్య మరియు తరాల లోపల సమానత్వం ఈ సూత్రాలు భవిష్యత్ తరాలు తాము అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని భంగం కలగకుండా ప్రస్తుత అవసరాలను తీర్చడానికి వనరులను మరియు అవకాశాలను కల్పించాలని నిర్దేశిస్తున్నాయి. ఈ సూత్రాలకు ముందు చూపుతో కూడిన మరియు బాధ్యతాయుతమైన ప్రణాళిక మరియు పరిరక్షణ అనే భావనతో ఒక ప్రత్యేక అనుసంధానం అవసరం. సుస్థిర వనరుల నిర్వహణ ఈ సూత్రం జీవన వైవిధ్య పరిరక్షణ మరియు పునరుత్పాదక వనరుల దీర్ఘకాలిక లభ్యతను సంబంధించి సహజ వనరులు ఉపయోగించడం పర్యావరణ పరిమితులలో ఉండేలా నిర్వహిస్తోంది. రజత్ భాగస్వామ్యం మరియు కాలుష్య కారకుడే చెల్లించాలనే సూత్రం ఇది నిర్ణయాలు తీసుకోవడంలో సమాజాన్ని భాగస్వాములను చేస్తోంది మరియు పర్యావరణ విధ్వంసానికి కాలుష్య కారకులే చెల్లించేలా చేస్తోంది. ఇది కంపెనీలలో పర్యావరణ బాధ్యతను ప్రేరేపిస్తోంది మరియు సుస్థిర ప్రమాణాలను ప్రోత్సహిస్తుంది. సుస్థిర అభివృద్ధి అనేది ప్రస్తుత మరియు భవిష్యత్ తరాలకు ప్రయోజనం చేకూరుస్తోంది. అత్యంత క్లిష్టమైన ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ఒక సమగ్ర పరిష్కారాన్ని అందిస్తుంది. అందువల్ల సుస్థిరత అనేది ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం మరియు సమాజం యొక్క కలయిక. ఇది స్థితిస్థాపక సమానత్వం మరియు శ్రేయస్సు నెలకొనడానికి వీలు కల్పిస్తుంది. భవిష్యత్ తరాలు తమ జీవనోపాధిని పొందే ప్రకృతి పవిత్రతకు ఎటువంటి భంగం కలగకుండా మానవ అవసరాలను తీర్చబడే ఒక స్థితిస్థాపక మరియు సమానత్వంతో కూడిన ప్రపంచాన్ని సాకారం చేయడానికి ఇది ఆవశ్యకం. విన్నారు కథ శ్రోతలు సుస్థిర జీవనం, అభివృద్ధి మరియు వాటి లక్ష్యాలు. మళ్ళీ వారం వేరే అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.
1: గత వారం అడిగిన మొదటి ప్రశ్న,
2: అప్పెడ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ 1985, ఆప్షన్ బి 1999.
1: సరైన సమాధానం
2: ఆప్షన్ ఏ 1985.
1: గత వారం అడిగిన రెండవ ప్రశ్న,
2: అప్పెడ ద్వారా తెలంగాణ నుండి ఏ పంటను ఎక్కువ ఎగుమతి చేస్తున్నారు? ఆప్షన్ ఏ బియ్యం, ఆప్షన్ బి పప్పులు.
1: సరైన సమాధానం
2: ఆప్షన్ ఏ బియ్యం.
3: గత వారం ప్రసారం కాబన్న చేనికవులు కార్యక్రమం విని సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసి ఈ వారం విజేతలుగా నిలిచిన వారి పేర్లు మహారాష్ట్ర పూణే నుండి వెంకట్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలమంచ గ్రామం నుండి గంగు హన్మండ్లు లక్ష్మి, భద్రాద్రి కొత్తగూడెం

ఈనాటి నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 3:01 దాటి 47 సెకండ్లు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ ఆర్థిక వృద్ధి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది 6 నుండి 8% వృద్ధి రేటుతో పురోగమిస్తుందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఇవాళ నుంచి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో బలమైన వృద్ధి నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గోస్వామి తులసీదాస్ 529వ జయంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. 22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 2 రోజుల్లో పరిశీలించి స్టాల్ బుకింగ్ చేసుకున్న భూములు ప్రైవేటు అయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని సస్పష్టం చేశారు. తెలంగాణలో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో నుట్కూరు మండలం చిన్పపూర్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈవేళ రేపు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో న్యూఢిల్లీలో జరిగిన మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన ధ్రువ్ కపిల తనీష్ చక్రాస్తో జోడి ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 55 సెకండ్లు. ఈ పూట ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

దీంతో పరిశ్రమలు వ్యాపారాలు విస్తరించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గరేపల్లిలో ఈరోజు 219 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో నిర్మిస్తున్న హెచ్ఎంఈ నాన్ ప్లాన్ రహదారి పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. దేశంలోని రైల్వే నెట్వర్క్లో 99.6% విద్యుదీకరణ పూర్తయిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ను కూడా కలిగి ఉందని చెప్పారు. దేశంలో అర్హులైన లబ్ధిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన, అందుబాటు ధరలు పైప్డ్ వంట గ్యాస్ అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది. ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ అమల్లోకి వస్తుంది. ఒక ప్రైవేట్ సంస్థలో 100 ఫార్మసిస్ట్ అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ బ్యూరో తెలియజేసింది. ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఎంసీసీ కార్యాలయంలో ఈ మేళా జరుగుతుంది. హైదరాబాద్లో హైడ్రా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ అభివృద్ధి బాగుందని జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ కితాబిచ్చింది. క్యాచ్మెంట్ నుంచి వరద నీరు చేరేలాగా ఇన్లెట్లు, అవుట్లెట్లు, పటిష్ట బండ్ నిర్మాణంతో చెరువు సహజ లక్షణాలను కాపాడుతూ సాగుతున్న అభివృద్ధి దేశానికే నమూనా అని కొనియాడింది. హైదరాబాద్లోని రహదారులపై ఫ్రీ లెఫ్ట్ మార్గానికి ఆటంకం, మైనర్ డ్రైవింగ్ ఉల్లంఘనలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 12 నుంచి 18 వరకు జరిగిన తనిఖీల్లో ఫ్రీ లెఫ్ట్ ఆటంకంపై 1015, మైనర్ డ్రైవింగ్పై 334 కేసులు నమోదైనట్లు జాయింట్ కమిషనర్ జోయల్ డెవిస్ చెప్పారు. కరోనా మహమ్మారి తర్వాత చాలామంది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడిందని, యూనివర్సిటీలో కూడా చాలామందికి ఆరోగ్య సమస్యలు వచ్చాయని, దీని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశామని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గంటా చక్రపాణి చెప్పారు. ఈరోజు యూనివర్సిటీ హెల్త్ సెంటర్లో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఆడబిడ్డ ఇంద్రావతి కథ, ఒగు కథ వినిపిస్తారు శ్రీ సింగారపు రాజకుమార్ బృందం.

మల్లయ్య చేతిలో ఎప్పుడైతే ఇంద్రసేన మహారాజును పెట్టిండ్రు మంత్రి మల్లయ్య ఇయ్యల ఈ రోజు సాధుకున్నా, నువ్వే చంపుకుంటే చంపుకుంటే పాపం ఉన్నది, సాధుకుంటే పుణ్యం ఉన్నదిరా. ఇరవై ఏళ్ళ నా కొడుకుని ఏసీ లగ్గం ఏసీ రాజులకు వచ్చి రప్ప చెప్పేదాకా నా కొడుకు బాధ్యత నువ్వు తీసుకోమని

పెట్టుకొని తిరుగుకుంటా తిరుగుకుంటా నేపాల పట్నం వచ్చిండ్రు. నేపాల పట్నం వచ్చి నేపాల మహారాజ సుందరి దేవి గర్భాన పుట్టింది. ఇంద్రవాదిని అడిగిండ్రు, సరే బిడ్డ నీ యొక్క ఇంద్రసేన మహారాజుకు నా యొక్క ఇంద్రవతి దేవిని ఇస్తానన్నారు. అన్నబోలే రాజవర్య ఎంత ఎండి ఒప్పుకుంటారు, బంగారం ఒప్పుకుంటారు అన్నారు. ఎండి తక్కువ లేదు, బంగారం తక్కువ లేదు. 10 మంది కొడుకులు నాకు లేరు, 10 మంది బిడ్డలు నాకు లేరు. 6 తక్కల్లా ఎండి, 7 తక్కల్లా బంగారం, అర్ధరాజ్యం ఇస్తానని ఒప్పుకున్నాడు మాయమ్మ. 6 తక్కల్లా ఎండి, 6 తక్కల్లా బంగారం, అర్ధరాజ్యం ఇస్తానని ఏనాడు అనగా నేపాల మహారాజు ఒప్పుకున్నాడు.

0: మీరింతవరకు ఆడబిడ్డ ఇంద్రావతి కథ, శ్రీ సింగారపు రాజుకుమార్ బృందం ఆలపించిన ఒగ్గు కథ విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: అచానక్ పైసో కి జరూరత్ హై తో బేఫిక్ర హో జాయే క్యూంకి ట్రస్ట్ హై.
2: अगर आपके घर में पुराना सोना रखा है तो उसे ले आइए ट्रस्ट के पास और पाइए उसकी सबसे बेहतर कीमत. किसी भी ज्वेलर से खरीदा हुआ सोना हो, ट्रस्ट आपको सिर्फ 10 मिनट में 100% भरोसे और पूरी पारदर्शिता के साथ देगा सोने की सही कीमत.
1: अभी कॉल करें 8592916917 पर. ट्रस्ट है ना.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా తోడికోడలు చిత్రం కోసం జిక్కి గానం చేసిన శ్రీశ్రీ గీతం సంగీతం మాస్టర్ వేణు.

0: अचानक पैसों की जरूरत है तो बेफिक्र हो जाइए, क्योंकि ट्रस्ट है।
1: अगर आपके घर में पुराना सोना रखा है तो उसे ले आइए ट्रस्ट के पास और पाइए उसकी सबसे बेहतर कीमत। किसी भी ज्वेलर से खरीदा हुआ सोना हो, ट्रस्ट आपको सिर्फ 10 मिनट में 100% भरोसे और पूरी पारदर्शिता के साथ देगा सोने की सही कीमत।
0: अभी कॉल करें 8592916917 पर। ट्रस्ट है ना?
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: చిత్రగీతాలలో తర్వాత శ్రీశ్రీ సాహిత్యానికి మాస్టర్ వేణు సంగీతాన్ని సమకూర్చగా మాధవ పెద్ది సత్యం జిక్కి పాడిన పాట చిత్రం మాంగళ్య బలం.

తర్వాత మానవుడు దానవుడు చిత్రం కోసం పిఠాపురం ఎల్ఆర్ ఈశ్వరి గానం చేసిన ఉషశ్రీ గీతం సంగీతం అశ్వత్థామ.

తర్వాత అగ్గిపిడుగు చిత్రం కోసం పి సుశీల, ఎస్ జానకి పాడిన పాట. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: మీరింతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో akashavani.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:45. ఇప్పుడు ఈ పూట రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో ఈ సాయంత్రం 6:30

30 నిమిషాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యవసాయ సూచనలు ఈ సాయంత్రం 6:50 అంశం చామంతి పూల సాగు ఉత్పత్తి లాభాల గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ గద్య జ్యోతి గారు అందించే వివరాలు వినవచ్చు. 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ ధరల కార్యక్రమంలో పత్తి పంటల్లో ఆశించే చీడపీడల నివారణ, ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త ఓ శైలజ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ వీరన్న భూఖ్య. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఏ హేమలతరాజు. నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:03 నాటిక ఉపవాసం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి లక్ష్మీ నిర్మల గొడవర్తి. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగ అనిల్ కుమార్. రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చాక విషయ్ హై ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 రాగం తానం పల్లవిలో శ్రీ పి పూర్ణచందర్ గారి వైలిన్ వాద్యం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో. రాత్రి 10:45 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాలు. రేపు ఉదయం 6:10 వేద పఠనం గావిస్తారు మురళీధర్ శర్మ వెల్లికంటి గారు. 6:15 భక్తిరంజన కార్యక్రమంలో సాంప్రదాయ కీర్తనలు వినవచ్చు. 6:30 పొలం పనులు. రేపు ఉదయం 7:00 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందిస్తారు శ్రీ జి మహేష్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో సృష్టి రహస్యం కథానిక ప్రసారమవుతుంది. రచన డాక్టర్ సుచరిత గారు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో యాంటీబయాటిక్స్ వాడకం, ఈ అంశం గురించి డాక్టర్ శ్రీకాంత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి లక్ష్మీ లావణ్య. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో జాన్ బి హిగ్గిన్స్ గారి గాత్రం వినవచ్చు. 10:03 మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత ఆవశ్యకత గురించి ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు, ఆఫీసర్ మార్కెటింగ్ అంకిత శర్మ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి నీలిమ. ఫోన్ చేయవలసిన నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నెంబర్కు జత చేసి 2324085852, మరొక నెంబర్ 2324085853, ఇంకొక నెంబర్ 2955092 నెంబర్లకు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అంశం మరొకసారి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఎంవీఎస్కే శ్రీ అఖిల గారి గాత్రం వినవచ్చు. 11:30 సుగమ సంగీత కార్యక్రమంలో శ్రీమతి శర్వాణి నరహరి గారి భజన్స్ ప్రసారమవుతాయి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితలోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ రచయిత్రి కొడవటిగంటి విజయ్ గారి అమ్మ జ్ఞాపకార్థం పుస్తక సమీక్ష, సమీక్షకురాలు కొడవటిగంటి విజయ్ గారు. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో హరబంతి పూభంతి చామంతి శ్రీ ఏళ్లబోయిన తిరుపతి బృందం వారిచే ఒగ్గుకథ ప్రసారమవుతుంది. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం. ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రైతుల వద్దకే బ్యాంకుల సిబ్బంది వెళ్లి సకాలంలో రుణాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. రహదారుల అభివృద్ధితో పరిశ్రమలు వ్యాపారాలు విస్తరించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో

0: టిటిఏ బాధితులకు ఉచిత న్యాయ సహాయం కోసం 10 మంది న్యాయవాదులతో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ప్రకటించారు. హైదరాబాద్ సహా 24 జిల్లాల్లో ఈరోజు ఈదురుగాలులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. రైతుల వద్దకే బ్యాంకుల సిబ్బంది వెళ్లి సకాలంలో రుణాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు ప్రజాభవన్లో జరిగిన 50వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు బ్యాంకింగ్ ఆర్థిక రంగం కీలక భాగస్వాములుగా మారాలని పిలుపునిచ్చారు. రుణంతో పాటు రైతాదాయము పెరగాలని, క్యూర్ ప్యూర్ రేర్ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బ్యాంకింగ్ వ్యూహాలు రూపొందించాలని సూచించారు. అర్హత గల రైతుల రుణం కోసం బ్యాంకులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. రహదారుల అభివృద్ధితో పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గర్రెపల్లిలో ఈరోజు 219 కోట్ల రూపాయల పై చిలుకు నిధులతో నిర్మిస్తున్న హెచ్ఏఎం నాన్ ప్లాన్ రహదారి పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబుతో కలిసి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడుతూ,
1: పెద్దపల్లి బైపాస్ రోడ్ కావాలని 150 కోట్లతో శాంక్షన్ చేసుకుని ఇవాళ మరొక 250 కోట్లు హైబ్రిడ్ యాన్యుటీ బోర్డులని రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రోడ్లు అనేది ముఖ్యం. దాంతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూడా డబుల్ రోడ్లు ఉంటే పట్టణాలకే పరిమితం దగ్గర కాకుండా తక్కువ ధరకు భూములు వస్తే, కొన్ని ఇండస్ట్రీస్ వస్తే, యువకులకు ఉద్యోగాలు వస్తాయి.
0: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు చెప్పారు. ఈరోజు ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ ఎస్అండ్ భూములను గ్రామంలోని అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించనున్నట్లు శ్రీనివాసరెడ్డి చెప్పారు. మంత్రి సీతక్క రేపు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి సీతక్క మక్తల్ నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలియజేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో ఈరోజు నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో వినతులను సంబంధిత అధికారులకు పంపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షిస్తామని, ప్రజల వద్దకే పాలన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన సుమారు 15 లక్షల మంది కార్మికుల సంక్షేమం కోసం మెరుగైన వలస విధానాన్ని రూపొందించే లక్ష్యంతో ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ఫిలిప్పీన్స్లో పర్యటిస్తోంది. ఈ రోజు మనీలాలోని భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించిన కమిటీ కమిషన్ ఆన్ ఫిలిప్పీన్స్ ఓవర్సీస్ అధికారులతో సమావేశమై వలస విధానాలపై చర్చించింది. ఫిలిప్పీన్స్ అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి గల్ఫ్ కార్మికుల కోసం తెలంగాణలో మెరుగైన విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్పాది శ్రీనివాస్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి తెలియజేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి హాకీ కాంప్లెక్స్ స్టేడియంకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రతిష్టాత్మక కేటగిరీ 1 హాకీ ఫీల్డ్ ధృవీకరణ లభించింది. మైదాన నాణ్యత, టర్ఫ్ ప్రమాణాలు, ఆటగాళ్ల భద్రత, బంతి కదలిక, లైటింగ్, మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు FIH నిర్ధారించింది. TV3 స్థాయి లైటింగ్తో కూడిన ఈ ధృవీకరణ 2029 ఫిబ్రవరి 26 తేదీ వరకు అమల్లో ఉంటుంది. దీంతో గచ్చిబౌలి స్టేడియం అంతర్జాతీయ హాకీ పోటీల నిర్వహణకు కీలక గుర్తింపు పొందింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో కాసేపటి క్రితం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమావేశానికి హాజరవుతున్నారు. అలాగే సీడబ్ల్యూసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, వీరప్ప మొయిలి, అంబికా సోని, జయరాం రమేష్, సచిన్ పైలట్, దామోదర్ రాజనరసింహ, దిగ్విజయ్ సింగ్, ఎన్ రఘువీరారెడ్డి, పళ్లన్రాజు తదితరులు కూడా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ 20వ తేదీ నుంచి చేపట్టే ఆందోళనకు బీజేపీ పూర్తి మద్దతిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్లో ఫోటోగ్రాఫర్లను సన్మానించిన అనంతరం బీజేపీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్లు, హెల్త్ కార్డులు ఇస్తామని సంజయ్ హామీ ఇచ్చారు.
2: ఫీజు రిమర్షన్లో ఎక్కడ అడ్డుకుని ఆగే పర్సలేదు. అదే పొందాను. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. 2.5 సంవత్సరాలే ఏమైనా మీ హామీలు ఉద్యోగ ఉపాధ్యాయ జేసీ చేస్తున్న కొట్టడానికి మేము పూర్తి

0: ఆయుష్ వైద్య విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు డిమాండ్ చేశారు. ఎర్రగడ్డ ఆయుర్వేద కళాశాలలో 16 రోజులుగా స్టైపెండ్ పెంపు కోరుతూ రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆయుష్ పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లకు బీజేపీ తరఫున సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. కమిషన్లు, సెటిల్మెంట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ భూములను 22A పెట్టిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో 22A బాధితులతో ప్రత్యేకంగా సమావేశమైన హరీష్ రావు బాధితులు కండగా ఉచిత న్యాయ సహాయం కోసం 10 మంది న్యాయవాదులతో బీఆర్ఎస్ భవన్లో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. యాదాద్రిలో 40,000 ఎకరాలు 22A పెట్టారని ఒక మంత్రి చెప్పినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల తీరుపై సీబీఐ ఈడీ విచారణ జరపాలని బీజేఎల్పీ నేత ఎలటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 1 కోటి ఎకరాల భూములను 22A నిషేధిత జాబితాలో పెట్టి బేరసారాలు నడుపుతున్నారని, యాదగిరిగుట్లోని తన 42 ఎకరాలు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లాయని సాక్షాత్తు ఒక మంత్రి చెప్పడం గురించి ఆయన ప్రస్తావించారు. రాష్టంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా 24 జిల్లాల్లో ఈ రోజు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం అవయవ దానాన్ని ప్రోత్సహించడం కోసం జుగ్జుగ్ జియో కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ఎంతో సంతోషకరమని, అవయవ దానం చేస్తే 8 మందికి జీవితం ఇచ్చే అవకాశం ఉంటుందని హనుమకొండకు చెందిన డాక్టర్ విజయలక్ష్మి తెలియజేశారు. నకిలీ వాట్సాప్ ప్రొఫైల్తో 1 కోటి రూపాయలు మోసం చేసిన కేసులో 10 రోజుల్లోనే బాధితుడికి డబ్బు పూర్తిగా రికవరీ చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ చెప్పారు. చీరల సంస్థ యజమాని పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి అకౌంటెంట్ను మోసం చేసి 4 తేదీన కరూరు వైశ్య బ్యాంక్ ఖాతా నుంచి 1 కోటి రూపాయలు బదిలీ చేయించుకున్నారని వివరించారు. లక్నోకు చెందిన దీపక్ కుమార్ను అరెస్ట్ చేసి కూకట్పల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు వేగంగా ఉత్తర్వులు జారీ చేయడంతో మోసపోయిన మొత్తం రికవరీ అయిందని కమిషనర్ తెలియజేశారు. బాల్య వివాహాల నిర్మూలనపై బాల్య వివాహాలు బతుకు ఆగం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మరిపల్లి చంద్ర తెలియజేశారు. తొలి బాల్య వివాహరహిత గ్రామంగా ఎంపికైన రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుషాపూర్ను ఆమె సందర్శించారు. పీఎం శ్రీ పాఠశాలల అభివృద్దిపై నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించి విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఆంగ్ల భాష నైపుణ్యం కోసం స్పెల్ బీ పోటీలు చేపట్టాలని చెప్పారు. వచ్చే నెలలో సూపర్ ఎల్నీనియో వచ్చే అవకాశం ఉన్నందున ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని రిజర్వాయర్లో 2027 జూన్ వరకు నీటిని తాగునీటి అవసరాల నిమిత్తం నిల్వ ఉంచుకోవాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా సాగునీటి ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి ఈ విషయం తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి రైతు వేదికలో దేశీయ శిక్షణ పూర్తి చేసుకున్న 39 మంది ఇన్పుట్ డీలర్లకు ఈరోజు జిల్లా కలెక్టర్ అంకిత్ డిప్లొమా సర్టిఫికెట్లు అందజేశారు. జనగామ జిల్లా ధర్మసాగర్, ఖన్పూర్, అశ్వారావుపల్లి రిజర్వాయర్ల కిందన్న పాత ఆయకొట్టి మొత్తానికి సాగునీరు అందే విధంగా పంట కాలువల పునరుద్ధరణ చేసి 2 పంటలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన ఏకచత్వారింశదధికత్రయోదశసహస్రకోటిరూప్యకాణాం పంచపరియోజనాః అనుమోదితాః. యత్ర చతస్రః రేల పరియోజనాః ఏకారాజమార్గ పరియోజనా వర్తతే. కేంద్రీయ మంత్రి అశ్విని వైష్ణవః అసూచయత్ యత్ సర్వకారేణ ప్రతివర్షం ప్రాయః 30 అధికైకశత అర్బుద అమెరికీ డాలర్ మితం సార్వజనిక నివేశః క్రియతే, యేన సతతార్థిక వికాసః సంవృద్ధ్యతే. సర్వోచ్చన్యాయాలయః నీట్ యూజీ ప్రశ్నపత్ర గోప్యతాభంగ ప్రకరణాత్ పరం పరీక్షా పరిష్కారే రాధాకృష్ణన సమిత్యాః సంస్తుతీనాం క్రియాన్వయనాయ కేంద్ర సర్వకారస్య ప్రతివచనం ఐచ్ఛత్. కొలంబియా దేశే భీషణ భూకంపేన మృతానాం సంఖ్య ద్వాదశాధిక త్రిశతం యావత్ ప్రవర్తిత.

ప్రాథమిక స్థాయిలో పఠనము చేయుట ప్రారంభించినప్పుడు పరిమితి, జ్ఞానము, భాష మరియు సంజ్ఞాత్మకత కలిగి ఉంటారు. ఈ పాఠ్యాంశంలో ప్రత్యేకించి సెకండరీ స్థాయిలోని శ్రవణ వైకల్యం గల విద్యార్థుల పఠన నైపుణ్యాల గురించి ఇవ్వబడింది. ఈ పాఠ్యాంశము ముఖ్య ఉద్దేశమేమిటంటే, భవిష్యత్తులో ఉపాధ్యాయులు శ్రవణ వైకల్యం గల విద్యార్థులకు విద్యను అందించుటలో ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించుటకు విశ్లేషణాత్మకంగా ఆలోచించి వీరి విద్యకు అవసరమైన ఉపయోగములను కనుగొని భాషాభివృద్ధికి కృషి చేయగలుగుతారు. పఠనము అనగా నేమి? పఠనము కూడా భాషణము, ఔష్టపఠనము అనగా లిప్ రీడింగ్ పదముల మరియు వాక్యముల సంజ్ఞ మొదలైన వాటి వలె ఒక రకమైన భావప్రసారము. కమ్యూనికేట్ చేసిన విషయానికి అర్థము మరియు ఉద్దేశమును తెలియచేయుట ప్రక్రియలో ఒక వహనము వంటిది. పఠనము మరియు పాఠ్యప్రణాళిక. పఠనము పాఠ్యప్రణాళికలో ఒక సబ్జెక్ట్ కాదు, కాని పిల్లలు సబ్జెక్టులోని విషయాన్ని సేకరించుటకు సహాయపడే ఒక ప్రాథమిక పరికరము. అతి తీవ్ర శ్రవణ వైకల్యం గల పిల్లలు ఉపయోగించే భాష మరియు వారి అవగాహన చాలా అస్పష్టంగా ఉంటుంది. అయినప్పటికీ పఠన సామర్థ్యాలను పెంపొందించుకొనుటకు చాలా ముఖ్యమైనది. శ్రవణ వైకల్యం గల విద్యార్థులు సమాచారం పొందుటకు, ఇతరులతో కమ్యూనికేట్ చేయటానికి వ్రాతపూర్వక పదాలు ఉపయోగిస్తారు. బదిరుల పాఠశాలలకు పాఠ్యప్రణాళిక. ప్రత్యేక ఉపాధ్యాయులలో కొన్ని అపోహలు కలవు. అవి శ్రవణ వైకల్యం గల పిల్లలకు ప్రత్యేక పాఠ్యప్రణాళిక అవసరమని, కాని నిజానికి శ్రవణ వైకల్యం గల పిల్లలు అనుసరిస్తున్న పాఠ్యప్రణాళిక మొత్తం సాధారణ పాఠశాల పాఠ్యప్రణాళికను ప్రతిబింబిస్తుంది. వీరి యొక్క పరిమితి భాషాస్థాయిని దృష్టిలో పెట్టుకుని సాధారణ పాఠ్యప్రణాళికలోని భాషను సులభతరం చేయాలి. పిల్లలు భాషాభివృద్ధి మరియు పఠన నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. తమ జీవితంలోని అనేక సందర్భాలలో మరలా మరలా పదజాలమును, వాక్యములను ఉపయోగించేలాగా ప్రాథమిక స్థాయిలో పొందిన భాషను నిరంతరము వినియోగించగలిగి దానిని పెంపొందించుకునేలా పాఠ్యప్రణాళికలో తగిన మార్పులు చేయవలసి ఉంటుంది. విద్యార్థులు సులభంగా భాషను ఉపయోగించుటకు వ్రాయబడిన పాఠ్యపుస్తకములు. ఒక పుస్తకము విద్యార్థుల కొరకు వ్రాయబడినప్పుడు రచయిత విద్యార్థుల అభిరుచులను మరియు కొంతవరకు పదజాలము, వారి సంజ్ఞాత్మక వికాసమును దృష్టిలో ఉంచుకుంటారు. కాని సాధారణ పిల్లలు పూర్వ అనుభవాలు, భాష యొక్క వాక్య నిర్మాణ అంశాలపై కొంతవరకే దృష్టి పెడతారు. పాఠకులు వ్యవహారిక భాషలోనే వారు రచించిన పుస్తకములోని క్లిష్టమైన వాక్య నిర్మాణములను కూడా అవగాహన చేసుకోగలుగుతారని ఊహిస్తారు. కాని బోధన అభ్యాసన ప్రక్రియలోనే కష్టతరమైన భాషను గ్రహిస్తారు. విద్యలో పాఠ్యపుస్తకాలు వాటి యొక్క పాత్ర. భారతదేశంలోని విద్యా వ్యవస్థలో పాఠ్యపుస్తకాలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు బోధనలో ఒక పాఠ్యపుస్తకాలు ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాయి. పాఠ్యపుస్తకాలు ముఖ్యంగా రెండు ఉద్దేశాలకు పనిచేస్తున్నాయి. ఒకటి, ఏ విషయము బోధించాలో ఉపాధ్యాయునికి తెలుపుతుంది. రెండవది, విద్యార్థులు పాఠములను సంబోధించుటకు లేదా తిరిగి చదువుటకు సహాయపడుతుంది. ఈ పుస్తకములు విద్యార్థులలో భాషా వికాసమును కలిగిస్తాయి. భాషను ఉపయోగించు సామర్థ్యము విద్యను అభ్యాసించుట కంటే ప్రత్యేకమైనది. సెకండరీ స్థాయిలో సాధారణ విద్యార్థులకు పాఠ్యపుస్తకములోని భాషాభాగములతో ఎటువంటి సమస్య ఉండదు, కాని ప్రత్యేక విద్యార్థులకు చాలా కష్టమవుతుంది. పఠన ప్రక్రియలో గల నైపుణ్యాలు. పఠన కార్యక్రమములో గల ముఖ్య అంశాలు. ఒకటి, శైశవ దశ నుండే శాబ్దిక సంభాషణ ద్వారా పొందుతున్న పదజాలము మరియు ప్రాథమిక వ్యాకరణ సామర్థ్యము. రెండవది, విద్యార్థులు అనుభవపూర్వకంగా పొందుతున్న
లోకజ్ఞానము

ఎల్లప్పుడు పఠనమునకు సహాయపడుతుంది. శ్రవణ వైకల్యం గల విద్యార్థుల పఠనము. శ్రవణ వైకల్యం గల పిల్లలలో సాధారణ పిల్లల వలె 5-6 సంవత్సరాల వయసులో పఠనమునకు అవసరమైన భాషాభివృద్ధి చెంది ఉండరు. తరువాత అభివృద్ధి చెందవచ్చు. వ్రాతపూర్వక పదము చూడటం ద్వారా ఆ దృశ్య చిత్రము లేదా ఆ ప్రతిమ స్థిరంగా మైండ్లో ఉంటుంది, కానీ లిప్రీడింగ్లో చూపిన పదము వెంటనే మాయమవుతుంది. ప్రత్యేక విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ఆరంభంలో భాషా సామర్థ్యాలను పెంచుటకు భాషణను అనగా స్పీచ్ని కూడా ఉపయోగిస్తారు. సమస్యలు పరిష్కారం. పాఠ్యపుస్తకము పఠనము చేయునప్పుడు సమస్యలను ఎదుర్కొంటారు. ఈ పరిస్థితిలో విషయాన్ని అర్థం చేసుకోకుండా బట్టి కొట్టడం తప్ప మరేమీ చేయలేరు. బట్టికు పట్టడం వలన విషయ అవగాహన లేక అభ్యసన చేయటమే కాక ఈ ప్రక్రియలో భాషాభివృద్ధికి ఉన్న అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. సెకండరీ స్థాయిలో విద్యార్థులు ఉపాధ్యాయులు బోధించిన అంశముతో పాటు వారు స్వంతంగా పఠనము చేయటం ద్వారా కూడా అభ్యసన చేయాలి మరియు భాషా నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలి. ఈ సమస్యకు పరిష్కారం భాషను మార్చిరాయడం లేక సులభంగా అర్థం అయ్యే విధంగా పుస్తకము వ్రాయటం చేయాలి. ముఖ్య కారణాలు. కొన్ని భాషా స్థాయి వేరియబుల్స్. పదజాలము, వాక్య నిర్మాణము. ఇందులో డైరెక్ట్ లేక ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది. దృష్టాంతము అనగా వాక్యము తర్వాత చిత్రమును ఉంచటం అన్నమాట. అంటే వాక్యము చెప్పిన తర్వాత చిత్రాన్ని ఉంచినప్పుడు పిల్లలకు సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంది. ప్రింట్ తీసేటప్పుడు అనగా పాఠ్యపుస్తకాలలో అక్షరాలు ఫాంట్ సైజ్ పెద్దగా స్పష్టంగా ఉండాలి, చదువుటకు వీలు కలిగి ఉండాలన్నమాట. ఆకర్షణీయంగా ఉండాలి. ఈ విధంగా విషయములోని పఠన కఠినత్వముపై చూపే ప్రభావమునకు ముఖ్య కారణాలు ఇవి అని అనవచ్చు. ప్రాసెస్ ఆఫ్ అడాప్టేషన్. మార్పులు చేయు ప్రక్రియకు శ్రవణ వైకల్యం గల విద్యార్థులకు విషయంలోని వాక్యము మరియు పదజాలముపై నియంత్రణ అవసరం. ఎక్కువగా భాషలో వెనుకబడిన వారికి పఠన అభ్యసన ప్రక్రియ భాషా అభ్యసన ప్రక్రియ అవుతుంది. పాఠ్యపుస్తకములోని విషయము కూడా భాషాభివృద్ధికి తోడ్పడేదిగా ఉంటుంది. శ్రవణ వైకల్యం గల విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులు సవరణ చేయుటకు ఉపయోగించే వ్యూహాలు. 1. కఠినమైన పదము లేదా కొత్త పఠనమునకు బదులు లేదా దాని ప్రక్కనే బ్రాకెట్లో విద్యార్థులకు తెలిసిన పర్యాయ పదమును వ్రాయాలి. 2. ప్రారంభంలో సరళమైన లేదా చిన్న వాక్యాలను ఉపయోగించాలి. ఒక వాక్యంలో ఒక భావమే ఉండాలి. ఉదాహరణకు సచిన్ వయసు 12 సంవత్సరాలు. అతడు పాఠశాలకు వెళుతుంటాడు. సచిన్ 7వ తరగతిలో ఉన్నాడు. సచిన్ పాఠశాల తన ఇంటికి దూరంగా ఉంది. అతడు బస్సులో వెళ్తుంటాడు. ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా అవసరమైన చోట చిత్రాలతో సందర్భాన్ని బట్టి విద్యార్థులకు సూచించడం జరుగుతుంది. ఈ పద్ధతి ప్రత్యేక ఉపాధ్యాయులకు చాలా ఉపయోగకరమైనది. ఉపాధ్యాయులు క్రమంగా విద్యార్థులను ఒక ఆర్డర్లో నేర్పించాలి. అప్పుడే విషయానికి గల అర్థాన్ని గ్రహిస్తారు. ఎప్పుడైతే భాషను సూచనల ద్వారా వాటంతట అవే అర్థాన్నిచ్చే భౌతిక లేదా సాంఘిక స్వభావము గల సంభాషణల ద్వారా అనగా నాటకీకరణ మరియు చిత్రాలను ఉపయోగించుట ప్రదర్శనల ద్వారా వారి వ్యక్తిగత అనుభవాల ఆధారంగా అర్థాన్ని గ్రహించగలుగుతారు. విద్యార్థులకు మనము ఒక వ్యాసాన్ని కాని లేక కథను కాని ఇవ్వగలిగితే పఠనము ద్వారా చిత్రాన్ని చూస్తూ అర్థం చేసుకోగలుగుతారు. ఉదాహరణకు విశ్వాసము గల ముంగిస. ఈ కథ ద్వారా విద్యార్థులు ఏం నేర్చుకుంటారో చూద్దాం. ఒకప్పుడు ఒక రైతు ఉండేవాడు. అతడు తన భార్యతో ఒక గ్రామంలో జీవించేవాడు. వాళ్లకు ఒక చిన్న కొడుకు ఉన్నాడు. అప్పటికి ఆ పిల్లవాడు కూర్చోలేడు, నడవ

0: లేడు. ఒకరోజు ఆ రైతు తన పొలంలో పనిచేస్తున్నాడు. ఒక చిన్న ముంగిస ఒక చెట్టు కింద పడుకుని ఉండుట అతడు గమనించాడు. ఆ ముంగిస కాలికి గాయం అయ్యింది, కాబట్టి అది నడవలేదు, పరిగెత్తలేదు. అది చాలా బలహీనంగా అయ్యింది. ఆ రైతు ముంగిస పరిస్థితికి విచారించాడు. అతడు ఆ చిన్న ముంగిసను ఇంటికి తీసుకు వచ్చాడు. రైతు దాని కాలి గాయంకు మందు రాశాడు. రైతు ప్రతిరోజు ముంగిసకు పాలు మరియు తినటానికి అన్నం ఇచ్చేవారు. కొద్ది రోజుల్లో ముంగిస కాలు నయమయ్యింది. అది ఆరోగ్యంగా బలంగా పెరిగింది. కాని రైతు కొడుకు మాత్రం ఇంకా పసివాడే. ఆ ముంగిస అందంగా ఉంది. దానికి మెరుస్తూ నల్లని రెండు కళ్ళు మరియు ఒత్తుగా ఉన్న ఒక పొడవైన తోక ఉన్నాయి. ఆ ముంగిసకు బాబు బాగా నచ్చాడు. ఆ బాబు కూడా ఆ ముంగిసను చూసి నవ్వాడు. ఒక రాత్రి ముంగిస బాబు ఊయల దగ్గర పడుకుంది. ఆ రైతు భార్య మాత్రం ముంగిసను గూర్చి భయపడింది. ముంగిస తన బిడ్డకు హాని చేస్తుందేమోనని అనుకుంది. కాని ఆ రైతు చెప్పాడు, నీవు భయపడకు, ఆ ముంగిస తన బిడ్డను ఎటువంటి హాని చేయదు, కొరకదు అని నచ్చచెప్పాడు. ఒకరోజు రైతు భార్య మార్కెట్కు వెళ్ళింది. ఆమె తనతో ఒక బాస్కెట్ తీసుకెళ్ళింది. ఆ బాస్కెట్లో అంత బరువుగా ఏమీ లేదు. భార్య ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన వెంటనే ముంగిసను చూసింది. దాని మూతిమీద, పాదముల గోళ్లమీద రక్తం ఉంది. ఆమె చాలా భయపడిపోయింది. ఎందుకంటే ముంగిస తన బిడ్డను చంపేసి ఉంటుందని తలించింది. అప్పుడు ఆమె బరువైన బాస్కెట్తో ఆ ముంగిస తలపై కొట్టింది. అప్పుడు ఇంటి లోపలికి పరిగెత్తింది. తన బిడ్డ ఇంకా హాయిగా నిద్రపోవటం చూసి ఆశ్చర్యపోయింది. కాని ఆ ఊయల కింద నేలమీద ఒక నల్లని పాము ఉంది. ఆ పాము చీల్చబడి చచ్చిపోయి ఉంది. నేలమీద రక్తము ఉంది. అప్పుడు ముంగిస పామును చంపి తన బిడ్డను కాపాడిందని అవగాహన చేసుకుంది. ఆ రైతు భార్య ముంగిసను చూడటానికి బయటకు పరిగెత్తింది. కాని ముంగిస చనిపోవుట ఆమె చూసింది. ఆ బరువైన బాస్కెట్ ముంగిస తలను బాగా గాయపరిచింది. ఈ విధంగా విశ్వాసముగల ముంగిస అనే కథను చదివి వారు అర్థం చేసుకోగలరు.
1: ఇంతవరకు మీరు సెకండరీ స్థాయిలో విద్యార్థులకు పఠన నైపుణ్య బోధన అనే పాఠం విన్నారు. ఈ పాఠ్యాంశం బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ నుండి డాక్టర్ చంద్రకళ వివరించారు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. మరి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ నెంబర్ 040 ఈ నెంబర్ను జత చేసి 2324085852, మరొక నెంబర్ 2324085853, ఇంకొక నెంబర్ 2955092 ఈ నెంబర్లకు ఫోన్ చేసి పైప్డ్ న్యాచురల్

బయోగ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రకటన విన్నారు, ఇప్పుడు ఒక చిత్రగీతం విందాము.

0: వ్యవసాయ సూచనలు. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారము. నా పేరు డాక్టర్ గద్దే జ్యోతి, శాస్త్రవేత్త మరియు హెడ్ పూల పరిశోధన స్థానం రాజేంద్ర నగర్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో చామంతి సాగుని ఆఫ్ సీజన్లో మనము ఏ విధంగా అధిక లాభాల పరంగా సాగు చేయవచ్చు, వాటి గురించి వివరాలు తెలుసుకుందాము. ఆఫ్ సీజన్ అంటే పంట లేని కాలము. ముఖ్యంగా వాణిజ్యపరంగా సాగు చేసే పూల మొక్కల్లో ఈ బంతి, చామంతి, గులాబీ

అవి మల్లె ఇవన్నీ కూడా మనకి జూన్ నుంచి డిసెంబర్ వరకు నాటుకోవచ్చు. సంవత్సరం పొడవుతా కూడా మనకి పూలు లభించే రకాలు కూడా ఈనాడు మనకి మార్కెట్లో కానీ లభ్యమవుతున్నాయి. అయితే అదే విధంగా ఈ యొక్క చామంతి మాత్రము రబీ కాలం పంట, అంటే ఇది మనము వర్షాకాలం అంటే జూన్ జూలై నాటుకున్నట్లయితే మనకి దాదాపు అక్టోబర్ నవంబర్లో చలికాలంలో పూత దశకు అనేది వస్తుంది. పూత దశకి వచ్చే ముందు కూడా చామంతి ముఖ్యంగా ఈ యొక్క శాకీయ భాగం అనేది చాలా వరకు ఉండాలి. 2 3 నెలలు శాకీయ భాగంలో ఉంటేనే ఆ యొక్క కొమ్మలు ఆకులు రెమ్మలు ఇవన్నీ కూడా ఎక్కువ శాతంలో పూల మొగ్గలు తొడగడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము చామంతిలో ముఖ్యంగా ఈనాడు మనకి చాలా డిమాండ్ ఉంటుంది. అంటే కార్తీక మాసం కావచ్చు, చలికాలంలో అంటే మనకి పంటలు మనకి ముఖ్యంగా ఈ బతుకమ్మ కావచ్చు, తర్వాత దీపావళి, అదేవిధంగా క్రిస్మస్, సంక్రాంతి, ఉగాది ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి పండుగలు పెళ్లిళ్ళ సీజన్లో చామంతి చాలా అందమైన పూల మొక్క. ఇందులో చామంతిలో రకరకాల కలర్స్ కూడా ఉంటాయి. అయితే చామంతిలో వాణిజ్యపరంగా మార్కెట్లో ఎక్కువగా ఈ యొక్క తెలుపు రంగు, పసుపు రంగు, ఆ తర్వాత ఎరుపు రంగు, పింక్, గులాబీ అలాంటి రంగుల యొక్క చామంతులకు కూడా మంచి డిమాండ్ అనేది ఉంటుంది. చామంతి మొక్కల్ని మనము 4 రకాల ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా మనము విడిపూల కొరకు మనము ప్రధాన పొలంలో సాగు చేస్తాము. కట్ ఫ్లవర్స్ కోసం కూడా మనం సాగు చేస్తాము. ఆ పాలీ హౌసెస్లో, హరిత గృహాల్లో కట్ ఫ్లవర్స్ కోసం సాగు చేస్తాము. అదేవిధంగా మనము ఈ యొక్క కుండీ మొక్కల్లో, అంటే ఇవాళ పట్టణ ప్రాంతాల్లో పూల మొక్కలు పెంచడానికి స్థలం లేక బాల్కనీలో చిన్న సైజు మొక్కల్ని కూడా మనము పాట్ మమ్స్ అంటారు. వీటన్నిటిని కూడా మనము సాగు చేసుకోవచ్చు. కాబట్టి మనకి కార్తీక మాసంలో ఎక్కువగా ఈ యొక్క చామంతి పూలకి మంచి డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా మనకి డిసెంబర్లో సంక్రాంతి వరకు కూడా ఈ యొక్క అయ్యప్ప స్వాములు యొక్క పూజలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క చామంతి పూలకి ఎంతగానో డిమాండ్ ఉంటుంది. చామంతి పూలని మనము ముఖ్యంగా రబీ కాలం అంటే మనకి అక్టోబర్ నవంబర్లో చలికి పూలు ఎక్కువగా పుష్పించడము, ఎక్కువ దిగుబడి నాణ్యత రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనము ఒక్కొక్కసారి రైతు సోదరులు జూన్ జూలైలో ఆ యొక్క కటింగ్స్ పెట్టలేనప్పుడు, అంటే పెట్టినా కూడా వర్షానికి దెబ్బతినిపోవడము, మొక్కలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి అకాల వర్షాల వల్ల కానీ భారీ వర్షాల వల్ల కానీ ఒక్కొక్కసారి ఆ నారుమడి దెబ్బతినడము, లేదంటే ప్రధాన పొలంలో ఒక వారము ఒక నెల వయసు గల మొక్కలు ఈ అధిక వర్షాలకి దెబ్బతినడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్కసారి సీజన్ కొంచెం నాటడం లేట్ అవుతుంది. అంటే జూలై ఆగస్టులో వాళ్ళు నాటుకున్నట్లయితే చిన్న మొక్క కూడా చలి తగలంగానే పువ్వులు రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే చామంతిలో శాకీయ భాగం తగినంత లేదో, మనం చిన్న మొక్కల్ని లేటుగా నాటడం వల్ల చిన్న మొక్కకే పువ్వు రావడం జరుగుతుంది. అంటే శాకీయ దశ ఆగిపోయి పుష్పించే దశకి మొక్క చలి వల్ల చేరుకుంటుంది. సో అట్లాంటి టైంలో రైతులకి అధిక దిగుబడులు అనేవి రావు. ఎప్పుడైతే శాకీయ భాగం బాగా గుబురుగా కనీసం 2 నెలల శాకీయ భాగం ఉంటే తప్ప మనకి అధిక శాతంలో పూల మొగ్గలు పువ్వులు అనేది రావడం జరుగుతుంది. సో అట్లాంటి టైంలో రైతు సోదరులు ఆ యొక్క ఆఫ్ సీజన్ అంటే పంట లేని కాలంలో కూడా మనము నష్టపోకుండా చామంతిలో పంటను తీసుకోవచ్చు. అదే విధంగా అంటే ఏ రైతులైతే జూన్ జూలై ఆగస్టులో నాటుకోలేకపోయారు, అంటే ఆగస్ట్ సెప్టెంబర్లో లేటుగా చామంతిని నాటడం జరిగితే వాటిని చలికాలంలోకి వాటిని ఓపెన్గా ఉంచకుండా వాటిపైన ఒక బ్లాంకెట్ కావచ్చు, లేదంటే నల్లటి పాలిథిన్ షీట్స్, వాటి అన్నిటిని కూడా ఈ యొక్క ఇనుప చువ్వల ద్వారా ఆ యొక్క బెడ్ల చాలా మధ్యలో కూడా మనము ఈ యొక్క కండిషన్స్ అంటే ఇలాంటి పరిస్థితులని మనము ఆ మొక్కల పైన మనము ఈ యొక్క బ్లాక్ పాలిథిన్ షీట్ వాటిని కప్పి వాటి కింద ఎలక్ట్రిక్ బల్బ్స్ అనేవి పెట్టాలి. అంటే ఎక్కువ శాతం ఈ బల్బ్స్ ని మనము రాత్రిపూట పెట్టడం వల్ల ఏమవుతుందంటే మొక్కకి ఎక్కువగా వేడి తగిలి చలి నుంచి ఆ మొక్కల్ని సురక్షితంగా ఉంటూ అది పుష్పించే దశకు వెళ్లకుండా అధిక ఉష్ణోగ్రతల వలన ఈ యొక్క పంట మనం లేటుగా నాటినప్పటికీ కూడా పూల మొక్కలు ఇంకా అది చలికాలం రాలేదనే భ్రమలో ఉంటాయి. కాబట్టి ఈ యొక్క బల్బుల నుంచి ఉత్పత్తి అయ్యే ఉష్ణోగ్రతల వలన శాకీయ భాగం బాగా పెరగడం అనేది జరుగుతుంది. సో ఏ రైతులైతే ఈ యొక్క వానాకాలం ప్రభావం వల్ల మొక్కలు డ్యామేజ్ అయినా, ప్లాంటింగ్ అంటే నాటడం డిలే అయినా కూడా ఇలాంటి చిన్న మార్పుని అంటే వాటిపైన ఈ యొక్క పాలిథిన్ షీట్స్, బ్లాక్ పాలిథిన్ షీట్ ని నల్లటి పాలిథిన్ షీట్లను కప్పి దానిల కింద బల్బ్స్ ని అమర్చడం వలన మనం కొంతకాలము ఈ యొక్క పుష్పించే దశని డిలే చేసి మంచి శాకీయ పెరుగుదల వచ్చిన తర్వాత ఈ యొక్క బల్బ్స్ ని ఆ షీట్ ని తీసేసి మనము డిసెంబర్ జనవరిలో కూడా మొగ్గలు వచ్చేలాగా మనము ఈ యొక్క పంట లో ఉండే ఫిజియాలజీ అంటే పంటల యొక్క గుణాన్ని కూడా మనం మార్చేయచ్చు.
అంటే మనకి శీత రబీ కాలంలో, అంటే శీతాకాలంలో రావాల్సిన పూలని మనము డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి

0: వరకు కూడా మనము డిలే చేసుకొని శాకే భాగాన్ని బాగా పెరిగిన తర్వాతనే ఈ యొక్క పుష్పించే దశకి వదిలే విధంగా ఈ యొక్క నల్లటి పాలిథిన్ షీట్లుగా బల్బుల సహాయంతో మనము పంట కాలాన్ని కొంచెం ముందుగా జరుపుకోవచ్చు. అంటే మనకి జనరల్ సాధారణంగా మార్కెట్లో మనకి సెప్టెంబర్ వర్షాలు అయిపోతాయి కాబట్టి చలికాలం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ 4 నెలలు చామంతులు బాగా దొరుకుతాయి. అయితే ఏ రైతులైతే డిలే ప్లాంటింగ్ అంటారు, అంటే లేటుగా ప్లాంట్ చేసిన వాళ్ళు ఈ బల్బుల సహాయం వల్ల ఈ పుష్పించే దశని పోస్ట్ పోన్ చేసి మనము జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ కూడా ఎండాకాలంలో కూడా మనకి మంచిగా పూత దశ వచ్చే విధంగా తగినంత శాకే దశని మనము అభివృద్ధి చేసిన తర్వాత షేడ్ నెట్ల కింద అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి పూలు దెబ్బ తినకుండా షేడ్ నెట్లను అమర్చి పంట లేని కాలం అంటే ఆఫ్ సీజన్లో కూడా మనము మార్కెట్లో పూలని లభ్యమయ్యే విధంగా మనం చేసినట్లయితే మామూలుగా సీజన్లో ఉండే పూలైతే కేజీ 200-250 మ్యాక్సిమం 300 ఉంటాయి. మనము పంట లేని కాలం అంటే ఆఫ్ సీజన్లో మనం ఈ చామంతులని ఉత్పత్తి చేసి షేడ్ నెట్ల సహాయంతో బల్బుల సహాయంతో పాలిథిన్ షీట్స్తో శాకే దశని షేడ్ నెట్ సహాయంతో పుష్పించే దశలో మనము అకాలంలో అంటే పంట లేని కాలంలో మార్కెట్లో ఫ్లవర్స్ లేనప్పుడు పక్క రాష్ట్రాల నుంచి మనము దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మన పొలంలోనే మనం ఉత్పత్తి చేసినట్లయితే ఆఫ్ సీజన్లో మనం మార్కెట్ ధర ఈజీగా కిలో 500-600 రూపాయలు పోతాయి. కాబట్టి ఇలాంటి చిన్నపాటి మెలకువని పాటించి మనము ఆఫ్ సీజన్లో కూడా చామంతి లేని మార్కెట్లో పూలు లేని టైంలో కూడా మనము పూలని ఉత్పత్తి చేసి రైతులు ఇంకా డబుల్ రాబడి వచ్చే విధంగా కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి చామంతులకి మార్కెట్లో ఎప్పుడు కూడా మంచి గిరాకీ అనేది ఉంటుంది, ఎందుకంటే వీటిలో ఉండే కలర్స్ కావచ్చు, ఆ పూల ఆకారం కావచ్చు, అదేవిధంగా మనకి పండుగలు ఇవన్నీ కూడా నెలకొకసారి ఒక పండుగ ఉండడం వలన కూడా మనము సకాలంలో చామంతి సాగు చేయలేని రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క అంటే ఆఫ్ సీజన్ పంట లేని కాలంలో కూడా మనము మార్కెట్లో లభ్యమయ్యే విధంగా ఈ చిన్నపాటి టెక్నాలజీ అంటే ఈ యొక్క బ్లాక్ నల్లటి పాలిథిన్ షీట్స్ ఎలక్ట్రిక్ బల్బులు వాటి మీద అమర్చి 2-3 నెలలు తగినంత శాకియా భాగం పెరిగిన తర్వాత ఆ లైట్లు తర్వాత ఈ యొక్క నల్లటి పాలిథిన్ షీట్ తీసివేసి తర్వాత వాటికి ఎండాకాలం ఎక్కువ అవుతుంది. మనకి డిసెంబర్ జనవరి నుంచే ఎండలు మొదలవుతాయి కాబట్టి పూలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి వాటి మీద షేడ్ నెట్స్ సహాయంతో డ్రిప్ మల్చింగ్ ద్వారా మనము పూలని మంచి నాణ్యత గలి రబీ కాలంలో యొక్క అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఎలాంటి నాణ్యత గల పూలని ఉత్పత్తి చేస్తామో అదే మాదిరిగా షేడ్ నెట్ల సహాయంలో మనము జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు కూడా విరివిగా ఈ పువ్వులని మార్కెట్లో లభ్యమయ్యే విధంగా మనము ప్లాన్ చేసుకొని ఇంకా సీజన్లో ఉండే పంటల దిగుబడి పంటల రాబడి కంటే కూడా మనము ఆఫ్ సీజన్లో పూలు మన మార్కెట్లో లభ్యమయ్యే విధంగా రైతు సోదరులు ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి డబల్ ద ఇన్కమ్ అంటే 500-600 కేజీ వరకు కూడా పూలు పలకడం అనేది జరుగుతుంది పూల ధర. కాబట్టి ఇలాంటి చిన్నపాటి టెక్నిక్స్తో రైతు సోదరులు వర్షాకాలంలో నాటుకోలేదు పంట ఫెయిల్ అయిందని దిగులు చెందకుండా ఈ టెక్నాలజీతో వాళ్ళు ఆఫ్ సీజన్లో కూడా మార్కెట్లో ఈ పూలు లభ్యమయ్యేలా చేసుకొని మంచి నాణ్యత గల పూలని సరఫరా చేసి మంచి దిగుబడులను రాబడులని సులువుగా సాధించవచ్చు. ధన్యవాదాలు.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో 13,041 కోట్ల రూపాయలు విలువ చేసే 5 ప్రాజెక్టును ఆమోదించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరచడం ప్రభుత్వం లక్ష్యమని రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దక్షిణ మండలి సమితి సమావేశం రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన తమిళనాడులోని మహాబలిపురంలో జరుగుతుంది. గాలి క్రికెట్ టెస్టులో భారత్ శ్రీలంకను 165 పరుగుల తేడాతో ఓడించింది. కేంద్ర మంత్రివర్గం ఈరోజు 4 రైల్వే ప్రాజెక్టులతో సహా 5 ప్రాజెక్టులకు 1 హైవే ప్రాజెక్టుకు ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం ఈరోజు 13,041 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులను ఆమోదించిందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
2: 5 బహుత్ బడే ఫేసిలిటీ పహలే 4 ప్రాజెక్ట్స్ హై జోకి రైల్వే కే హై ఆర్ 5వా ప్రాజెక్ట్ హైవే కా హై. పహలే 4 ప్రాజెక్ట్ మే జో హావడా సే చెన్నై కి రూట్ హై, మెయిన్ లైన్ హై, ఇస్ మెయిన్ లైన్ కే క్వాడ్రూప్లింగ్ కే డిసిజన్స్ హై ఆర్ ఏక్ హై కటక్ సే పారాదీప్ రైల్వే లైన్ కా క్వాడ్రూప్లింగ్ కా 3rd and 4th లైన్ ఆర్ 5వా ప్రాజెక్ట్ హై ముజఫర్పూర్ సే సీతామడి హోతే హే సోన్బర్సా ఎక్ తక్ యే 4 లేన్ హైవే బనానే కా టోటల్ 13,041 కరోడ్ రూపీస్ కే ప్రాజెక్ట్స్ ఆజ్ కేబినెట్ నే అప్రూవ్ కియే.
1: పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాలను రైల్వేకి సంబంధించిన 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు కవర్ చేస్తాయని మంత్రి చెప్పారు. ఖగ్రగ్పూర్ భద్రక్ 4వ లైను, భద్రక్ హరిదాస్పూర్ 4వ లైను, గుమ్మిడి పూండి గూడూరు 3వ, 4వ లైను, కటక్ పరదీప్ 3, 4వ లైను. దీనివల్ల భారతీయ రైల్వే నెట్వర్క్ దాదాపు 410 కిలోమీటర్ల అదనంగా కలుస్తాయి. 9,450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో

0: ప్రాజెక్టులు 2030-31 నాటికి పూర్తవుతాయని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. పెరిగిన లైన్ సామర్థ్యం రవాణా సౌలభ్యాన్ని గణనీయంగా పెంచుతుందని, దీనివల్ల భారతీయ రైల్వేలకు మెరుగైన నిర్వహణ సామర్థ్యం, సేవల్లో విశ్వసనీయత చేకూరుతుందని మంత్రి చెప్పారు. ఈ ప్రతిపాదిత మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు దాదాపు 60 లక్షల జనాభా కలిగిన సుమారు 6,448 గ్రామాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. కుల్దీహా వన్యప్రాణుల అభయారణ్యం, బిత్తరకణిక నేషనల్ పార్క్, మా భద్రకాళి ఆలయం, మా ధమారాయ్ ఆలయం, పంచలింగేశ్వర ఆలయం, పులికట్ సరస్సు, నెలపట్టు అభయారణ్యం, శ్రీ వీరరాఘవ పెరుమాళ్ ఆలయం, ధవళేశ్వర ఆలయం, లలితగిరి వంటి దేశంలోని అనేక ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ఈ సామర్థ్యాల పెంపుదల వల్ల రైలు కనెక్టివిటీ మెరుగవుతుంది. బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంటు, ఉక్కు కంటైనర్లు, ఆటోమొబైల్స్, ఆహార ధాన్యాల వంటి వస్తువుల రవాణాకు ఈ ప్రాజెక్టులు అత్యవసర మార్గాలుగా ఉన్నాయి. బీహార్లో 22వ నంబర్ జాతీయ రహదారి ముజఫర్పూర్ సీతామడి సోన్బర్సా సెక్షన్ను 4 లేన్ల స్టాండర్డ్గా అప్గ్రేడ్ చేసేందుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియజేస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. 3,590 కోట్ల రూపాయలకు పైగా మొత్తం మూలధన వ్యయంతో హైబ్రిడ్ అన్యూటీ మోడ్ కింద 82.57 కిలోమీటర్ల మేరకు ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తారని అశ్విని వైష్ణవ్ చెప్పారు. బీహార్లో విస్తరిస్తున్న నేషనల్ హైవే నెట్వర్క్తో దీనికి అనుసంధానం కారణంగా ఈ ప్రాజెక్టు అత్యంత వ్యూహాత్మక ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వృద్ధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, దేశం 6 నుంచి 8% శ్రేణిలో వృద్ధి చెందుతోందని సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, సమగ్ర వృద్ధి, తయారీపై బలమైన దృష్టి అనే 4 కీలక రంగాలు ఈ వృద్ధి కథనాన్ని నడిపిస్తున్నాయని ఆయన చెప్పారు.
1: The investment story is very important part of our entire growth journey. From a very minuscule investment that we used to make in our country, the public investment, today we have reached a level where we are making a sustained public investment of $130 billion every year. That much economic activity has helped our country grow in a very sustained manner, generate lots of new employment opportunities, and make sure that the benefits of growth reach every segment of the society.
0: సుస్థిరమైన వృద్ధి ద్వారా ఉపాధి కల్పన పెరిగి సమాజంలో ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందుతాయని అశ్విని వైష్ణవ్ చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉత్తరప్రదేశ్ జపాన్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2026 ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఖర్చుతో లేకుండా అధిక నాణ్యత గల మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత గల మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అయితే మౌలిక సదుపాయాల అభివృద్ధి నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ టన్నెల్స్ అండ్ బ్రిడ్జెస్ కాన్ఫరెన్స్ను ఉద్దేశించి మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. మన దేశంలో ఉపాధి వృద్ధిని యువ కార్మికులు ముందుకు నడిపిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్త యూనివర్సల్ అకౌంట్ నెంబర్లో 79% మంది 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఉన్నారని పల్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 అనే నివేదిక తెలియజేసింది. ఆ సంవత్సరంలో 57,000 పైగా కొత్త యుఏఎన్లు జనరేట్ అయ్యాయని, అందులో 21 నుంచి 20 సంవత్సరాల వయసు గలవారు 35% పైగా ఉండి అధికారికంగా ఉపాధి రంగంలోకి ప్రవేశిస్తున్న అతిపెద్ద సమూహంగా నిలిచినట్లు నివేదికలో వెల్లడించారు. 2024-25లో కొత్త ఈపీఎఫ్ఓ చందాదారుల్లో దాదాపు 59% మంది 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు కలవారేనని, ఇది భారత అధికారిక ఆర్థిక వ్యవస్థకు యువ కార్మికులు పెరుగుతున్న పాత్రను హైలైట్ చేస్తోందని నివేదిక వెల్లడించింది. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువతకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే కార్యక్రమం అమలును సమీక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో చేసిన ప్రకటన ఆధారంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సదర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు అధ్యక్షత వహిస్తారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమితిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు, అలాగే పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ సమావేశానికి దక్షిణ ప్రాంతానికి చెందిన సభ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, అడ్మినిస్ట్రేటర్

0: మంత్రులతో పాటు ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు సీనియర్ మంత్రులు కూడా హాజరవుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో జోనల్ కౌన్సిల్ ఒక స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. రాష్ట్రాలు ప్రస్తావించిన అంశాలను ముందుగా జోనల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు సమర్పిస్తారని, అక్కడ చర్చించిన తర్వాత మిగిలిన అంశాలను ఆమోదం కోసం జోనల్ కౌన్సిల్ సమావేశం ముందు ఉంచుతారని ప్రకటనలో పేర్కొన్నారు. పౌరులకు సమాచారం అందించేందుకు, వారిని భాగస్వాములు చేయడానికి మాత్రమే కాకుండా వారి సమస్యలను ఆలకించి అర్థం చేసుకోవడానికి తగిన విధంగా స్పందించడానికి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రభుత్వోద్యోగులకు సూచించారు. సమాచారం వేగంగా ప్రయాణించేటప్పుడు అధికారిక సమాచార ప్రసారానికి విశ్వసనీయత, ప్రజా ప్రయోజనం, ఖచ్చితత్వం మార్గదర్శకం కావాలని ఆమె చెప్పారు. రాష్ట్రపతి భవన్లో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతో సమావేశం జరిపిన సందర్భంగా రాష్ట్రపతి ఈ మాటలు చెప్పారు. అమెరికా సైనిక బలగాలకు సహాయం చేయవద్దని లేదా సహకరించవద్దని పర్షియన్ గల్ఫ్ దక్షిణ తీర దేశాలను ఇరాన్ కోరింది. ప్రాంతీయ స్థావరాల వద్ద జరుగుతున్న సైనిక కార్యకలాపాలను ఇరాన్ నిశితంగా పరిశీలిస్తోందని ఇరాన్ సాయుధ దళాల అధిపతి అయిన జనరల్ అలీ అబ్దుల్లాహీ హెచ్చరించారు. అమెరికా ఇరాన్ల మధ్య ఘర్షణ నాలుగో నెలలో కొనసాగుతున్న తరుణంలో పశ్చిమాసియాలో తమ సైనిక ఉనికిని తగ్గించుకునే దిశగా అమెరికా తన బలగాల మోహరింపును మదింపు చేస్తున్న సమయంలో ఇరాన్ ఈ హెచ్చరిక జారీ చేసింది. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన మిక్స్డ్ డబుల్స్ జోడి ధ్రువ్ కపిలా, తనీషా క్రస్టో న్యూఢిల్లీలో ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి కూడా వాకోవర్ లభించడంతో ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. అయితే పురుషుల సింగిల్స్ ఆటగాడు లక్ష్య సేన్, విమెన్స్ సింగిల్స్ క్రీడాకారిణి ఉన్నతి కూడా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. గాలేలో జరిగిన మొదటి క్రికెట్ టెస్టులో శ్రీలంకపై భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంతో భారత జట్టు నిలిచింది. 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో శ్రీలంక ఈరోజు 5వ రోజు భోజన విరామ అనంతరం సెషన్లో 206 పరుగులకు ఆల్అవుట్ కావడంతో భారత్ విజయం సాధించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ వేళ జరిగిన కేబినెట్ సమావేశంలో 13,041 కోట్ల రూపాయలు విలువ చేసే 5 ప్రాజెక్టులను ఆమోదించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరచడం ప్రభుత్వం లక్ష్యమని రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దక్షిణ మండలి సమితి సమావేశం రేపు తమిళనాడులోని మహాబలిపురంలో జరుగుతుంది. గాలే క్రికెట్ టెస్టులో భారత జట్టు శ్రీలంకను 125 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తి పంటలో ఆశించే చీడపీడల నివారణ. ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త ఓ శైలజ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ వీరన్న భూక్య.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి పంటలో ఆశించే చీడపీడలు నివారణ మార్గాలు. ప్రస్తుతం ప్రతి పంటలో ఆశించేటటువంటి చీడపీడను ఎలా నివారించాలి? పాలెం కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారు. మేడం నమస్కారం. మేడం
2: నమస్తే అండి.
1: ప్రస్తుతం ప్రతి పంట ఏ దిశలో ఉంది? ప్రతి పంటకు సాధారణంగా ఆశించే చీడపీడలు ఎలా ఉంటాయి?
2: మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పత్తి పంట ప్రస్తుతం శాకీయ దశ నుండి తర్వాత గూడ మరియు పూత ఏర్పడే దశలో ఉంది. అంటే సుమారుగా 75 నుంచి

0: 80 రోజుల దశలో ఉంది. సో ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు పంట దశలో ఆశించేటువంటి ముఖ్యమైనటువంటి చీడపీడలు, ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు గనక
1: ప్రతి పంట ప్రస్తుతం ఏ దశలో ఉంది, అలాగే ఎటువంటి చీడపీడలు ఆశిస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాము. ప్రధానంగా మన రాష్ట్రంలో మనము ప్రత్యేకించి కొన్ని పరిస్థితులను చూసుకున్నట్లయితే, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఈ స్థితిలో ఈ పంట దశ ప్రస్తుతం ఏ విధంగా ఉంది, మరి వీటికి ఎటువంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉందట?
0: ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, అంతేకాకుండా మేము జరిపించినటువంటి క్షేత్ర ప్రదర్శనలో ప్రస్తుతము గత 2 వారాలుగా మేము క్షేత్ర సందర్శనలను జరిపిస్తా ఉన్నాము. దాంట్లో మేము వివిధ రైతు పొలాల్లో పత్తి పంట యొక్క పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే, ఇప్పుడు పూత మరియు గూడ ఏర్పడే దశలో ఉంటుంది. అంతేకాకుండా కొంత ఈ ఎల్నినో ఎఫెక్ట్ ద్వారా రైతు సోదరులు జూన్ నెల, జూలై మొదటి వారాల్లో కొంత నీటి ఎద్దడిని ఫేస్ చేసి ఆ తర్వాత పంట కొంచెం ఎదగకపోవడము, ఇలాంటి స్ట్రెస్ కి గురవ్వడము గమనించాం. కాకపోతే గత 2-3 రోజులు ఒక వారం నుండి పడినటువంటి వర్షాల ద్వారా కొంత రైతు సోదరుల యొక్క పంటలు చూసుకున్నట్లయితే కొంత మంచి ఎదుగుదల రావడమే కాకుండా కొంత పంట కండిషన్ అనేది చాలా బాగున్నట్టు మేము గమనించడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా వర్షాలు పడి ఆ తర్వాత మనకు బెట్ట ఏర్పడి ఆ బెట్టలో ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే పెరుగుతాయో ఈ సందర్భంలో ఖచ్చితంగా పత్తి పంటను రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతము రాష్ట్రమంతటా కూడా జాసిడ్స్ అంటారు, అంటే పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి, ఆ తర్వాత తెల్లదోమ, అంతేకాకుండా తామర పురుగులు, ఇవన్నీ కూడా పత్తి పంటను, అంటే సకింగ్ పెస్ట్ కాంప్లెక్స్ అంటారు, రసం పీల్చే పురుగులు అన్నమాట. సో ఇవన్నీ కూడా వివిధ రైతు పొలాల్లో గమనించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులను, ఉధృతిని మనము నివారించడానికి చేపట్టవలసినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని సస్యరక్షణ పద్ధతుల్ని చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే పురుగును గమనించగానే రైతులు వెంట వెంటనే రసాయనాలకు వెళ్లకుండా పంటలో ఈ యొక్క పురుగులను ఆకర్షించడానికి, వాటి యొక్క ఉధృతిని గమనించుకోవడానికి తెలుపు, నీలిరంగు, పసుపచ్చ జిగురట్టల్ని గనక ఎకరానికి ఒక పది చొప్పున అమర్చుకున్నట్లయితే వాటిని ఉధృతిని గమనించుకొని సామూహికంగా ఈ పురుగులను పట్టి మనం కొంత దీన్ని నివారించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉధృతి కొంత తక్కువగా ఉన్నప్పుడు మనము ముఖ్యంగా వేప సంబంధిత అజాడిరాక్టిన్ 1500 PPM అనేటువంటి వేప నూనెను 5%, అంటే 5 ml లీటర్ నీటికి, అంటే ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనం పిచికారి చేసుకుంటే ఈ వేప నూనె అనేది ఏంటి అనంటే, ఎప్పుడైతే పురుగులు గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్లపైన పడినప్పుడు గుడ్లు పొదక్కుండా, అంతేకాకుండా కొన్ని తల్లి పురుగులు ఈ మందుని మనం పిచికారీ చేయడం వల్ల గుడ్లు పెట్టడానికి ఇష్టపడు. అలాగే కోసస్థ దశలు, ఆ తర్వాత పిల్ల దశలు తర్వాత దశకి మౌల్ట్ అవ్వకుండా వెళ్లకుండా ఇవి దోహదపడతా ఉంటాయన్నమాట. కాబట్టి వేప నూనె అనేది మనకు తొలి దశలో ఆశించేటువంటి ఈ పిల్ల పురుగులు, కోసస్థ దశలు, అంతేకాకుండా గుడ్లను ఇవి సమర్థవంతంగా నివారించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దశలో సస్యరక్షణలో భాగంగా ముఖ్యంగా వేప నూనెను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే కొంత బెట్ట, ప్రొలాంగ్డ్ డ్రై స్పెల్స్ అంటారు, బెట్ట ఉష్ణోగ్రతలు పెరిగి కొంత బెట్ట పరిస్థితి ఎక్స్టెండ్ అయినప్పుడు రైతు సోదరులు ఖచ్చితంగా కొంత సస్యరక్షణ చర్యలు, రసాయనాలు వాడాల్సి వస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటి అనంటే, మనకి అస్టమాప్రిడ్ అనేటువంటి మందు, ప్రైడ్ అని మనకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది, ఇది 40 గ్రాములు ఒక ఎకరం చొప్పున. అట్లా లేదు అనంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందు ఒక 50 ml ఎకరం చొప్పున. లేదు అనంటే ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఫిప్రోనిల్ అనేటువంటి కాంబినేషన్ కెమికల్ ఉంటుంది, పులీస్ అని, సో అదొక 50 గ్రాములు ఎకరం చొప్పున. ఇవి ఈ మందులు ఉధృతిని బట్టి మార్చి మార్చి వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు రసం పీల్చే పురుగులన్నీ ఒక ఎత్తైతే, ఈ రసం పీల్చే పురుగులన్నింటిలో కూడా మనకు తామర పురుగులు చాలా ముఖ్యమైనటువంటివి అండి. అయితే ఈ తామర పురుగులు ఏం చేస్తాయి అనంటే, ఆకుల అడుగు భాగంలో ఆకును గోకి రసాన్ని పీలుస్తాయి అన్నమాట. ఈ క్రమంలో ఈ తామర పురుగులు ఏం చేస్తాయి, మామూలుగా పంట చుట్టూ ఉన్నటువంటి వయారి బామ అనేటువంటి ఒక కలుపు యొక్క పూలను, మకరందాన్ని ఆశిస్తూ ఉంటాయి. ఆ యొక్క పుప్పడిలో, మనకి వయారి బామ యొక్క పూల పుప్పడిలో మనకు వైరస్ అనేది, ఇలార్ వైరస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ వైరస్ ఏంటి అనంటే, మనకు ఎప్పుడైతే ఈ తామర పురుగులు ఆ పూలపైన మకరందాన్ని ఆశించడానికి వెళ్ళినప్పుడు ఆ పుప్పడి అనేది తగిలి, ఆ పుప్పడిలో ఉన్నటువంటి వైరస్ తామర పురుగులపైన తగిలి, ఆ తర్వాత ఇవి పంటపైకి వచ్చి, ఎప్పుడైతే ఈ తామర పురుగులు సాధారణంగా రాస్పింగ్ అండ్ సాకింగ్

0: కింగ్ అంటారనమాట. అంటే ఆకును గోకి రసాన్ని పీలుస్తాయి. ఆకు రప్చర్ అయినప్పుడు ఈ వైరస్ అనేది ఆకు లోపలికి వెళ్ళి అలా ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకు అలా మొత్తము వైరస్ అనేది పాకి తలమాడు తెగుల్ని వ్యాపిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్నే టొబాకో స్ట్రీక్ వైరస్ తలమాడు తెగులని అంటారు.
1: మేడం, ఈ దిశలో పంట ఎదుర్కొనే సమస్యలు ఏ విధంగా ఉంటాయి? ప్రస్తుతం కురుస్తున్నటువంటి ఈ వర్షాల వలన రైతు సోదరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉన్నాయి?
0: సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు ఏవైతే ఉంటాయో అవి వర్షం పడినప్పుడు ఆ వర్షానికి వాటర్ స్ప్లాషెస్కి అవి వాష్ ఆఫ్ అయిపోతాయి అన్నమాట. మనకి మనకు వర్షం పడిన వెంటనే రసం పీల్చే పురుగులు మనకు కనిపించవు, పురుగంతా వాష్ ఆఫ్ అయిపోతుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ ఉష్ణోగ్రత పెరుగుతుందో వెంటనే ఈ రసం పీల్చే పురుగులన్నీ ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇంతకు ముందుగా డిస్కస్ చేసినట్టు పచ్చపురుగు, పేనుబంక, తర్వాత మనకి తెల్లదోమ, అలాగే మనకు పిండి నల్లి ఇలాంటి పురుగులన్నిటికీ కూడా మనం సస్యరక్షణ చర్యల్ని చేపట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే ముఖ్యంగా తామర పురుగులు తలమాడు అనేటువంటి వైరస్ తెగుల్ని వ్యాపిస్తూ ఉంటాయన్నమాట. సో టొబాకో స్ట్రీక్ వైరస్ అని అంటారు. కాబట్టి దీనివల్ల ఏంటి అని అంటే ఇవి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ వెండి రంగులోకి మారిపోయి ఆ తర్వాత మొత్తం ఎండిపోయి బ్రిటిల్గా అయిపోతాయి ఆకులన్నీ, అంటే చిరిగిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. అయితే ఇవి ఈ తామర పురుగుల ఉధృతి తలమాడు తెగులు సోకినప్పుడు మనకేంటి అనంటే పూతగూడ అనేది రాలిపోయి మొత్తము పట్టకి అపారమైనటువంటి నష్టాన్ని తీసుకొని వస్తాయి. 2022-23 ఈ సంవత్సరాల్లో తలమాడు తెగులు అనేది విపరీతంగా పెరిగిపోయి పత్తి రైతులకు అపారమైనటువంటి నష్టాన్ని తీసుకొని వచ్చింది. కాబట్టి ముందుగానే మనకు ఉధృతిని ఆకు వెనకకు మధ్య మధ్యలో మనం గమనించుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఆకు వెనక భాగం తిప్పి చూసినట్లయితే ఈ తామర పురుగులు గమనించినట్లయితే వెంటనే తెలుపు నీలి రంగు జీవరట్లని అమర్చుకొని ఆ తర్వాత మనకి ముఖ్యంగా ఫిప్రోనిల్ ఇమిడాక్లోప్రిడ్ కాంబినేషన్ ఉన్నటువంటి మందును 50 గ్రాములు ఎకరం చొప్పున, లేదు అని అంటే తలమాడు తెగులు ఉధృతి పెరుగుతుంది అని గమనించినప్పుడు సల్ఫాక్సా ఫ్లోర్ అనేటువంటి మందు 1.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదంటే 240 మిల్లీలీటర్లు ఒక ఎకరం చొప్పున పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటు వేప నూనెను కలుపుకుంటే కూడా మనకి మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి.
1: మీరు చెప్పినటువంటి ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పటికీ కూడా శాకీయ దశలో ఆశించే రసం పీల్చే పురుగుల యాజమాన్యం ఏ విధంగా చేస్తే బాగుంటుంది?
0: ముఖ్యంగా రైతు సోదరులు గమనించుకుంటా ఉండాలి, మానిటర్ చేస్తూ ఉండాలి. దానికి గాను ఈ జిగురట్టల్ని సస్యరక్షణలో భాగంగా జిగురట్టల్ని అమర్చుకుంటే మనకి ఆ పొలంలో పురుగుల ఉధృతి అనేది ఎలా ఉంటుంది అని మనం గమనించవచ్చు. దాని ద్వారా వెంటనే మనము ఆ ఉధృతిని బట్టి సస్యరక్షణ చర్యల్ని చేపట్టవచ్చు. అయితే వీటితో పాటు రైతు సోదరులందరూ కూడా మాకు నాప్సాక్ స్ప్రేయర్స్ అని తర్వాత మాన్యువల్ గా తైవాన్ స్ప్రేయర్లని వాడుతూ ఉన్నారు. అయితే ఈ మధ్య డ్రోన్ల వాడకం కూడా ఎక్కువగా అవుతుంది. మామూలుగా వరి వివిధ రకాలైనటువంటి పంటలు వాడుతున్నారు కాబట్టి, అదే కాకుండా పత్తిలో కూడా మనకు సిఫారసు చేసినటువంటి రసం పీల్చే పురుగులకే కానీ మిగతా ఏదైనా తెగుళ్లకే కానీ సిఫారసు చేసినటువంటి మందులను డ్రోన్లను ఉపయోగించుకొని మనం పిచికారీలు చేసుకున్నట్లయితే మనం ఏంటి అనంటే తక్కువ సమయంలో మనము మంచి ఫలితాలను గమనించే అవకాశం ఉంటుంది.
1: వీటితో పాటు పూత కాత దిశలు ఆశించే పురుగులేంటి? అవి ఏ విధంగా చీడపీడలుగా మారి వాటిని అంటే పీల్చుకొని తినేయటం కానివ్వండి, లేదంటే పంటను నష్టం పరిచే విధంగా ఏ విధంగా తయారవుతుంటాయి, వాటి రకాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి, ఏ దిశలలో అవి ఆశించే అవకాశం ఉందంటారు?
0: సాధారణంగా మనకి శాకీయ దశలో ఆశించేటువంటి పురుగులు అంటే కేవలము మనకు రసం పీల్చే పురుగులు, ఆ తర్వాత తామర పురుగుల ద్వారా వ్యాపించేటువంటి తలమాడు తెగులు. అయితే ఈ పూత కాత దశలో ముఖ్యంగా గూడంతా చక్కగా వచ్చి కాయ ఏర్పడి దశలో మనకు గన కొంచెం వర్షాలు పడి వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉన్నట్లయితే వెంటనే మనకి కాయకుళ్ళు తెగులు అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య. మనకు పంటంతా చక్కగా వచ్చి కాయలు ఏర్పడుతున్నాయి అన్న టైంకి ఎప్పుడైతే ఈ వర్షాలు పడి తేమ శాతం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఈ కాయకుళ్ళు తెగులు. ఈ కాయకుళ్ళు తెగులు 2 రకాలుగా వస్తుందండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్స్టర్నల్ బోల్ రాట్ అంటే బాహ్యంగా వచ్చేటువంటి కుళ్ళు, ఆ తర్వాత ఇంటర్నల్ బోల్ రాట్ అంటే లోపల అంతరంగా వచ్చేటువంటి కుళ్ళు అన్నమాట. సో ఈ బాహ్యంగా అంతరంగా గనక ఒకవేళ కూగా మనకి ఆశించినట్లయితే మనకు ఆ కాయ అనేది సరిగ్గా పగలకుండా లోపల అంతా ఫంగల్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. దానివల్ల దాని నాణ్యత అనేది తగ్గిపోయి మొత్తం నల్లగా అయిపోతుంది అన్నమాట. కాబట్టి మనము ఈ బాహ్య కుళ్ళును మొదటగానే గమనించారు.

0: ఉంచుకొని కొంత మచ్చలు ఏర్పడము, ఒక బ్రౌన్ కలర్ మచ్చలు లాంటివి గనక మనము కాయ పైన గమనించినట్లయితే, ఇవి ముఖ్యంగా ఎక్కడ అంటే కింద వైపు ఉన్నటువంటి కాయల్లో ఈ కుళ్ళు అనేది, కాయకుళ్ళు అనేది మనం గమనిస్తూ ఉంటాము. వెంటనే గమనించుకొని వీటికి ఏంటి అని అంటే, కాయకుళ్ళుకు ప్రొఫైలాక్టిక్ స్ప్రేయింగ్ అంటే వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది, కొంత కాయ రంగు మారుతుంది అన్నప్పుడే వెంటనే మనము సిఫారసు చేసినటువంటి మందులైనటువంటి కాపర్ ఆక్సిక్లోరైడ్, లేదు అనంటే అజాక్సిస్ట్రోబిన్ లాంటి బ్యాక్టీరిసైడ్స్ అనమాట. ఇది బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి సంభవించేటువంటి తెగులు అనమాట. కాబట్టి ఇలాంటి బ్యాక్టీరిసైడ్స్ ని కనుక మనం వాడుకున్నట్లయితే, దీన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక 2 పిచికారీలు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీరు అంటే 600 గ్రాములు ఒక ఎకరం చొప్పున ఇలా మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనం దీన్ని సమర్థవంతంగా నివారించే అవకాశం ఉంటుంది.
1: మేడం, మీరు చెప్పినటువంటి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా రైతు సోదరులకి చాలా సందర్భాలలో ఒక పూత దిశ దాటి అదొక క్వాలిటీ అయినటువంటి పువ్వుగా మారి దాంట్లో నుంచి ఆ పత్తిని తీసి మంచి క్వాలిటీ ఉన్నది మార్కెట్కి తీసుకెళ్లాలి, మంచి ధర రావాలి అనుకున్నప్పుడు నీటి యాజమాన్యం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది?
0: మనకి మామూలుగా ప్రతి పంటలో కొన్ని క్రిటికల్ స్టేజెస్ ఉంటాయన్నమాట. ఓకే, శాకీయ దశ, పూత ఏర్పడే దశ, తర్వాత కాయ ఏర్పడే దశ. ఈ కాకుండా ఎక్కువగా మనం నీళ్ళు ఇస్తే మనకి మొక్కంతా ఎండిపోయే అవకాశం ఉంటుంది. మనకు ప్రతి పంటలో, పత్తనే కాదు ప్రతి పంటలో కూడా నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. అయితే పత్తిలో ఏంటి అనంటే, మనకు ఒక్కొక్కసారి అధిక వర్షాల వల్ల పొలంలో నీరు నిలిచిపోయి మనకి ఒక్కొక్కసారి ఎక్కువగా మనము నీరు ఇవ్వడం వల్ల, ఇరిగేషన్ ఇవ్వడం వల్ల కూడా మనకు పొలంలో నీరు నిలిచి ఉంటే ఒక్కొక్కసారి మనకు పారావిల్ట్ గుమ్మడి తెగులు అనే తెగులు సోకే అవకాశం ఉంటుంది. ఇది ఏంటి అనంటే, ఇది ఫంగస్ ద్వారా కానీ వైరస్ ద్వారా కానీ శిలీంధ్రం ద్వారా వ్యాపించేటువంటి తెగులు కాదు, కానీ ఎప్పుడైతే మనకు నీరు ఎక్కువ నిలిచి ఉన్నప్పుడు ఆ యొక్క వేళ్ళు పోషకాలను సరిగ్గా తీసుకోలేక అప్పుడు మొక్కంతా వాడుపట్టిపోయి అవి ఎరుపుగా మారిపోతుంది. అందుకే దాన్ని గుమ్మడి తెగులు అని అంటారనమాట. అయిపోయిన తర్వాత ఎండిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆబ్వియస్లీ అది ఎండిపోవడం వల్ల దాని ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు కాబట్టి వివిధ రకాల శిలీంధ్రాలు అటాక్ అయ్యి అది ఎండు తెగులుగా మారిపోతుంది అనమాట. సో అందుకని నీటి యాజమాన్యం అనేది కూడా చాలా ముఖ్యం. ఏవైతే క్రిటికల్ స్టేజెస్ అని మెన్షన్ చేశామో ఆ ముఖ్యమైనటువంటి దశల్లోనే నీటి తడులను ఇచ్చుకుంటూ మంచి యాజమాన్యాన్ని చేపట్టుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనకు వినిపిస్తున్నటువంటి ఈ ఎల్నినో ప్రభావం వల్ల ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే స్ప్రింక్లర్ల ద్వారా లేదంటే డ్రిప్పుల ద్వారా మనకి ఎంత అవసరమో అంత నీరు మాత్రమే మనము ఆ పొలానికి పంటకి ఇచ్చినట్లయితే నీటిని ఆదా చేసినట్టు వాళ్ళం అవుతాం, అలాగే మంచి దిగుబడులు కూడా సాధించవచ్చు.
1: మనం చాలా చోట్ల కొంచెము అంటే ఈ కుళ్ళు తెగులు అంటే కారు కుళ్ళు తెగులు యాజమాన్యం, దీన్ని ఎలా చేస్తే బాగుంటుందంటారు?
0: ముందుగా చెప్పినట్టు ఈ కాయకుళ్ళు తెగులు మనకు 2 రకాలుగా వస్తుంది. అది కూడా మనకి పంట బాగా గుబురుగా పెరిగిపోయిన తర్వాత మనకి గాలి ప్రసరణ అనేది సరిగ్గా ఉండదు కింద కాయల్లో, కింద భాగం అనమాట మొక్క యొక్క కింద భాగం.
1: వెలుతురు కూడా వాటికి
0: గాలి వెలుతురు సోకాలి. అదే మనకు వర్షం పడిపోయి కొంచెం వాతావరణం తేమున్నప్పుడు అక్కడంతా కంజస్టెడ్గా ఉండి ఆ తేమంతా కాయలకు పట్టిపోయి ఎక్కువగా ఈ కాయకుళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. అయితే రైతు సోదరులు ఇది కూడా ఒకటి గమనించాలి, అక్కడక్కడ కాయలు కుళ్ళిపోయినట్టు మనం గమనిస్తే వాటిని ఏరి దూరంగా పడేస్తే కూడా ఆ క్రాస్ ఇన్ఫెస్టేషన్ అనేది మనకి దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. అదొకటి. అంతేకాకుండా ముందుగా చెప్పినట్టు ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటే ముందుగానే మనకు తేమ ఎక్కువగా ఉండి వర్షాలు పడిపోయి మనకు చుట్టుపక్కలంతా తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ప్రొఫైలాక్టిక్గా మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి మందుతో ఒకసారి పిచికారీ చేసుకుంటే మనము ఆ శిలీంధ్రాలను నివారించే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వ్యాపించేటువంటి కాయకుళ్ళు తెగుల్ని నివారించే అవకాశం ఉంటుంది.
1: మేడం, మీరు చెప్తున్నటువంటి ఈ వీటన్నిటితో పాటు రైతులు దుక్కిని తయారు చేసుకునే రోజుల్లోనే అంటే ఈ పురుగులు నివారించుకోవటం కానివ్వండి, ఈ చీడపీడల ఉధృతిని తగ్గించుకునే సస్యరక్షణ చర్యలు లాంటివి అని చేపట్టొచ్చుంటారా?
0: రైతు సోదరులు పంట వేసే ముందే ఏంటి అనంటే మే నెలలో ముఖ్యంగా ఏవైనా పంట వేస్తున్నాము అనంటే వేసవిలో లోతైన దుక్కులు చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అనమాట. రైతు సోదరులు అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి అనంటే, ముఖ్యంగా ఎండకి ఆ భూమి లోపల మనం ఎప్పుడైతే అది లోతైన దుక్కులు చేసుకున్నప్పుడు, భూమి లోపల ఉన్నటువంటి శిలీంద్ర బీజాలే కానీ, పురుగుల యొక్క ముందు పంట యొక్క అవశేషాల్లో మిగిలిపోయినటువంటి పురుగుల కోసస్త దశలు, అంతేకాకుండా

0: కలుపు బీజాలే కానీ ఇవన్నీ కూడా ఎండబారిన పడి, ఆ తర్వాత మనకు పక్షుల బారిన పడి మనకు మెల్లగా ఇవి ఎండిపోయి ఆ తర్వాత చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని పంట వేసే మొదట్లోనే చక్క లోతైన వేస విదుక్కులు చేసుకొని ఆ తర్వాత మనకు జీవన ఎరువులే కానీ లేదు అనంటే పశువుల ఎరువులు ఇలాంటివి వేసుకొని కొంత సారాన్ని పెంచుకున్నట్లయితే మనకు భూసారం కూడా చాలా ముఖ్యమైనది ఏదైనా పంటకి.
1: మేడం, చివరిగా రైతు సోదరులకు మీరిచ్చే సలహాలు సూచనలు.
0: కాబట్టి ప్రస్తుతం పత్తి పండించేటువంటి రైతులు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు పంటను ఆశిస్తున్నటువంటి రసం పీల్చే పురుగులను నివారించుకోవడానికి మరి ముఖ్యంగా రాబోయేటువంటి తలమాడు తెగుల్ని అధిగమించడం కోసము ఎకరానికి ఈ జిగురు అట్టలు 10 చొప్పున తెలుపు మరియు నీలిరంగు జిగురు అట్టలను అమర్చుకొని ఆ తర్వాత వేప సంబంధిత మందులను వాడి సిఫారసు చేసినటువంటి మందులను అంటే లేబుల్ క్లెయిమ్ ఉన్నటువంటి గ్రీన్ పెస్టిసైడ్స్ ని మాత్రమే వాడి మీరు యాజమాన్య సస్యరక్షణని చేపట్టవలసిందిగా కోరుచున్నాము.
1: ప్రతి పంటలో చీడపీడల నివారణ ఈ అంశం గురించి డాక్టర్ ఓ శైల గారి సూచనలు, రైతు సోదరులు సస్యరక్షణ చర్యలు చేపట్టి చక్కటి దిగుబడి ఆశించాలని కోరుకుంటున్నాము. నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
2: మీరు ఇంతవరకు పత్తి పంటలో ఆశించే చీడపీడల నివారణ ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త ఓ శైలజ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ వీరన్న భూఖ్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇల్లు వాకిలి కార్యక్రమంలో భాగంగా జానపద గీతాలు వినే ముందు ఈ ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అనగా 28/2026 సాయంత్రం 7:15 ఇల్లు వాకిలులో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలంలో జొన్న పంటలో చీడపీడల నివారణ ఈ అంశం గురించి డాక్టర్ ఎం శంకర్, ప్రాంతీయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్త, రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా అప్పటికప్పుడే నేరుగా సమాధానాలు ఇస్తారు. మరి రైతు సోదరులు ఫోన్ చేయవలసిన నెంబర్లు 040 ఈ ఎస్టీడీ కోడ్ నెంబర్ను జత చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853, ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాము.

0: ఆకాశవాణి సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఈ అంశం గురించి సీఈఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమలతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం.
2: భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రజలకు చాలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మహిళలు, రైతులు, విద్యార్థులు, పారిశ్రామిక రంగాల వారు కూడా భాగస్వాములైనారు. ఇదే విధంగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు కూడా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి మన అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉంది. మరి దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సీఈఓగా డాక్టర్ సి చంద్రమౌళి గారు ఉన్నారు. వారిని ఈరోజు ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించాం. మరి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు అంటే ఏమి, అవి ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి, ఎవరెవరికి ఉపయోగపడుతున్నాయి, దానివల్ల ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారన్న విషయాలు వారిదైన మాటల్లో మనకు తెలియజేస్తారు. నమస్కారం అండి డాక్టర్ సి చంద్రమౌళి గారు.
3: నమస్కారం అండి
2: చంద్రమౌళి గారు. అసలు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఏమంటారు?
3: సార్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, సో ఇది వచ్చేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అన్న ఒక యూనో బాడీ ద్వారా ఇది నిర్మితమై ఉన్నాయి. సో దేశంలో మొత్తము అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్స్, ఇవి రెండు కలుపుకొని 100కు పైగా ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తామంటే, మేము ఎవరైనా సరే ఒక ఐడియాతో మా దగ్గరికి వస్తే

0: ఆ ఐడియాను ఎలాగ ఇన్నోవేషన్గా మనము మలుచుకోవాలి, ఆ ఇన్నోవేషన్ని మలుచుకోవడమే కాకుండా దాన్ని ఒక ప్రోడక్ట్గాను లేదా సర్వీస్గాను ఎలా మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎలా దాన్ని డెవలప్ చేస్తారు, దానికి కావాల్సిన సపోర్ట్, ఇవన్నీ కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్లో ప్రొవైడ్ చేస్తారు. ప్రోడక్టు సర్వీస్ వచ్చిన తర్వాత వీటిని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, సేల్ ఎలా చేసుకోవాలి, సేల్ చేసిన తర్వాత ఎలా స్థిరపడాలి ఆ బిజినెస్ అన్న దాని మీద వర్కౌట్ చేస్తాము, మేము సపోర్ట్ చేస్తాం. అంతేకాకుండా స్థిరపడిన తర్వాత స్కేల్ ఎలా చేయాలి, అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి. ఈ నెల మన 10 లక్షలు ఆదాయం వస్తుంది నా బిజినెస్ ద్వారా, నా ప్రోడక్ట్స్ సేల్ అవుతున్నాయి, 10 లక్షలు ఆదాయం వస్తుంది. నెక్స్ట్ 6 నెలల తర్వాత నాకు 1 కోటి రూపాయలు ఎలా రావాలి నెలకు, ఎలా చేయాలన్నది స్కేల్ అంటాం అన్నమాట. ఆ స్కేలింగ్ కూడా ఎలా చేయాలన్నది ఇక్కడ మేము సపోర్ట్ చేస్తాం. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఐడియాతో వచ్చినప్పుడు ఐడియా వ్యాలిడేషన్ ఎలా చేయాలి, దాని తర్వాత దానికి టెక్నాలజీ సపోర్ట్, ప్రోటోటైప్ సపోర్ట్ కావచ్చు, ఆ ప్రోటోటైప్ డెవలప్ చేయాలంటే ఫండింగ్ సపోర్ట్ కావచ్చు, లేదంటే ఎవరైనా ఎక్స్పర్ట్ ద్వారా దానికి ఒక గైడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. దాని తర్వాత మార్కెటింగ్కి వెళ్ళాలంటే మార్కెటింగ్ ఎక్స్పర్ట్తో కూడా గైడెన్స్ కావాలి, దానికి డిఫరెంట్ ఛానల్స్ కావాలి, నేషనల్ లెవెల్ మార్కెటింగ్ చేస్తామా, ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెటింగ్ చేస్తామా అన్నది మనము క్లుప్తంగా అక్కడ వాళ్ళ ప్రోడక్ట్ని బట్టి వాళ్ళ సర్వీస్ని బట్టి మనము ఆలోచింపజేసి అది ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న డిఫరెంట్ వ్యక్తులకు మనము ఈ సర్వీసెస్ అనేది సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. అంతేకాకుండా వర్కింగ్ స్పేస్ ఉంటుంది మన దగ్గర, ఆ వర్కింగ్ స్పేస్ కూడా మనము ప్రొవైడ్ చేస్తాం, ప్లస్ ల్యాబొరేటరీ సపోర్ట్ ఉంటుంది, ప్రోటోటైప్ ఫెసిలిటీ, సో టెక్నాలజీ, 3D ప్రింటర్స్ అంట, వర్క్షాప్ అంట, ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ, సో ఇలాంటివన్నీ కూడా మనము సపోర్ట్ చేస్తాం.
1: సరే చంద్రమౌళి గారు, ముఖ్యంగా ఇవి విద్యార్థులకు అలాగే ఇన్నోవేటర్లకు మరియు MSMEలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటారు?
0: సార్ ఫస్ట్ విద్యార్థులు తీసుకుంటే ఇక్కడ మనము 2 కేటగిరీస్గా తీసుకుంటాం. ఒకటి వచ్చేసి స్కూల్ విద్యార్థులు, ఇంకొకటి వచ్చేసి కాలేజ్లో చదువుతున్న విద్యార్థులు. సో ఫస్ట్ వచ్చేసి స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు మనం ముఖ్యంగా ఏంటంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ వారు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి ప్రవేశపెట్టారు. అవి భారతదేశం మొత్తంలో 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూల్లోనే ఒక గదిలో ప్రతి స్కూల్కి 20 లక్షలు వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తారు, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫండ్ ఇస్తారనమాట, గ్రాంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ గదిలో వీళ్ళు ఏదైనా వాళ్ళకు ఒక ఆలోచన ఉండి మేము ఏదైనా దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేయాలి అంటే క్లాస్ రూమ్లో నుంచి అటల్ టింకరింగ్ ల్యాబ్కి వెళ్ళి వాళ్ళు దాన్ని టింకర్ చేసి దాన్ని ఆ మైండ్ సెట్ ఏదైతే మేము ఆలోచిస్తున్నామో ఆలోచన కరెక్ట్ లేకపోతే రాంగ్ అని తెలుసుకోవడానికి ఈ టింకరింగ్ స్పేసెస్ అనేది ఉపయోగపడతాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఆ పిల్లల్లో ఉన్న ఇంక్విజిటివ్నెస్, క్వశ్చనింగ్ నేచర్, ఏదో కొత్తది తెలుసుకోవాలి మేము అన్న ఒక ఇది ఉంటుంది కదండి మనకు చిన్నప్పుడు, దాన్ని అలాగే ప్రిజర్వ్ చేయడానికి ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లేకపోతే స్కూల్లో స్టూడెంట్స్కు ఈ పర్టికులర్ ఆలోచన శక్తిని ఏదైతే ఉందో దాన్ని అలాగే ప్రిజర్వ్ చేయడానికి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు సపరేట్గా ఈ స్కూల్స్కి సపరేట్ ప్రోగ్రామ్స్ అనేటివి చేస్తాము. సంవత్సరం పొడవునా ఈ ప్రోగ్రామ్స్ అనేటివి ఉంటాయన్నమాట. మా టీం ఉంటుంది, మా టీం నెలకు ఒకసారి వెళ్తుంది కొన్ని స్కూల్స్కి, అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడము, ఎలాగే ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని రన్ చేయాలి వీటన్నిటినో కూడా మేము భాగస్వాములు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు సమగ్ర శిక్ష అలాగే యూనిసెఫ్తో కలిసి మేము అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు మేము కన్సార్షియం మెంబర్స్ అనమాట. మన దగ్గర 450+ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వీటికి కూడా మేము సపరేట్గా ఒక ప్లాన్ వేసుకొని డిఫరెంట్ టెక్నికల్ ఏజెన్సీస్తో వర్క్ చేస్తున్నాం. ఇది స్కూల్ లెవెల్లో వాళ్ళ ఆలోచన విధానం అలాగే ఉండాలి. నెక్స్ట్ లెవెల్ కాలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పర్టికులర్ ఇన్నోవేషన్ మైండ్ సెట్ అనేది అలాగే ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఇప్పుడు కాలేజ్లో ఉన్న విద్యార్థుల గురించి మనం మాట్లాడితే కాలేజ్లో ఉన్న విద్యార్థులు కూడా ఏమవుతుందంటే వాళ్ళకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి. మేము ఏదో ఒకటి చేయాలి డిఫరెంట్గా అన్నది మనం ఒక 100 మంది స్టూడెంట్స్కి చెప్తే అందులో ఒక 5-10 మంది బయటికి వస్తారనమాట. సరే నేను ఏదో కొత్తగా చేయాలి, నేను ఏదైతే కొత్తగా చేస్తున్నానో అది బయటికి వెళ్ళి మార్కెట్లోకి రిలీజ్ కావాలి, అది ప్రోడక్ట్ కావచ్చు సర్వీస్ కావచ్చు అన్న ఆలోచన ఉన్న వాళ్ళు విద్యార్థులు ఉంటారు కాలేజ్ లెవెల్లో. ఇలాంటి వాళ్లకు ఇదేంటంటే గిన స్కూల్ విద్యార్థులకు మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుతున్నాం, కాలేజ్ విద్యార్థులకు వచ్చేసరికి బిజినెస్ గురించి మాట్లాడతాం. ఈ బిజినెస్ చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళ ఐడియాను

0: వ్యాలిడేట్ చేయాలా, టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వాలా, దాని తర్వాత వాళ్ళకి బిజినెస్ ఇన్కార్పొరేషన్ చేయాలా, తర్వాత వాళ్లకు మార్కెట్లోకి వెళ్ళి ఎలా నువ్వు ఆ ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని అమ్మాలి అనేది నేర్పించాలి. ఇలాగా ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న స్టూడెంట్స్కు మా దగ్గర ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉంది, దాని పేరే అకాడమిక్ పార్ట్నర్షిప్ మోడల్. మేము ఇలాగా ఒక 50 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ త్రూఅవుట్ ఇండియాలో సపోర్ట్ చేస్తున్నాం. ఇందులో నుండి ముఖ్యమైన విషయం ఏంటంటే 12 ఇంక్యుబేషన్ సెంటర్లు మేము ఇప్పటికీ ఎస్టాబ్లిష్ చేశాం ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. ఎందుకంటే ఇది మా పని కాదు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు, బట్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఇది చాలా వినూత్నమైన ఎన్నో కార్యక్రమం మేము చేస్తుంది. ఇందులో వచ్చేసి 4 ఇంక్యుబేషన్ సెంటర్లు మంగళూరులో చేసాం, మంగళూరు ఎక్కడో కోస్టల్ కర్ణాటక రీజియన్లో చేసాం,
1: చాలా దూరం,
0: చాలా దూరం. అక్కడ మాకు ఒక పార్ట్నర్ ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇది చేసామన్నమాట. ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో మిగతా 8. కమింగ్ టు ద ఎంఎస్ఎంఈస్, ఎంఎస్ఎంఈస్ వారు ఏంటంటే ఎంఎస్ఎంఈస్ అందరూ కూడా ఏం చేస్తారంటే సార్, వెరీ బిజీ పీపుల్. వాళ్ళందరూ ఏంటంటే మేము ఒక రా మెటీరియల్ తెచ్చుకుంటాము, మధ్యలో మిషనరీ ఉంటుంది, ప్రాసెసింగ్ చేస్తాము లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, బయటకు వచ్చిన ప్రోడక్ట్ని మేము బ్రాండింగ్ చేసుకుంటాము, మేము మార్కెట్లోకి వెళ్ళి అమ్ముతాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఎంఎస్ఎంఈలకు, చాలా వరకు ఎంఎస్ఎంఈలకు ఇది రెగ్యులర్ ప్రాసెస్. కొంతమంది ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు, ఓకే. సో కొంతమంది డిఫరెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు, సర్వీసెస్లో ప్రోడక్ట్లో ఇలాగ చాలా వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎంఎస్ఎంఈస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ప్రాసెస్లో, నేను చెప్పిన ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తారు త్రూ మన స్కూల్ ఇన్నోవేటర్స్ కావచ్చు లేకపోతే కాలేజ్ ఇన్నోవేటర్స్ కావచ్చు, వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా ఐడియా ఉంది అని స్కూల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ వస్తే వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు, సరే నా దగ్గర ఐడియా లేదు నేనేం చేయాలని వచ్చినప్పుడు దానికి ఇదొక మార్గం, ఎంఎస్ఎంఈల దగ్గర ఉన్న ప్రాబ్లమ్ని తీసుకోవడము, వీళ్ళకు కనెక్ట్ చేయడము. ఒక ఐడియా తాను హ్యాకథాన్ ఆర్గనైజ్ చేస్తాము, వాళ్ళకి కనెక్ట్ చేసి ఇక్కడున్న టెక్నాలజీ కాలేజ్లో లేదా స్కూల్స్లో వాళ్ళు ఏదైతే టెక్నాలజీ డెవలప్ చేస్తారో మరి తిరిగి అది ఎంఎస్ఎంఈలకు చేరవేసేటట్టు చేస్తామన్నమాట.
1: సరే చంద్రమౌళి గారు, మరి రైతులకు గ్రామీణ మహిళలకు ఏ విధంగా తోడ్పాటును అందిస్తుందంటారు?
0: సార్, ఇది చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అద్భుతమైన టెక్నాలజీ తీసుకొచ్చి నేను ఒక 100 స్టార్టప్లు ఇక్కడ నేను తయారు చేసినా సరే, నాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకి మనం ఏం చేస్తున్నాం, మహిళలకు మనం ఏం చేస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైన విషయం. వీళ్ళే కాదు, డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇంకా మనకు. సార్, రైతుల దగ్గరకు వచ్చేసరికి 2 మార్గాల్లో మనం సపోర్ట్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే సార్, రైతులు ఏదైతే వాళ్ళు పండిస్తారో
1: ఉత్పత్తులు
0: ఆ ఉత్పత్తులను వాళ్ళు ఏదైతే ఇప్పుడు సంపాదిస్తున్నారో దాన్ని డబుల్ ఎలా చేయాలి, డబ్లింగ్ ఎలా చేస్తాం అంటే మనకి ఇక్కడ రాయలసీమలో తీసుకుంటే ఎక్కువ వేరుశనగ పంట ఉండేది మనం, మిల్లెట్స్ ఉంటాయి, ఓకే. సో ఈ పంటలను మనము మీరు డబుల్ ఎట్లా సంపాదించవచ్చు వీటి నుంచి అన్నది మేము సపోర్ట్ చేస్తాం. ఎలా అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ వేరుశనగ వాళ్ళు ఉన్నారనుకోండి, మా దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ ఉంది, ఏం చేస్తాము, మేము రీసెంట్గా జేఎన్టీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఎస్కే యూనివర్సిటీ అండ్ జేఎన్టీ వాళ్ళు అందరూ కలిసి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీని మా ఇంక్యుబేషన్ సెంటర్లో మేము రెడీ చేసాము. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ వేరుశనగ రైతులు ఎవరైతే ఉన్నారో మీకు ట్రైనింగ్ ఇస్తాం, రండి అని తీసుకొచ్చి ఈ మిషనరీ దగ్గర కూర్చోబెట్టేసి మీ వేరుశనగని దీంట్లో వేయండి, అందులో నుంచి నూనె వస్తుంది, పక్కన చిక్కీ వస్తుంది, నూనె వచ్చిన దాన్ని నువ్వు చెనిక్కాయ అమ్మితే ఎంత రేట్ వస్తుంది, 55-80 రూపాయలు వస్తుంది. అదే నువ్వు నూనె తీసి నూనె నమ్మితే
1: ఎక్కువ వస్తుంది,
0: చాలా ఎక్కువ వస్తుంది, 350-400 రూపాయలు కేజీ వెళ్తుంది. అఫ్ కోర్స్ ఎక్కువ చెనిక్కాయలు కావాలి, దాంతోపాటు పక్కన చిక్కీ వస్తుంది, దానికి కొంచెం బెల్లం వేసేసి మీరు చిక్కీ తయారు చేసేసి అమ్మచ్చు. ఇలాగ డిఫరెంట్ పద్ధతుల్లో ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ని ఎట్లా డబుల్ చేస్తాం మనము అన్నది చూస్తాం. ఇలాగ వేరుశనగ కాదు, టమోటా కావచ్చు లేకపోతే ఇంకొక పంట కావచ్చు, ఇలా వీటందరికీ కూడా
1: రైతులు పండించే ఉత్పత్తులు
0: ఏవైనా కావచ్చు ఎలా సపోర్ట్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్, సార్ నాకు కాఫీ బిజినెస్ చేయాలని ఉంది కానీ కాఫీ బిజినెస్ ఎలా చేయాలో మాకు తెలియదు సార్ అని చెప్పి ఎవరైనా వచ్చారనుకోండి, ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ కాఫీ బోర్డులో ఉంది ఒకటి కర్ణాటకలో బెంగళూరులో, మా దగ్గర 101 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయని చెప్పాం కదా, మేమందరూ మాకు ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది మా దగ్గర, మేమేం చేస్తాం

0: చేస్తాము, ఈ కాఫీ నువ్వు బిజినెస్ చేయాలా, సరే నేను అక్కడికి పంపిస్తా, వారం రోజులు అక్కడ ఉండు, అక్కడ స్పేస్ ఇప్పిస్తా, ట్రైనింగ్ ఇప్పిస్తా, నువ్వు వర్క్ చేయి, తర్వాత వచ్చి ఇటు బిజినెస్ పెట్టుకుని నీకు దానికి కావాల్సిన టెక్నాలజీ మిషనరీ అన్నీ కూడా అక్కడ నుంచి నేను సపోర్ట్ చేస్తా. ఓకే, ఇంకొకరు వస్తారు, సరే నేను డైరీలో కొంచెం వినూత్నంగా నేను చేయాలి, నాకు ఫస్ట్ డైరీ టెక్నాలజీస్ తెలుసుకోవాలని. సేమ్ డైరీ టెక్నాలజీ ఏదైతే మనకు బెంగళూరులో ఉందో అక్కడ అక్కడికి పంపిస్తాను. అలాగా టెక్స్టైల్స్కి సంబంధించి నిఫ్ట్ తిరుపూర్ అక్కడ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించిన సపోర్ట్ అన్నది మేమే అన్నీ ఇస్తామని చెప్పాం సార్. మాలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ వందల్లో ఉన్నాయి, అక్కడికి మేము సపోర్ట్ తీసుకొని ఆ నెట్వర్కింగ్ అన్నది చేస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మహిళలకు కూడా సపరేట్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ అని మా దగ్గర నారీ ప్రూనర్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. నారీ అంటే ఉమెన్, ప్రూనర్ అంటే ఎంటర్ప్రూనర్లో నుంచి ప్రూనర్ తీసుకున్నాం అనమాట. అట్లా నారీ ప్రూనర్ అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. సో ఇది కూడా అంతే, ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళకి డిపిఆర్ ఎలా రాయాలి, లోన్ స్కీమ్, లీడ్ బ్యాంక్ ఇక్కడ కెనరా బ్యాంక్ ఉంటుంది ఆ వాళ్ళతో ఎట్లా కొలాబరేట్ కావాలా, అక్కడ నుంచి సర్టిఫికేషన్స్ వస్తే వాళ్ళకి లోన్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం. ఈ సందర్భంగా నేను ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి మన అనంతపురంకు, మన ఎస్కే యూనివర్సిటీకు. అచీవ్మెంట్ గురించి కూడా షేర్ చేసుకుంటాను. ఇద్దరు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్, ఎవరైతే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్లో ట్రైనింగ్ తీసుకొని మెంటరింగ్ తీసుకొని వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారో, అలాంటి ఒక ఇద్దరు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్కు జూలై 31న మన ఇది జరిగింది సార్. ఇది నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, నేను కూడా వెళ్ళాను. రాష్ట్రపతి భవన్లో ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారి ఆధ్వర్యంలో వీళ్లకు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ రికగ్నిషన్ అన్నది జరిగింది సార్.
1: బాగుందండి చంద్రమౌళి గారు. ఎస్కే యూనివర్సిటీలో ఉండే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా ఏమేమి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు, అవి ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: మీరింతవరకు ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఏ హేమలతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పౌరులకు సమాచారం అందించేందుకు, వారిని భాగస్వాములు చేయడానికి మాత్రమే కాకుండా వారి సమస్యలను ఆలకించి అర్థం చేసుకోవడానికి తగిన విధంగా స్పందించడానికి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రభుత్వ ఉద్యోగులకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈరోజు 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈరోజు ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్లోని గాంధీభవన్లో ఈ రోజు నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో చెప్పారు. ఈ వివరాలను సంబంధిత అధికారులకు పంపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో ఈరోజు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సిడబ్ల్యూసీ సభ్యులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన సుమారు 15 లక్షల మంది కార్మికుల సంక్షేమం కోసం మెరుగైన వలస విధానాన్ని రూపొందించే లక్ష్యంతో ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ఫిలిప్పీన్స్లో పర్యటిస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల తీరుపై సీబీఐ ఈడీ విచారణ జరపాలని బీజేఎల్పీ నేత ఎల్లడి

మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 1 కోటి ఎకరాల భూములను 22A నిషేధిత జాబితాలో పెట్టి బేరసారాలు నడుపుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ భవన్లో 22A బాధితులకు అండగా ఉచిత న్యాయ సహాయం కోసం 10 మంది న్యాయవాదులతో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు ప్రకటించారు. గాలి క్రికెట్ టెస్టులో శ్రీలంకపై భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించి 2 మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడా ఆధిక్యంలో నిలిచింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:03 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఉపవాసం నాటిక. రచన శ్రీమతి లక్ష్మీ నిర్మలా గొడవర్తి. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: భిక్షగాడు శ్రీ కృష్ణార్జునరావు వెన్న, మాస్టరు శ్రీ వైబి వెంకటేశ్వరరావు, రవి శ్రీ వెంకట గోవాడ, రమ్య శ్రీమతి వేటూరి కాంతి, అమ్ములు కుమారి వి హాసిని. వినండి ఉపవాసం నాటిక.

0: తల్లి, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా, పుణ్యం ఉంటుంది తల్లి. అమ్మా, నెత్తిన సూర్యుడు నిప్పులా ఎండ కాస్తున్నాడమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టండి తల్లి.
1: ఏమండి అబ్బా, ఇప్పుడు ఎందుకు ఇంత ఎండలో పిల్లల్ని తీసుకుని డాబా మీదకి వెళ్తున్నారు?
2: వస్తున్నాం
1: అబ్బా, రండి త్వరగా భోజనం చేద్దాం, అన్నం చల్లారిపోతోంది, త్వరగా రండి పిల్లల్ని తీసుకుని, ఆకలిస్తోంది.
0: అమ్మా తల్లి, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా, ఆకలిస్తోందమ్మా.
1: వెళ్ళు వెళ్ళు, మా ఇంటి ముందు పండగ పూట కేకలు పెట్టకు, ఈ అడుక్కు తినే వాళ్లకు వేళాపాల ఉండదు, ముందుకు వెళ్ళి అడుక్కో, వెళ్ళు.
0: సరే తల్లి, సరే. ఈ ఇంట్లో నడుస్తూ ఎక్కడైనా దొరుకుతుందేమో. అమ్మా తల్లి, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా, ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా.
2: హలో డెలివరీ బాయా? అదే రోడ్లో తిన్నగా రండి, లెఫ్ట్ సైడ్లో బస్టాండ్ ఉంటుంది, అది దాటగానే ఫస్ట్ రైట్, నేను బయట నీచోనున్నాను.
0: అయ్యా,
3: మీరేనా ఆర్డర్ పెట్టింది?
2: నేనే ఆర్డర్ పెట్టింది.
3: ఇదిగోండి ఫుడ్ ప్యాకెట్.
2: ఇటు
3: తీసుకోండి.
2: థ్యాంక్ యూ.
0: అయ్యా, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అయ్యా.
4: బాబు, ఈరోజు మా ఆవిడ ఉపవాసం, నాకే తిండి లేక ఫుడ్ ఆన్లైన్లో హోటల్ నుంచి ఆర్డర్ పెట్టా. చెప్పు, ఇంకా నీకేం ఇవ్వను, అదిగో ఆ పైకెళ్ళు.
0: అయ్యా పోనీ, మీరు తెప్పించుకున్న దాంట్లోనే కొంచెం అన్నం, కొంచెం కూర నాకు కూడా పెట్టండి అయ్యా, పుణ్యం ఉంటుంది.
4: అరే బాబు, ఓ పని చెయ్యి, నీకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టడం ఎలానో నేర్పుతా, నీకు ఆకలేసినప్పుడల్లా ఆర్డర్ పెట్టి తినొచ్చు. ఇక అడుక్కోనక్కర్లేదు, మంచి ఫోన్ ఒకటి కొనుక్కో.
0: అయ్యా తింటానికి అన్నం లేదు, ఇంటికి సున్నం ఎందుకని, నాకు అవన్నీ ఎందుకయ్యా, వస్తా బాబు.
4: అప్పుడప్పుడు లైన్లోకి పోయి అడుక్కో, వెళ్ళు. అసలే మా ఆవిడ ఉపవాసం, నాకే తిండి లేక ఫుడ్ తెప్పించుకోనంటే మధ్యలో నువ్వు ఒకడివి.
0: ఉపవాసం? నాకు తిండి దొరక్క ఉపవాసం, మరి మీకేమైంది స్వామి? ఏం చేస్తాం, మరో ఇంటికి పోయి అడుక్కోవాలి, ఆకలికి తట్టుకోలేకపోతున్నా. ఈ పక్కింట్లో అడుగుతాను.
1: ఓం శ్రీ తులసీదేవి అయిన నమః, ఓం శ్రీ భద్రాయ నమః, ఓం శ్రీ
0: మనోగ్నమా,
1: ఓం రమాయ నమః.
0: అమ్మా, ఓ అమ్మా, కాస్త అన్నం ఉంటే పెట్టమ్మా. అమ్మా తల్లి, ఆకలిగా ఉందమ్మా, ఆకలిగా ఉందమ్మా. అమ్మా, ఓ అమ్మా, కాస్త అన్నం ఉంటే పెట్టమ్మా.
1: ఏమండి ఇంట్లో ఏం చేస్తున్నారు?

0: ఇష్టివాణ్ణి అరవద్దని చెప్పండి. పా, ఒకటే అరుస్తున్నాడు పండగ పూట. ఓం పురంధర సతి పూజాయన
1: రమ్యా. నేను పూజగతులు పూజలో ఉన్నాను, కాసేపు అరిచి వాడే వెళ్ళిపోతాళ్లే, నీ పని నువ్వు చూసుకో.
0: సరే సరే అన్నట్టు అక్కడ హాల్లో ఎవరున్నారు? తలుపులు తీసుంటే ముష్టివాళ్ళు ఏమైనా ఎత్తుకుని కూడా పోతారండి. ఓం శ్రీమాతే నమః.
1: అక్కడ అమ్ములు ఉందిలే, ఏదో డ్రాయింగ్ చేసుకుంటూ ఉంది, నువ్వు పూజ చేసుకో, ఊరికే డిస్టర్బ్ అవ్వకు.
2: అమ్మా, ఓ అమ్మా, కాస్త అన్నం ఉంటే పెట్టమ్మా. అమ్మా తల్లి, ఇక్కడ చిన్న పాప ఉంది, ఈ చిన్నమ్మను అడుగుతాను. చిన్నమ్మా, అమ్మా ఆకలేస్తోందమ్మా, నాకేదైనా పెట్టమని అమ్మకి చెప్పమ్మా, నీకు పుణ్యం ఉంటా తల్లి.
3: అయ్యో అంకుల్, పాపం ఆకలి వేస్తున్నా, ఈరోజు అమ్మా నాన్న ఉపవాసం ఉంటున్నారు, అన్నం వండలేదు అంకుల్, ఉపవాసం ఉంటే దేవుడు దీవిస్తాడని అమ్మ చెప్పిందా అంకుల్?
2: అలాగా అమ్మా, నేను అన్నం లేక 4 రోజుల నుండి పస్తులుంటున్నా, నన్ను ఏ దేవుడు కరుణించి ఇంత అన్నం పెట్టే దాతను చూపించడం లేదు చిన్నమ్మ.
3: ఏంటి అంకుల్, పాపం మీరు అన్నం తిని 4 రోజులయ్యిందా?
2: అవును చిట్టమ్మా, బాగా నీరసంగా ఉందమ్మా, ఎవరు ముద్దు అన్నం పెట్టడం లే. అన్నం పెట్టముంటే కసురుకుంటున్నారు తల్లి, ఆకలిస్తుందమ్మా, ఆకలిస్తోంది.
3: అయ్యో అలాగా అంకుల్, ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అంకుల్ ఇవి తీసుకోండి, మీకు బాగా ఆకలి వేస్తుంది కదా.
2: చిట్టమ్మా, పెద్ద పళ్ళెములు, ఇన్ని గారెలు, పూర్ణాలు, పాయాసం, అరటి పళ్ళు, యాపిళ్ళు, ఇన్ని పట్టుకొచ్చావు, ఇవన్నీ అమ్మ నాన్న వాళ్ళు దేవుడికి ప్రసాదం కోసం ఉంచారేమో, అమ్మకు నాన్నకు చెప్పావా తల్లి?
3: లేదంకుల్, అమ్మ వాళ్ళు పూజలో ఉన్నారు, మధ్యలో పిలిస్తే కోపం వస్తుంది వాళ్ళకి, కావాలంటే పళ్ళు మా నాన్న కొనుక్కొని వస్తాడులే, మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయిలే అంకుల్, ఈ అప్పచ్చులు మా అమ్మ మళ్ళైనా చేస్తుంది, తీసుకోండి అంకుల్, మీకు ఆకలిగా ఉందన్నారు కదా.
2: చిట్టమ్మా, ఆకలి దంచేస్తుందమ్మా, ఇవన్నీ తీసుకుని ముందు నా జోలులో వేసుకుని ఆకలి తీర్చుకుంటాను తల్లి. అమ్మా చిన్నమ్మ, నువ్వు నా పాలిటి దేవతవు అమ్మా, దేవతవు, నా ప్రాణాలు కాపాడేవు తల్లి, నిన్ను ఆ దేవుడు 10 కాలాల పాటు సల్లంగా చూస్తాడు తల్లి, సల్లంగా చూస్తాడు. ముందు పోయి ఇటు కాదు అక్కడ ఆరు మీద కూర్చుని తింటా.
1: అమ్మయ్యా, నా పూజ అయిపోయింది, ఇక నైవేద్యం పెట్టి హారతిస్తే పూజ పరిసమాప్తి అయినట్టే. అవును, నైవేద్యానికి ప్రసాదాలు ఇక్కడ ఎక్కడో టేబుల్ మీద పెట్టానంది, ఇక్కడేమో కనపడటం లేదు. పూజ గదిలో ఉన్నాయా? పూజ గదిలోనూ లేవే, పోనీ వంటింట్లో చూద్దాం. ఇక్కడా లేవు, మరెక్కడ పెట్టిందబ్బా? అసలే నీరసంగా ఉంది, ఎక్కడని వెతకను. రమ్యా, ఓ రమ్యా, నైవేద్యానికి పిండి వంటలు పళ్ళు రెడీగా పెట్టానన్నావు, ఏవి ఇక్కడ కనపడటం లేదే. రమ్యా, తమరు ఒకసారి వచ్చి వెళ్తారా?
0: పెద్ద పళ్ళెల్లో ప్రసాదం కోసం గారెలు, పూర్ణాలు, పళ్ళు, అలాగే ఒక చిన్న కప్పులో పాయసం అక్కడే డైనింగ్ టేబుల్ మీద పెట్టానండి. బాబా చూడండి ఒకసారి.
1: అబ్బా ఇక్కడ ఏమీ లేవు, ఓసారి వచ్చి చూడొచ్చుగా.
0: నా కర్మ, ఎదురుగా ఉన్న వస్తువులే మీకు కనిపించవు పట్టాన. నేను పారాయణంలో ఉన్నానండి, రాలేను. సరిగ్గా వెతుక్కోండి ప్రభు ప్లీజ్.
1: రాబ్బా, 1 మినిట్ వచ్చి చూడు, ఇక్కడేమో ఏమీ లేవు, ఖాళీ పళ్ళెం తప్ప. ఇంకా ఎక్కడైనా పెట్టామేమో గుర్తు తెచ్చుకో, నాకైతే కనిపించడం లేదు. రమ్యా, సరే నా పూజ అయిపోయింది, నైవేద్యం నువ్వే పెట్టలే, ఓకేనా?
0: ఎందుకండి అలా కేకలు పెడతారు, దేవుడు కూడా భయపడేట్టు.

0: కేకలు పెడుతున్నారు. నాకింకా మతిమరుపు రాలేదు స్వామి.
1: అన్ని నీకు కేకల్లాగానే వినిపిస్తాయి. ఉపవాసంలో ఉన్నాను కదా, నీరసం వస్తోంది. కొంచెం అర్థం చేసుకో. పూజ కొంచెం ప్రసాదమైన కడుపులో పడితే గాని జీవుడు శాంతించడు.
0: వస్తూనే ఉండండి. అయ్యో దేవుడా, చిత్రంగా ఉంది. ఏమండి ఈ పళ్ళెల్లో ఇక్కడే డైనింగ్ టేబుల్ మీద పెట్టానండి అన్ని. ఏమైపోయాయండి?
1: ఏముంది, సింపుల్. అర్థమైందిలే, ఆ దేవుడే వచ్చి నీ భక్తికి మెచ్చి మింగేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఏమై కరెక్ట్? అసలు పిండి వంటలు చేసావా లేక చేశానన్న భ్రమలో ఉన్నావా? రమ్యా, పోని నేను తెచ్చిన ఫ్రూట్స్ అయినా ఉండాలి కదా రమ్యా.
0: సిచ్యువేషన్ సీరియస్ గా ఉన్నప్పుడు ఇలా కుళ్ళు జోక్స్ వేయకండి. మీరు తెచ్చిన ఫ్రూట్స్ కూడా ఈ పళ్ళెల్లో పెట్టానండి. పొద్దుటి నుంచి గంటలు గంటలు న్యూస్ పేపరు లేదంటే మొబైలు ఈ రెండే పట్టుకు కూర్చుంటారు. అసలు వంటింట్లో ఏం జరుగుతుందో పట్టించుకున్నారు ఎప్పుడైనా? నేను మీతో పాటు ఉపవాసం ఉండి కూడా చూడండి, కష్టపడి నైవేద్యానికి వడలు ఉండ్రాళ్ళు పాయసం అన్నీ చేసి పెట్టాను. అన్నట్టు పని మనిషి పొద్దునే వచ్చింది, అప్పటికివన్నీ నేను చేయలేదే. అదెట్లా తీస్తుంది? అయితే ఎవరు తీసుంటారబ్బా?
1: పొద్దుగూకులు నా న్యూస్ పేపరు మొబైల్ మీద పడ్డమే. అది తప్ప నీకు వేరే పనే ఉండదే. సహాయం చేయమని అడగొచ్చు కదా, నాకు చెప్పకుండా పని చేసేసుకుంటావు. సహాయం చేయలేదేంటి అని బాధపడతావు. లేకపోతే ఏంటి చెప్పు, వండిన పదార్థాలు ఎక్కడికి పోతాయి? విచిత్రం కాకపోతే సరిగ్గా వెతుకు రమ్యా.
0: మీ సహాయం నాకేం అక్కర్లేదు మహాన్ భావా. కాస్త చేస్తారు, వంటింట్లో చేరి ఒకటే నసుగుతారు. ఏంటో పెద్ద ఒళ్ళు అలసిపోయినట్టు ఫోజులు కొడతారు, రోజు సాధిస్తారు. దానికంటే నేను చేసుకోవడమే బెస్ట్.
1: ఎందుకే ఈ పిచ్చి గొడవ ఇప్పుడు? ముందు ప్రసాదాలు కనిపించక నేను పక్కన టెన్షన్ పడుతుంటే. అవును రమ్యా, నువ్విందాక పక్కింటి ఆంటీ తాంబూలానికి పిలిస్తే వెళ్ళావు కదా.
0: అవును.
1: పొరపాటున ప్రసాదాల పళ్ళెం కూడా పట్టుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టావేమో.
0: అవునవును, బాగా చెప్పారు. అవన్నీ వాళ్ళు తినేసి ఖాళీ పళ్ళె నాకిచ్చుంటారు. ఎగతాళ్ళకైనా ఒక హద్దుండాలి. ఊరికే నోరు పారేసుకుని రెచ్చగొట్టకండి. ప్రసాదాలు ఎక్కడికి పోయాయో ఆలోచించండి. ఓ పక్క నేను టెన్షన్ పడుతున్నాను.
1: సరే, ఓ పని చేద్దాం, ఇక్కడే కూర్చొని భజన చేద్దాం. ప్రసాదాలు ప్రత్యక్షమవుతాయేమో.
0: రవి ప్లీజ్ నన్ను ఆలోచించుకోనియండి.
1: చూడు, నేను మాత్రం బజారుకు వెళ్లి మళ్లీ పళ్ళు గట్ర తీసుకురాలేను. చాలా నీరసంగా ఉంది. నువ్వే ఏదో చెయ్యి.
0: సరే మహాప్రభు, ఏదో ఒకటి చేద్దాం. అసలే ఉన్న పిండంతా కూడా వాడేశాను. మళ్లీ గారెలు వేయడానికి పిండి కూడా లేదు.
1: పిండి లేకపోతే ఇంకా ఏదో ఒకటి చేయొచ్చు కదా.
0: అదే, అసలు నన్ను ప్రశాంతంగా ఆలోచించుకోనివ్వండి. అమలు, అమలు.
2: అమ్మా, హాల్లో ఆడుకుంటున్నాను.
0: ఇలా రామ్మా.
2: చెప్పమ్మా, ఏమి పిలిచావు?
0: ఏం లేదమ్మా, ఈ పళ్ళెల్లో వడలు ఉండ్రాళ్ళు పాయసం అన్ని ఉండాలి కదా. ఇక్కడే ఇదిగో ఈ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. నువ్వేమైనా తీసావా?
2: అమ్మా, అది
1: ఇది మరీ బాగుంది. నువ్వెక్కడో పెట్టి చిన్నపిల్లని దాన్ని అడుగుతావేంటి?
2: అమ్మా, అది
1: నువ్వు ఉండవులు. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకు రమ్యా. దానికేం తెలుస్తుంది చెప్పు, దాన్ని ఇంటరాగేట్ చేస్తున్నావేంటి?
0: మహాశయ, నీ కూతుర్ని నేను అనుమానించడం లేదు, అడుగుతున్నానంతే. మనిద్దరం కొట్టుకు చచ్చే కంటే అసలు విషయం తెలియాలి కదా.
2: అమ్మా, నానా, నేను చెప్పేది కాస్త వినండి. ఇందాకే ఎవరో అంకుల్ 4 రోజులైంది నేను అన్నం తినలేదని, బాగా ఆకలి వేస్తుందని వచ్చాడు. ఆ అంకుల్ని చూస్తే నాకు బాగా ఏడుపు వచ్చేసింది నానా. అందుకే ఆ పళ్ళెంలో ఉన్నవన్నీ ఆ అంకుల్కిచ్చేశాను. ఆ అంకుల్ తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ మనం చేసుకుందాంలే.
0: ఓ సినీ మొహమ్మండా, ఎవడే అంకుల్? ఇంత జాలిగుణం నీకెక్కడి నుంచి వచ్చిందే? వాడు అడిగితే మాత్రం అన్ని పట్టుకెళ్ళిచ్చేస్తావా? చెప్పు. దరిద్రపు దానం చూడు, దేభ్యం ముఖం వేసుకుని ఎలా చూస్తోందో. అసలు నన్ను ఒక్క మార అడగాలి కదా.
2: మీరిద్దరూ పూజ చేసుకుంటున్నారు, పూజ చేసుకునేటప్పుడు డిస్టర్బ్ చెయ్యొద్దని మీరే కదా చెప్పారు. అందుకే చెప్పలేదు. అయినా ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టి ఆదుకోమ్మని మీరు మా స్కూల్లో టీచర్లు ఎప్పుడు చెప్తుంటారు కదా.
0: ఆహా, అఘోరించారు.

0: చెప్పావులే, మా పాఠాలు మాకే అప్పచెప్తున్నావు. ఉపవాసంతో నీరసంగా ఉన్నా కూడా కష్టపడి చేశానే ఇవన్నీ. నైవేద్యం కోసం వండినవన్నీ కూడా ఈ పళ్ళెల్లో పెట్టానే. ఇప్పుడు దేవుడికి నైవేద్యం ఏం పెడతాం? మనం ఏం తింటాం అసలు? పండగ పూట ఈ గొడవేంటో రాక్షసి, ఆయనేమో పిండి వంటలు చేసినట్టు భ్రమించావంటూ వెటకారు. నువ్వేమో పెద్ద దానవతివి, నేనే ఈ ఇంట్లో పనికిమాలిన దాన్ని, పని మనిషిని. అసలు నువ్వు చేసిన వెధవ పనికి నీకు రెండు తగిలిస్తే కానీ నాకు కోపం చల్లదు. ఇదిలేరా అమలు!
1: రమ్య, నీకేమన్నా పిచ్చా? దాన్నెందుకు కొడతావు? చిన్న పిల్ల, దానికేం తెలుస్తుంది చెప్పు. నా మీద కోపం దానమిది చూపిస్తావేంటి? తప్పు నీది, దేవుడి గదిలో పెట్టి ఉండాల్సింది. నేను చూసుకునేవాణ్ణి కదా, ఎక్కడో పెట్టి ఇప్పుడు దాన్ని అంటావేంటి?
0: అవునులే, నాదే తప్పు. అలా పిల్లను వెనకేసుకురండి. రేపు మీ పర్సు నుంచో లేదా నా హ్యాండ్ బ్యాగ్ నుంచో చెప్పకుండా డబ్బులు తీసేసి ఎవరో దారిన పోయే దానయ్యకు జాలిపడిచ్చేస్తుంది. అప్పుడు తెలుస్తుంది యదవసంత పాడుముఖ. దానికి రెండు తగిలించాల్సింది పోయి నాది తప్పంటారేంటండి? నేనైతే ఈరోజు ఇంక మళ్లీ వంట చేయను. ఏం తింటారో ఏం చేస్తారో, రోజంతా పస్తులుండండి, ఏడవండి ఇద్దరు.
1: చిచ్చి, పండగ పూట ఏమిటి ఆ శాపనార్థాలు? ఇంక వదిలేసేయి, వంట చేయకపోతే చేయకపోయావు గాని నీ పాడు గొడవ ఆపు. అమలు, అలా ఇచ్చే ముందు నాకో అమ్మకో ఓ మాట చెప్పాలి కదమ్మా, ఇంకోసారి ఇలా చేస్తే దెబ్బలు పడతాయి. అర్థమైందా? అయినా అసలు నిన్నని ఏం లాభం? వాడు ఆ ముష్టి వెదవనాలి. వాడిక్కడ ఎక్కడో పడి తింటూ ఉంటాడు, ఎక్కడున్నా పట్టుకుని ముందు వాడికి బుద్ధి చెప్పాలి. ఆగు ఆగు, వాడి
0: సంగతి ఆగండి. ఇప్పుడు పోయి అడుక్కు తినే వాడితో రోడ్డు మీద పడి గొడవ పెట్టుకుంటారా ఏంటి?
1: వెళ్ళి వాడి కాళ్ళు విరగొట్టాలి. ఇప్పుడు చిన్నపిల్లని చేసి చేతిలో ఉన్నవని లాక్కున్నాడు. ఊరికి వదిలితే రేపు ఈ ముష్టి వెదవులు పిల్లల్ని మోసం చేసి ఎత్తుకుపోతారు కూడా.
0: అయ్యో రవి, ప్లీజ్ ఆవేశం తగ్గించుకోండి.
1: నన్నాపకు రమ్య,
0: అనవసరంగా గొడవలు చేయకండి.
1: రమ్య నన్నాపకు,
0: అందరూ చూస్తారు.
1: మన ఇంట్లో పండగ వాతావరణం అంతా పాడు చేశాడు,
0: అందరూ చూస్తున్నారండి. అసలే ఈయనకి ఆవేశం ఎక్కువ, ఏ అఘాయిత్యం చేస్తాడో ఏంటో. నేను కూడా వెళ్ళాలి ఏంటో. రవి, అయ్యో ఉండండి ఒక్క నిమిషం.
1: ఎక్కడ ఎక్కడ ఎక్కడ చచ్చాడు వీడు? అమలు, అమలు ఇలా రా, ఇలా అదిగో వాడేనా ఆ ముష్టివాడు, వాడేనా?
2: అవును నాన్న, పాపం అతనే. ఏమనకు ప్లీజ్ నాన్న.
1: నువ్వేడు పాపం, ఆపకపోతే నిన్ను తగిలిస్తా. అతనే కదా నీ దగ్గర తీసుకుంది, చెప్పు.
2: అవును నాన్న.
1: సరే నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళు. ఎరా ఎరా ముష్టి వెదవా,
3: అయ్యా
1: ఏంట్రా నువ్వు చేసిన పని, ఏంటిది?
3: అయ్యా అయ్యా, తినే వాళ్ళు అక్కడ సారు, కాళ్ళు పట్టుకుంటా సార్. అయ్యా అయ్యా సారు సారు, వాళ్ళకండి సార్.
1: ఏంటి కాళ్ళు పట్టుకునేది? అప్పణంగా వచ్చిందని ఇక్కడ కూర్చొని దున్నపోతులా మేస్తున్నావా? కష్టపడి సంపాదించుకోవచ్చు కదరా, ఇలా అడుక్కోకపోతే.
3: అయ్యా అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటా సారు సారు, నోటి దగ్గర
1: నిన్ను ఇలా కాదు ఇలా నిన్ను.
4: రవి రవి ఆగు, ఏం చేస్తున్నావు? నిన్నే
1: మాస్టరు మీరా? నమస్తే సార్.
4: నమస్తే. పండగ గదా, నేనలా గుడికి వెళ్ళొస్తున్నాను, మీరు కనిపించారు. నువ్వు అతను తినే పళ్ళు ఎందుకు లాగుతున్నావో నాకు అర్థం కావటం లేదు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఆ కోపం నీకు?
1: ఏం లేదు మాస్టరు, ఈ అడుక్కునే విధవ మా ఇంటికి ముష్టెత్తుకోవడానికి వచ్చి మా పాపతో 4 రోజులు తిండి లేదని, బాగా ఆకలిగా ఉందని మాయమాటలు చెప్పి నైవేద్యం కోసం ఉంచిన మొత్తం ప్రసాదాలను తెచ్చుకుని ఎలా బుక్కుతున్నాడు చూడండి. మా పనుల్లో మేముండి చూసుకోనేలేదు మాస్టరు. అసలే నిన్నటి నుంచి ఉపవాసంలో ఉన్నాం. ఓ పక్క నీరసం, దేవుడికి నైవేద్యం పెట్టి కనీసం ప్రసాదమైనా తిందాం కదా అనుకున్నాం, చివరికి ఇదిగో ఇలా జరిగింది.
4: రవి ప్లీజ్ ప్లీజ్ శాంతించు, కూల్ డౌన్. ఒక్కసారి ఆవేశం తగ్గించుకొని మంచి మనసుతో అతన్ని చూడు, ఎలా ఆవురావురమని తింటున్నాడు. పాపం అతన్ని చూస్తుంటే నిజంగానే తిండి తిని 4 రోజులైందనిపిస్తోంది. పాపం బాగా ఆకలిగా ఉంది కాబోలు.
1: అది కాదు మాస్టరు, వెదవ చిన్నపిల్లని చేసి ప్రసాదాలన్నీ తయారుగా తీసుకుని దొబ్బి తింటున్నాడు. అసలే పండగ పూట దేవుడికి ఏం నైవేద్యం పెట్టాలి, మేమేం తినాలి? మా ఆవిడేమో కస్సుబుస్సు అంటోంది ఈ పిల్ల చేసిన పనికి. ఇటువంటి ముష్టి వాళ్ళని మన కాలనీలోకి అసలు రానివ్వకూడదు మాస్టరు.
5: రే అలా చూస్తావే, ఆ తింటాం ఆపు, వెళ్ళిక్కడి నుంచి.
1: మొత్తం తీసుకోవడమేనా, ముందు వెనక ఆలోచించకుండా ఎలా కకృతిగా తింటున్నాడో చూడండి మాస్టరు ఎదవా.
4: రవి

0: తప్పు భిక్షగాడిది కాదయ్యా, ఆకలిది. అయినా భిక్షగాడైనంత మాత్రాన అలా కించపరచటం మానవత్వం అనిపించకూడదు. ఒక్కొక్కసారి ఆకలి మనిషిని బుద్ధిహీనుని చేస్తుంది. భయంకర క్షుద్భాద ఉన్నవాడు అవేమీ ఆలోచించడయ్యా. ఏది దొరికితే దాంతో కడుపు నింపుకోవాలనుకుంటాడు. రవి
1: మాస్టరు,
0: ఒక విషయం చెప్పనా? మనం పండుగకు పబ్బానికో ఎప్పుడో ఒకసారి ఉపవాసం ఉంటాం. కానీ ఈ దేశంలో ఎంతమంది తిండి దొరక్క రోజూ ఉపవాసం ఉండాల్సి వస్తోందో. భగవంతుడు మనం ఉపవాసం ఉన్నామా, ఎన్ని నైవేద్యాలు పెట్టామా అని చూడడయ్యా.
1: మాస్టరు, అది నిజమే. వాళ్లకు తిండి దొరకకపోతే మనమేం చేయగలం?
2: మాస్టర్ గారు నమస్తే అండి.
0: నమస్తే నమస్తే.
2: మీరెందుకు వచ్చారు ఇక్కడికి? గుడ్ మార్నింగ్ అంకుల్.
0: నమస్తే. గుడ్ మార్నింగ్ అమ్ములు. వెరీ గుడ్. రండమ్మా, మీరు కూడా. మంచి సమయానికి వచ్చారు. పిల్లలు కూడా విని నేర్చుకోవాలి. రవి
1: మాస్టరు,
0: ఒక ప్రసిద్ధ దేవాలయంలో గోడ మీద ఇలా చెక్కబడి ఉందట దేవుని మాటగా. ఏమిటంటే, మీరు నా కోసం ఉపవాసాలు ఉండి నాకు షడ్డశోపేతంగా ప్రసాదాలు నైవేద్యాలు పెట్టనక్కర్లేదు. నా గుడి ముందు ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలు, అభాగ్యులకు, అన్నార్తులకు కడుపు నిండా పట్టెడన్నం పెట్టండి చాలు, నేను సంతోషిస్తాను. మీకు మీ పిల్లలకు అన్నానికి లోటు లేకుండా చూసి మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని. 100 ఉపవాసాల కంటే ఆకలిగా ఉన్న తోటి మనిషికి పట్టెడన్నం పెడితే వచ్చే ఫలితం చాలా గొప్పదని పెద్దలు అంటారు రవి. సపోజ్ అర్ధరాత్రి సమయంలో అనుకోకుండా మన ఇంటికి మన అన్నో తమ్ముడో చెల్లెలో బంధువులో ఎవరైనా వచ్చారనుకో, వారు వద్దన్నా ఏదో ఒకటి వండి వారికి వడ్డిస్తామా లేదా?
1: అవును మాస్టారు, వచ్చినవారు మన బంధువులైతే తప్పదు కదా.
0: మరదే అన్నమో రామచంద్ర అంటూ ఒక భిక్షగాడు ఇంటి ముందుకొస్తే మనమేం చేస్తాం? కసురుకుంటాం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాం, వద్దన్నవారికి మాత్రం స్వాగతించి మరీ తినమని చెప్తాం. కొంతమందికి తింటే అరగదు, మరికొంతమందికి తిండే దొరకదు. కాని కనిపించని ఆ దేవుడికి మాత్రం రోజుకో నైవేద్యం సమర్పిస్తాం. అలా అని పెట్టదని అంటలేదు. మనం ఉపవాసం చేస్తే దేవుడు కరుణిస్తాడని ఏ శాస్త్రం చెప్పిందో నాకు తెలియదు గాని, అన్నార్తులకు దీనులకు మాత్రం ఆకలి తీరిస్తే తప్పకుండా ఆ దేవుని అనుగ్రహం ఉంటుందని అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.
2: అయినా మాస్టారు, మనం ఇంకొకరికి పెట్టడానికి మన కడుపు ముందు నిండాలి కదా, ఆ మాత్రం స్వార్థం లేకపోతే ఎలా సార్?
0: చూడండి, మీ కూతురు మీలా స్వార్థంగా ఆలోచించలేదమ్మా. తాను తినాలనుకోలే లేదా తన స్నేహితులకు పెట్టాలనుకోలే. నిజంగా ఆ పిల్లకు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు. కనీసం దేవుడు తింటాడో లేదో కూడా తెలియదు. అసలు వాడికి వండుకున్నవన్నీ ఇచ్చేస్తే మీరు ఏమంటారో అని కూడా సందేహించలా. కాని ఆకలి అనే 3 అక్షరాలు వినగానే పరుగు పరుగున ఇంట్లోకి పోయి కంటికి కనిపించిన తినుబండారాలను ఎటువంటి కల్మషం లేకుండా తీసుకొచ్చి అతనికి అందించి ఆనందపడింది. ఇంత చిన్న వయసులో అంత గొప్ప మనసుండటం మీ పాపను చూసి గర్వపడాలయ్యా. చిన్నపిల్లైనా తనకు అబ్బిన ఈ సంస్కారానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. తింటున్న అతని ముఖంలో చూడవయ్యా ఆ కృతజ్ఞత. రవి, మనం పిల్లలకు నేర్పించకపోయినా స్వతహాగా ఇటువంటి సద్గుణం అలవడటం అనేది మనం ఎంతో గర్వించాలయ్యా. నిజంగా మీ పాప కల్మషం లేని దేవత స్వాతిముత్యం. ఏమో, పండుగ రోజు ఆ దేవుడే ఇతని రూపంలో మీ ఇంటికి వచ్చి ఆకలి తీర్చుకున్నాడేమో. మీ ఉపవాస దీక్షకు ఫలితం దక్కిందయ్యా, అందుకు సంతోషించండి. ఈ లోకంలో అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అని ఊరికి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుని ఆనందిస్తాం. గాని తోటి మనిషిని మాత్రం అస్సలు పట్టించుకోం. మనము బాగుండాలి, మనతో పాటు మన తోటి మనిషి చల్లగా ఉండాలనే ఆలోచన ప్రతి మనిషికి ఉన్నప్పుడే ఈ ప్రపంచం శాంతిమయమవుతుంది. అప్పటి వరకు స్వార్థం అనేది రాజ్యమేలుతుంది. ఉపవాస దీక్షలు మన సంస్కృతిలో భాగమే, అవి ఉండాల్సిందే. ఇక పాపం పుణ్యం అంటావా? మనం ఒకళ్ళని బాధ పెడితే అది పాపం, ఒకళ్ళ సంతోషానికి కారణమైతే అది పుణ్యం.
1: మాస్టారు, ఏమిటో, మేము చదువుకున్న మూర్ఖులం.

0: అర్థపరులు. ఆవేశంలో అర్థం చేసుకోలేకపోయాం. సాటి మనిషికి ఈ పండుగ రోజు ఇలా ఆకలి తీర్చినందుకు మేం చాలా ఆనందపడాలి. మా పాపలో ఉన్న ఔదార్యం కూడా మాకు లేదు.
1: అవును మాస్టారు, అనుభవంతో మీరు చెప్పిన మాటలు మా కళ్ళు తెరిపించాయి. భక్తి శ్రద్ధలతో ఉపవసిస్తూ పేదలకు అన్నార్థులకు తృణమో పణమో దానం చేసి వారిని సంతోషపెడితే ఆ దేవుడు మనల్ని పరిపూర్ణంగా దీవిస్తాడు.
2: చూడండి రవి
0: మాస్టారు.
2: రమ్య
1: మాస్టర్ గారు,
2: చిన్న వయసులోనే ఈ పిల్లల ఔదార్యం చూశారా? ఎవడయ్యా ఎవడయ్యా రాబోయే తరాలను చూస్తే ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడుతోంది. తోటి మనుషులకు పట్టెడు మెతుకులు పెట్టి ఆదుకోవటానికి ముందుకు వచ్చిన ఈ పిల్లల్ని చూస్తే చాలయ్యా మన భవిష్యత్తు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అని గర్వించటానికి. ఇంతకంటే ఇంతకంటే ఇంకేం ఉదాహరణ కావాలయ్యా?
3: జయహో భరతమాత, జయహో, జయహో భరతమాత, జయహో.
4: మీరింతవరకు ఉపవాసం నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కృష్ణార్జునరావు వెన్న, శ్రీ వైబి వెంకటేశ్వరరావు, శ్రీ వెంకట గోబాడ, శ్రీమతి వేటూరి కాంతి, కుమారి వి హాసిని, రచన శ్రీమతి లక్ష్మీ నిర్మలా గొడవర్తి, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు. రైతు బిడ్డ చిత్రం కోసం జోషి పాడిన పాట.

శ్రోతలకు ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమస్యలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. మరి శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 040 ఈ ఎస్టీడీ కోడ్ నెంబర్ను జత చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853, ఇంకొక నెంబర్ 2955 0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు, సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. గమనిక విన్నారు. చిత్రగీతాల తర్వాత తల్ల పెల్లామ చిత్రం కోసం పి. సుశీల బృందం గానం చేసిన కొసరాజు గీతం సంగీతం టీవీ రాజు.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అనగా 20వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలంలో జొన్న పంటలో చీడపీడల నివారణ ఈ అంశం గురించి డాక్టర్ ఎం శంకర్, ప్రాంతీయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్త, రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానాలు ఇస్తారు. మరి రైతు సోదరులు ఫోన్ చేయవలసిన నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నెంబర్ను జత చేసి 2324-0852 మరొక నెంబరు 2324-0853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రకటన విన్నారు. చిత్రగీతాలలో చివరిగా పరమానందయ్య శిష్యుల కథ. ఈ చిత్రం కోసం పిఠాపురం జేవి రాఘవులు, కె అప్పలాచార్యులు పాడిన కొసరాజు గీతం, సంగీతం ఘంటసాల.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పి పూర్ణచందర్ వయలిన్ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డి శేషాచారి.
1: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పూర్ణచందర్ గారి వయలిన్ వాద్యం కచేరి విన్నారు. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు. గుండమ్మ కథ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల గానం చేసిన పింగలి గీతం, సంగీతం ఘంటశాల.

శ్రోతలకు ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైపుడు న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మరి శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0040 ఈ ఎస్టీడీ కోడ్ నెంబర్ను జత చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853, ఇంకొక నెంబర్ 2955 0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి పైపుడు న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు, సమస్యలను పరిష్కరించుకోవచ్చు. గమనిక విన్నారు. మొదటి గీతలలో తర్వాత మాయాబజార్ చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో ఘంటశాల పి లీలతో కలిసి పాడిన పాట సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అనగా 20వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో వానాకాలంలో జొన్న పంటలో చీడపీడల నివారణ ఈ అంశం గురించి డాక్టర్ ఎం శంకర్, ప్రాంతీయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్త, రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలిస్తారు. మరి రైతు సోదరులు ఫోన్ చేయవలసిన నెంబర్లు 040 ఈ ఎస్టీడీ కోడ్ నెంబర్ను జత చేసి 2324 0852 మరొక నెంబరు 2324 0853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రకటన విన్నారు. మధుర గీతలలో తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యానికి మాస్టర్ వేణు, సంగీతాన్ని సమకూర్చగా పి లీలా పాడిన పాట చిత్రం రాజమకుటం.

6:15 భక్తిరంజన్ కార్యక్రమంలో సాంప్రదాయ కీర్తనలు వినొచ్చు. 6:30 పొలం పనులు. 7:00 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ జి మహేష్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో డాక్టర్ సుచరిత గారి సృష్టి రహస్యం కథానిక ప్రసారం అవుతుంది. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో యాంటీబయోటిక్స్ వాడకం, ఈ అంశం గురించి డాక్టర్ శ్రీకాంత్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి లక్ష్మీ లావణ్య. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో జాన్ బి హిగ్గిన్స్ గారి గాత్రం వినవచ్చు. 10:03 మారుతున్న పరిస్థితుల్లో పైపుడు న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత ఆవశ్యకత గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు, ఆఫీసర్ మార్కెటింగ్ అంకిత్ శర్మ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఎంవీఎస్కే శ్రీ అఖిల గారి గాత్రం వినవచ్చు. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీమతి శర్వాణి నరహరి గారి భజన్స్ ప్రసారమవుతాయి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితలోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి రచయిత్రి కొడవటి గంటి విజయ గారి అమ్మ జ్ఞాపకార్థం పుస్తక సమీక్ష, సమీక్షకురాలు కొడవటి గంటి విజయ. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో హరభంతి పూభంతి చామంతి, శ్రీ ఏళ్లబోయిన తిరుపతి బృందం వారి ఒగ్గుకథ ప్రసారమవుతుంది. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో వానాకాలంలో జొన్న పంటల్లో చీడపీడల నివారణ, ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఎం శంకర్ గారు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. ఇందులో అనుసంధానకర్తగా డాక్టర్ సాంబశివరావు కన్రాతి గారు వ్యవహరిస్తారు. 7:45 పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం కిసాన్ గురించి తిరుపతి జిల్లా వ్యవసాయాధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో. ఇక రేపు రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 కంట్రీవైడ్ ఇన్సైడ్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:13 దాటి 15 సెకన్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాల సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్పై, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై రేపు ఉదయం 5:55 రేపటి ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.

swagger down my right here. Living up, I'm sipping on beer.